శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 16వ తేదీ ఈరోజు శనివారం. వివిధ భారతి నిలయంలో సమయం 5:58:47. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. గతేడాది జనవరి నుంచి నేటి వరకు ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం పరిశుభ్రత పర్యావరణ విషయంలో ఎంతో మార్పు తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో స్వర్ణాంధ్ర కార్యక్రమంపై అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ద సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ఇంధన వనరుల పొదుపు పాటించాలని, ఎక్కడా పెట్రోల్ డీజిల్ కొరత లేదు అని మంత్రి నాదెల్ల మనోహర్ తెలిపారు. ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులోని కలెక్టరేట్లో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజా రవాణాకు మరింత అనుకూలంగా మరిన్ని ఆర్టీసీ సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం పనులకు నిన్న సాయంత్రం బీజేపీ రాష్ట అధ్యకుడు పీవీఎన్ మాధవ్తో కలిసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. 99% పనులు పూర్తయ్యాయని, త్వరలోనే విమానాశ్రయం ప్రారంభోత్సవం జరుగుతుందని ప్రకటించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథన్నహల్లి గ్రామంలో 7 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రహదారి పనులకు శాసనసభ్యులు పార్థసారథి నిన్న భూమిపూజ చేశారు. ఆదోని మండలం నుంచి హోలగుంద మండలానికి అనుసంధానంగా కొత్తగా సీసీ రోడ్లు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు జారీ చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 అధికారిక బోర్డు వెబ్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని తెలిపారు. నా దేశం నా బాధ్యత నినాదాన్ని అందిపుచ్చుకుంటూ అధికారిక కార్యక్రమాల కోసం ప్రజా రవాణా సేవలు వినియోగించాలని నిర్ణయించినట్లు 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. తమ కార్యాలయంలో ప్రతి శుక్రవారం వర్క్ ఫ్రం హోం విధానం అమలు చేస్తామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల

ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల మేఘావృత వాతావరణం, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వివిధ భారతి ఫెమ్ న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి నరసన్నపేట సమీపంలోని తామ్రపల్లి చేరుకోనున్నారు. అనంతరం నరసన్నపేటలో జరిగే ప్రజావేదిక సమావేశం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలు, అభివృద్ది అంశాలపై చర్చించనున్నారు. తరువాత తామ్రపల్లిలో నిర్వహించే పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది అనే అంశంపై హైదరాబాదులో ఒక మీడియా సంస్థ నిన్న నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వంలో సంక్షేమం నిరంతర ప్రక్రియలాగా అభివృద్ది దీర్ఘకాలిక ప్రణాళికలతో కొనసాగాలని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రపంచస్థాయి మేధావులు, కార్పొరేట్ సంస్థల సూచనలతో రూపొందించామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో, హైవేలు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల అభివృద్దితో భారీ పెట్టుబడులు ఆకర్షిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. చమురు దిగుమతులపై భారం తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తుల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20-40% పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో నిన్న ఫోన్లో మాట్లాడారు. బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక స్థాయిలో ఇథనాల్ మిశ్రమం అమలవుతోందని ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఇప్పటికే ఇథనాల్ మిశ్రమం వల్ల 110,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు 500,00,000 టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని వివరించారు. ఇథనాల్ వినియోగం వల్ల మొక్కజొన్న రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గతేడాది జనవరి నుంచి ప్రతీ నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో గణనీయమైన మార్పు తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని, 16 నెలలుగా సాధించిన ఫలితాల నుంచి స్ఫూర్తి పొంది మరింత కృషి చేయాలని అధికారులకు సూచించారు.

0: యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: స్కిల్ డెవలప్మెంట్ ని ఏ విధంగా సెంట్రల్లో ఉన్నటువంటి స్కీమ్స్, స్టేట్ లో ఉన్నటువంటి స్కీమ్స్ ని ఉపయోగించుకుని ఇచ్చిన కెపాసిటీస్ కాకుండా అడిషనల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసి చేయాలనే దాని మీద అందరూ కూర్చొని రివ్యూ చేశాం. ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ హాస్టల్ ఫెసిలిటీస్ తోటి చేయాలి. అటువంటి ట్రైనింగ్ సెంటర్లు లేకపోవటం, సో వీటికి ఏ విధంగా అంటే ఇక్కడ ఒకటి రెండు ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ అయినాయి ఉన్నాయి చుట్టుపక్కల, వాటితోటి వర్కౌట్ చేసి వాటిని ఏమన్నా వీళ్ళకి ఇవ్వగలిగితే కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఫాస్ట్ గా చేయగలవా, ఇంకొక 9,000 చేయగలిగితే దాదాపు 17,000 మందికి పర్ ఇయర్ ఈ గుంటూరు ప్రాంతంలో చేయగలమనే ఉద్దేశంతో ఇవాళ ఫుల్ రివ్యూ మీటింగ్ తీసుకున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ అంతర్జాతీయ చిత్రలేఖన దినోత్సవం డ్రాయింగ్ డే సందర్భంగా ప్రముఖ చిత్రకారులు శ్రీ ఎన్ శ్రీధర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.
3: యాక్చువల్ గా ఇంటర్నేషనల్ డ్రాయింగ్ డే అనేది 2008లో ఆన్లైన్ కమ్యూనిటీ అనేది స్టార్ట్ అయింది. డ్రాయింగ్ స్పేస్ అండ్ ఆర్టిస్ట్ అరౌండ్ ద వరల్డ్ సంస్థ ద్వారా 2008లో May 16th.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో నిన్న నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం 10వ తరగతి పరీక్షల్లో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ,
4: 2 సంవత్సరాల్లో మనం 2,935 మందికి 25,30,000 మందికి ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం దాదాపుకి 1,300 నుంచి 1,500 కోట్లు ఓన్లీ ముఖ్యమంత్రి సహాయం నిధి కోసం, ఏది ఆరోగ్యశ్రీలో కవర్ కాకుండా ఉన్న ఆపరేషన్ కూడా ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున మన అర్థం కాన్ఫిడెన్స్ అయితే దాదాపు 2,935 మంది ఉన్నారు. 25,30,000 చేశాం. ఇంకా మనకి రావాల్సిన కేసులు కూడా చాలా మంది మాకు రాలేదు అంటున్నారు. ఇంకా 800 నుంచి 900 ఉండే కేసులు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వచ్చి వచ్చినట్టు అందరం కూడా పిలిచి ఊరి ఆ ఊరు అందరం కూడా ఇస్తాం.
0: పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో నిన్న సమావేశమైన ఆయన వారికి 306 కోట్ల రూపాయల పరిహారం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెక్కులను అందించారు. పలువురు లబ్దిదారులకు ఆర్ఎండ్ఆర్ కాలనీల ఇళ్ల తాళాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం పూర్తి నిబద్దతతో పనిచేస్తోందని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. త్వరలో మరో 2,000 కోట్ల రూపాయలతో వంతెనల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఒంగోలు నంద్యాల రహదారిని మహానందితో కలిపే సుమారు 8 కోట్ల వ్యయంతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
5: చాలా రోడ్లు కూడా స్ట్రెంథనింగ్ చేయడము, అదేవిధంగా చేయడం కూడా మొత్తం రోడ్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. బ్రిడ్జిలు కూడా ఈ రోజు కొత్తగా మళ్ళీ దాదాపుగా 2,000 కోట్లతో బ్రిడ్జిలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని కూడా రెడీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పాలేరు వాగు సంబంధించినటువంటి 5 కోట్లు కూడా పైప్ లైన్లు ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి. కొన్ని నెమ్మదిగా ఈ యొక్క విటమిన్ రేట్లు పెరగడము, ఈ వారు సందర్భంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, ఏదేమైనా చేస్తున్నాం.
0: వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారనున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం కొనసాగడంతో పాటు దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశముందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో. 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి జాతీయ వార్తా ప్రసారాన్ని వింటారు. అనంతరం భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యలో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జాయింట్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 7 వికెట్ల తేడాతో ఓడించింది. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 2వ దేశమైన నెదర్లాండ్స్కు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కొంతసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. ద హేగ్లోని హోటల్ వద్ద ప్రవాస భారతీయులు సాంస్కృతిక సంగీత ప్రదర్శనతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. అలాగే డచ్ సైనికులు కూడా ఆయనకు అధికారిక సైనిక వందనంతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చిటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అక్కడ రాజు రాణిని కూడా కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరప్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారత యూరోపియన్ యూనియన్ సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. డచ్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ కృత్రిమ మేధస్సు రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి మోదీ రేపు తన 5 దేశాల పర్యటనలో 3వ భాగంగా స్వీడన్కి ప్రయాణమవుతారు. అక్కడ ఆయన స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఉన్నత స్థాయి చర్చలు జరిపిన ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన ఆటంకం లేని నౌకాయానికి భారత్ మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై జరిగిన దాడులను ప్రధానమంత్రి మోదీ తీవ్రంగా ఖండించారు.
2: राष्ट्रीय एकता सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं.
1: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అనేక విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలోనూ భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ

భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారెల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్పై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 33 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన ఈ కొత్త రేట్లు ఈవేళ ప్రారంభమై రాబోయే పక్షం రోజులు పట్టమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం వాడుకునే పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లొచ్చిన ఒక మీడియా నివేదికను మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ నివేదిక పూర్తిగా వస్తోమని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఇలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత అనేక సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ ఒక నోటీసు జారీ చేసింది. తద్వారా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెలుగా సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని సిబిఎస్ఈ ఒక నోటీసులో పేర్కొంది. మొదటి స్థాయిలో విద్యార్థులు తాము రాసిన సమాధాన పత్రాల స్కాన్ చేసిన కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని సమీక్ష కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. 2వ దశలో విద్యార్థులు మార్కింగ్ విధానం ఆధారంగా ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా నిర్దిష్ట సమాధానాలను రీవాల్యుయేషన్ చేయాలని కోరవచ్చు. స్కాన్ చేసిన కాపీల కోసం ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, ప్రతి సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించవలసి ఉంటుందని సిబిఎస్ఈ తెలియజేసింది. ఈ నెల 26-29 మధ్య వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులకి ఒక గమనిక. ఈరోజు జరిగే ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపునకు అనుగుణంగా సుప్రీంకోర్టు అనేక పొదుపు చర్యలు ప్రకటించింది. అందులో భాగంగా మిసిలనియస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్టర్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భారత్ పారాషర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారం లేదా మిసిలనియస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్టు చేసిన కేసులు, అలాగే పాక్షిక పనిదినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బిహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బసు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మాటలన్నారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూస్తే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలా చూడవచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళం తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పుండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా కేరళలో నైరుతి రుతుపవనాల రాక జూన్ 1వ తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటలు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. బ్యాంకాక్ లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ సెమీఫైనల్స్ లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈ రోజు మలేషియాకు చెందిన షట్లర్లు నూరోజుద్దీన్ గోస్టేఫీలతో తలపడనున్నారు.
అంతకుముందు నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్ జోడీ జపాన్కు చెందిన ప్రత్యర్థులను ఓడించారు.

0: 20 మినిట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యల భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని నిన్న 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం 12వ శ్లోకం.

నాం క్వచిత్ అత్యాగినాం కర్మను గాని కర్మ ఫలితాన్ని గాని దేహబంధాన్ని గాని వదిలిపెట్టనట్టి వారికి ప్రేత్య మరణించిన తరువాత అనిష్టం ఇష్టపడని నరకలోకాది జన్మగాని ఇష్టం ఇష్టపడే స్వర్గలోకాది జన్మగాని చ మరియు మిశ్రం ఇష్టానిష్టమిశ్రితమైన మనుష్యాది జన్మగాని త్రివిధం అని మూడు రకాలుగా ఉన్నటువంటి కర్మణః ఫలం కర్మఫలము భవతి కలుగుతుంది. తూ దీనికి భిన్నంగా సన్యాసినాం సర్వకర్మ సన్యాసం చేసిన పరమార్థ సన్యాసులకు క్వచిత్ నా ఎక్కడా కూడా పైవాటిలో ఏ ఒక్కటి సంభవించదు. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అర్జున, ఫలకామనతో విహిత కర్మలను చేసే కర్మ మార్గనిష్ఠులకు తమ ధర్మాధర్మ రూపమైన కర్మల వల్ల వారు ఇష్టపడే స్వర్గలోక నివాసమో వారు ఇష్టపడని నరకలోక నివాసమో అటూ ఇటూ కాని మనుష్యలోక నివాసమో ఏదో ఒకటి మరణించాక లభించి తీరుతుంది. ఫలత్యాగం చేసిన అముఖ్య సన్యాసులకు మొదట ఇష్టమైన హిరణ్య గర్భలోక నివాసం లభించి ఆ తరువాత కాలక్రమంలో శాశ్వత ముక్తి లభిస్తుంది. దేహాత్మభావన పరిత్యాగపూర్వకంగా సర్వకర్మ సన్యాసం చేసిన పరమార్థ సన్యాసులకు మాత్రం ఈ మూడింటిలో ఏ ఒక్కటి లభించదు. అంటే ఫలితాలకు అతీతమైన నిత్య ముక్తి లభిస్తుంది. ఈ విధంగా భగవానుడు ఈ శ్లోకంలో కర్మిష్ఠుల ఫలితాలను ఫలత్యాగుల ఫలితాలను చెప్పడం మాత్రమే కాక వీరిద్దరినీ దాటిన సర్వకర్మ సన్యాసుల యొక్క ఫలం కాని ఫలాన్ని కూడా నిర్దేశించి చూపించాడు. ఇది మనం గుర్తించాల్సిన సారాంశం.

0: కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
2: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
3: ఆకాశవాణి.
1: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
2: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
1: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
2: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
3: ఆకాశవాణి.
1: తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
2: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవనధార
3: ఆకాశవాణి.
1: తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
2: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
1: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
3: ఆకాశవాణి.
4: గుడ్ మార్నింగ్ మ్యామ్.
5: హాయ్ స్టూడెంట్స్.
4: గుడ్ మార్నింగ్.
5: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా? చెప్పండి.
6: ఎస్ఆర్ రంగనాథన్ మ్యామ్.
5: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
6: ఎస్ మ్యామ్.
5: గుడ్ గుడ్.
6: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.
7: హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వి. 7:22 దాటి అలా పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. అండ్ ఎస్, ఇట్స్ అ బ్లాక్ బాస్టర్ వీకెండ్ బాస్. అందులోనూ సాటర్డే వైబ్స్ మామూలుగా లేవు కదా, ఒక రేంజ్ లో ఉన్నాయి. సమ్మర్ వీకెండ్స్ అంటే ఇంకా ప్రత్యేకంగా చెప్పాలా? చాలా చాలా ప్లాన్లు, ఇటుపక్క హడావిడి, ఒక పక్క ఎండ, అమ్మబాబోయ్, ఇలా అన్ని ఒక మిక్స్డ్ యాక్షన్ గా జరిగేటువంటి ఒక విచిత్రమైన ఆనందం. మరి ఈ ఆనందాన్ని మరింత పెంచడానికి మీ జేఎస్వి రెడీగా ఉంది. అసలు జేఎస్వి అంటేనే మస్తీ షురు కదా. మరింకెందుకు ఆలస్యం, ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో ఈనాటి మన కాఫీ టైం కి వెల్కమ్ చెప్పేద్దాం. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం ఓన్లీ 101.3 మెగాహెర్ట్స్ బై.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో 7:29 దాటి 39 సెకండ్లు అయిపోయింది మన క్లాక్ లో టైం అన్నమాట. ప్రపంచంలో చాలా వేగంగా ప్రయాణించగలిగేది ఏంటి? ప్రపంచంలో చాలా వేగంగా ప్రయాణించగలిగేది ఫ్లైటా? బా, కొంచెం ఆలోచించండి, అవుట్ ఆఫ్ ద బాక్స్. ఓకే, వేగంగా ప్రయాణించగ ఆలోచన. ఓకే, కాస్త దగ్గరగా ఉన్నారు. ఇంకా 1 కాంతి, 2 మనసు. లైట్ అండ్ యువర్ హార్ట్. మన మనసు కూడా చాలా వేగంగా ప్రయాణిస్తుంది. అండ్ దాంతోపాటుగా కాంతి. మరి జీవితంలో వెలుగు లేనిదే ఏదీ సాధ్యపడదు. అలాంటిది ఈరోజు మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు దేనికి ఈ అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అంటే, 1960 మే 16 అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి థియోడర్ మైమన్ తొలిసారిగా లేజర్ ద్వారా కాంతి పుంజాన్ని ఆవిష్కరించారన్నమాట. ఇది భౌతిక శాస్త్రానికే, సాంకేతిక రంగానికి ఎంతో పురోగతికి, మానవ జీవితంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని ఈ కాంతి ద్వారా తీసుకొచ్చారు. మరి దీని వెనుక ఉన్నటువంటి అనేక అనేక అంశాలు ఏ విధంగా సాంకేతికంగా పురోగించాయి అండ్ ఆ పురోగమనంలో భాగంగా ఎందులో మనం అభివృద్ధి సాధించాము, సాధించబోతున్నాము, ఇంకా సాధిస్తున్నాము అనేటువంటి అంశాల గురించి కూడా మాట్లాడుకుందాం అంతర్జాతీయ కాంతి దినోత్సవం సందర్భంగా. సో వెల్, మరి మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. కాఫీ టైం మీ జేఎస్వితో.

మాజినో మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు మరి సుచిత్ సురేష్ అని పాడినటువంటి ఈ పాట వింటున్నారు కాఫీ టైమ్. మీ జేఎస్వితో అండ్ మనం మాట్లాడుకుంటున్నాము అంతర్జాతీయ కాంతి దినోత్సవం గురించి. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ ని ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అండ్ అందులో భాగంగా అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త థియోడోర్ మైమన్ ఆయన 1960 మే 16 తొలిసారిగా లేజర్ ద్వారా కాంతిపుంజాన్ని ఆవిష్కరించారు. ఇది నిజంగానే ప్రతి ఒక్క రంగంలోనూ మానవ జీవితంలోనూ సాంకేతికతంగానూ ఒక అద్భుతమైనటువంటి కాంతివంతమైన దారితీసింది అండ్ ఆవిష్కరణకి గౌరవార్థంగా గుర్తుగా ప్రతి సంవత్సరం మే 16 అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని మనం నిర్వహిస్తామన్నమాట. మానవ ప్రగతికి కాంతి పథం అని అనటం అతిశయోక్తి కాదు. సూర్యుడి నుంచి వెల్లువడేటువంటి కిరణాలు తరంగాల రూపంలో అంతరిక్షాన్ని దాటుకుని భూమిని చేరతాయి. శాస్త్రవేత్తలు ఈ యొక్క ప్రసరణ మొత్తాన్ని కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గా భావిస్తారు. అలాగే ఆ యొక్క విద్యుత్ అయస్కాంత శక్తిని భానుడి కిరణాల్లో మనిషికి కనిపించనటువంటి ఎన్నో అద్భుతాలు అలాగే ఎన్నో రేడియో సూక్ష్మ కాంతి తరంగాలు అతి నీల లోహిత కిరణాలు అంటే అల్ట్రావైలెట్ రేస్ అండ్ దాంతోపాటుగా పరారుణ ఎక్స్ అండ్ గామా కిరణాలు కూడా ఇవన్నీ సూర్యుడి యొక్క కాంతి తరంగాలలో కలిసి ఉంటాయి. కాలక్రమంలో ఈ యొక్క విద్యుత్ అయస్కాంత తరంగాలని అధ్యయనం చేసే విభాగంలో ఆప్టిక్స్ కాంతి ఈ యొక్క తరంగాల ద్వారా భౌతిక శాస్త్రంగా ఫోటోనిక్స్ కి అభివృద్ధి దారితీసిందన్నమాట. అంటే ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వీటిని శాస్త్రవేత్తలు అధ్యయనం చేసిన తరువాత ఆప్టిక్స్ కాంతి తరంగాలు వెల్లువడ్డాయి. ఆ తర్వాత భౌతిక శాస్త్రంగా ఫోటోనిక్స్ అభివృద్ధి చెందింది. ఈ రెండు మానవాళి ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నాయి. కాంతి మనకి పరిష్కారం చూపిస్తుంది అంటే కారు చీకట్లు కమ్ముకుపోయినటువంటి జీవితంలో మనిషి యొక్క తెలివితేటలు మనస్సాక్షి ఎలా అయితే మనకి దారి చూపిస్తాయో అలాగే సమస్యలు సతమతమవుతూ ఆరోగ్య అనారోగ్య స్థితుల మధ్య కొట్టుమిట్టలాడుతూ ఎన్నో సమస్యలు తెలిసి కొన్ని తెలియక కొన్ని ముందు జాగ్రత్తగా తెలుసుకోవటానికి మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి చేసేటువంటి ఎన్నో అధ్యయనాలలో ఈ యొక్క కాంతి శక్తి చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ లైట్ ఎనర్జీ ద్వారా విజ్ఞాన వినోదాలు టీవీ రేడియో ఇంటర్నెట్ వైర్లెస్ మొబైల్ సేవలకు కూడా ఇదే ఆధారంగా నిలిచింది. అండ్ ఆ యొక్క అభివృద్ధి ఇక్కడితో ఆగిందా? ఆహా, అన్ని రంగాలలోనూ దీని యొక్క రెక్కలను విస్తరించుకుంది. సో తెలుసుకుందాం మరి దీనికి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

రన్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ హరిహరన్ వాయిస్ లో వింటూ ఆనందిస్తున్నారు కాఫీ టైం మీ జేఎస్వితో 7:43:34 అయిపోయింది మన క్లాక్ లో టైం. మనం మాట్లాడుకుంటున్నాము అంతర్జాతీయ కాంతి దినోత్సవం గురించి. మరి కాంతి యొక్క శక్తి విజ్ఞాన వినోదాలు, టీవీ రేడియో ప్రసారాలు, ఇంటర్నెట్, వైర్లెస్ మొబైల్ కనెక్షన్స్, ఇలా చాలా చాలా విషయాలకి దారితీసి నాంది పలికాయి. అక్కడితో ఆగిందా? ఆహా, అనేక రంగాలలో కాంతి యొక్క శక్తి ఎంతో అద్భుతంగా విస్తరించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రిఫోటోనిక్స్ అన్నమాట, ఇది అగ్రికల్చర్ కి సంబంధించింది. మరి ఈ అగ్రిఫోటోనిక్స్ పేరులోనే ఉంది. లేజర్ ఇమేజ్ స్కానర్స్ తో పొలాలలో ఉన్నటువంటి మట్టి యొక్క నాణ్యతని, పైరు సాంద్రతని, ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ ఆస్పెక్ట్స్ లో తక్కువ కాంతితో పండేటువంటి పంటల నుంచి ప్రతి పంటలోనూ ఒక నాణ్యత ఉండే దిశగా, ఎక్కువ కాంతితో పంటే పంటలు, ఇలా అన్నిటికీ సంబంధించిన ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన అందిస్తూ కాంతి అనేది ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అండ్ వీటితోనే కాకుండా రైతులకి ఎంతగానో దోహదపడేటువంటి రీత్యా ఈ యొక్క కాంతి శక్తిని అగ్రిఫోటోనిక్స్ ద్వారా నూతన సాంకేతికతగా ఉపయోగిస్తూ అందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నారు. సో మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు దీనికి సంబంధించి. ఇప్పుడైతే ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 MHz బై మీ జేఎస్వి తో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేస్మితో. సో మాట్లాడుకుంటున్నా కదా, అగ్రీ ఫోటోనిక్స్ అయిపోయింది, ఇంకా ఆ తర్వాత ఫిజికల్ మెడికల్ అసెస్మెంట్ బాయ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. రోగ నిర్ధారణ పరీక్షల నుంచి పల్స్ మీటర్, ఇంకా రక్తంతో ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది, మన రక్తంలో ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది, ఎస్పెషలీ కరోనా టైంలో మనం బాగా ఉపయోగించింది ఆక్సిమీటర్, రైట్? ఆక్సిమీటర్ ఇలాంటివన్నీ కూడా ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే పరారుణ కాంతి ఆధారంగా పనిచేస్తాయన్నమాట. అలాగే ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎక్స్రేస్ మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధిని కనుగొనేటువంటి అడ్వాన్స్డ్ టెస్ట్లన్నీ కూడా ఈ యొక్క కాంతి శక్తితో ముడిపడి ఉంటాయి. ఆపరేషన్స్ కి సంబంధించి చూస్తే క్యాట్రాక్ట్, లేజర్ క్యాట్రాక్ట్, లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ ఇలాంటి సంక్లిష్టమైనటువంటి ఎన్నో సర్జరీస్, ఇంకా ఆపరేషన్స్, లేజర్ దీని యొక్క ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటుంది. సో లేజర్ కాంతి సామాన్యమైనటువంటిది కాదు. క్యాన్సర్ కణాల వాటి చికిత్సలో కూడా లేజర్ ట్రీట్మెంటే ప్రధానమైనటువంటి భాగం అన్నమాట. ఇలా కాంతి మన అణు అణువుని రక్షించేందుకు ఎంతగానో దోహదపడుతుంది. అలా వచ్చినటువంటి ఈ యొక్క లేజర్ కాంతి కిరణాలు, వాటి నుంచి మనం పొందుతున్నటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి చికిత్సలు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త థియోడోర్ మైమన్ కనిపెట్టినటువంటి ఈ యొక్క లేజర్ కాంతి పుంజాన్ని ఆవిష్కరించిన రోజు కనుకనే ఈ రోజు ప్రతి సంవత్సరం మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. సో విద్యలోనూ, జ్ఞానంలోనూ, దాంతోపాటుగా అన్ని రంగాలలోనూ కాంతి యొక్క ప్రాధాన్యతని అండ్ దాని యొక్క అవగాహన కల్పించే దిశగా ఈ యొక్క రోజుని ముందుకు తీసుకువెళ్తారు ప్రతి సంవత్సరం ఒక ఇతివృత్తంతో. మరి 2026వ సంవత్సరానికి గాను ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే లైట్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. లైట్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అన్నమాట. ఇది మనకి ఈ సంవత్సరం ఇచ్చినటువంటి ఇతివృత్తం. ఈ ఇతివృత్తంతో మనం ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇదంతా బానే ఉంది, కానీ ఇంకొక ముఖ్యమైన విషయం మర్చిపోయాం బాస్. మనం ఈ లేజర్ లైట్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మనలో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి ఆ కాంతిని గురించి ఎప్పుడు మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

అమరన్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం మీ జేఎస్వితో. మరి ఇంటర్నేషనల్ నైట్ డే గురించి మాట్లాడుకున్నాం, కానీ మనలో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి కాంతి గురించి మాట్లాడుకోలేదేంటి బాస్? జేఎస్వి, మనలో కాంతి ఏంటి? ఆఫ్ కోర్స్ మనలో ఉన్నటువంటి చైతన్య శక్తి కాంతే కదా. మనం నవ్వితే మన మొహంలో ఒక వెలుగొస్తుందంటారు, మరి అది కూడా కాంతే కదా. మరి మనలో ఉన్నటువంటి కాంతి తెలియాలి అంటే ఏం చేయాలి? తమసోమా జ్యోతిర్గమయ అనేటువంటి మాట మనకందరికీ సుపరిచితమే కదా. నరస్య ఆభరణం రూపం, రూపస్య ఆభరణం గుణ, గుణస్య ఆభరణం జ్ఞానం, జ్ఞానస్య ఆభరణం క్షమ. ఈ మాటలు వినడానికి ఒక సంస్కృత వ్యాఖ్యల్లాగా అనిపించినా కూడా చాలా అనతి పదాలతో జీవిత సత్యాన్ని అందించేటువంటి గొప్ప మాటలు. నరస్య ఆభరణం రూపం, ప్రతి వ్యక్తికి ప్రతి జీవికి ఆభరణమేంటి అంటే కనిపించే రూపం. ఇక్కడ రూపము అంటే రంగు, లేకపోతే ఎలా ఉన్నారు అనేటువంటి అర్థం కిందకి రాదు. ఆ రూపానికి ఆభరణాన్ని అందించేటువంటి గుణం, మంచి గుణం సంతరించుకున్నప్పుడే ఆ రూపం అనేది అందరికీ గుర్తుండిపోతుంది. అలాగే గుణస్య ఆభరణం, ప్రతి గుణానికి కారణమేమిటి అంటే జ్ఞానం. జ్ఞానం లేనిదే మనకేదీ సాధ్యపడదు. ఏ విషయంలోనైనా

బుద్ధి, జ్ఞానం ఈ రెండూ ఉండాల్సిందే. మరి జ్ఞానస్య ఆభరణం క్షమ. జీవితంలో మనకి ఎంతో మంది ఎన్నో చేసుండొచ్చు, అన్యాయం జరుగుండొచ్చు, మంచి జరుగుండొచ్చు, మన వల్ల మనకి తెలియకుండా ఇతరులకి చెడు జరుగుండొచ్చు. కానీ వీటన్నింటినీ కూడా క్షమించగలిగేటువంటి గుణం గనక మన దగ్గరుంటే అది అత్యంత శక్తివంతమైనటువంటి ఆభరణంగా ఉంటుంది. అలాగే మనిషి ఎలా ఉన్నాడు అని చెప్పి ఫిజికల్ క్యాలిక్యులేషన్స్ కాకుండా మనిషిలో ఉన్నటువంటి ప్రతిభకి, మనిషికి ఉన్నటువంటి భావనలకి, మనిషిలో ఉన్నటువంటి ఆ మనసుకి, ఆలోచనకి, ఆ కనిపించనటువంటి అంతర్లీనంగా దాగున్న బాహ్య సౌందర్యానికన్నా అంతః సౌందర్యానికి ఎప్పుడైతే మనం విలువ ఇస్తామో ఆ రూపమే అద్భుతమైన గుణంగా అందరికీ గుర్తుండిపోతుంది. ఆ గుణానికి జ్ఞానం తోడైతే అంతకు మించిన ఆనందం ఏమన్నా ఉందా? అందుకేనేమో ఈ పాట సుశీల గారు ఇలా పాడారు.

అనేటువంటి అద్భుతమైనటువంటి పాట చదువు సంస్కారం చిత్రంలో రాజశ్రీ గారి రచనలో ఈ పాట సుశీలమ్మ గారు ఆలపించారు. అండ్ అంతే అద్భుతమైన పాట దీపం కొడిగడుతున్నా కూడా మన మనసులో సంకల్పం అనేటువంటి చమురు ఎప్పుడైతే సంసిద్ధంగా ఉంటుందో, సంపూర్ణంగా ఉంటుందో, అదే మన ఆనందానికి, ఆత్మ జ్యోతికి, ఆత్మ చైతన్యానికి దారితీస్తుంది. మరి అంతటి ఇన్స్పైరింగ్ సాంగ్ నేను మీకోసం ప్లే చేస్తాను ఫ్రమ్ ద మూవీ సైజ్ జీరో. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. చమురు దిగుమతులపై భారం తగ్గేలా ఇథనాల్ మిశ్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్రంతో మాట్లాడారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం అమలులో ఉన్న 20% ఇథనాల్ మిశ్రమాన్ని 40% పెంచేలా చూడాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని ఆయన కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిన్న రాత్రి ఆయన మాట్లాడుతూ, నిర్వాసితుల కాలనీల నిర్మాణంతో పాటు మౌలిక వసతులు సైతం కల్పించేలా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. 22A భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట పౌరసరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో నిన్న 22A మెగా పరిష్కార మేళా కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. పరిశ్రమలు పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా 5965 మంది బడియుడు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించామని జిల్లా కలెక్టర్ కె వెట్రి సర్వి రాష్ట విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ కు తెలియజేశారు. బడి పిలుస్తోంది ఎన్రోల్మెంట్ డ్రైవ్ పై జిల్లాల కలెక్టర్లతో విద్యాశాఖ కార్యదర్శి నిన్న జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. త్వరలో మరో 2,000 కోట్ల రూపాయలతో వంతెనల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. ఈ రోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం నిర్వహిస్తున్నారు. అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త థియోడర్ మైమన్ 1960 మే 16 తేదీన మొదటిసారిగా లేజర్ ద్వారా కాంతి పుంజాన్ని ఆవిష్కరించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీన 4 రోజులు అటు ఇటుగా కేరళలో ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ నిన్న ఈ విషయాన్ని ప్రకటించింది. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు.

0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జయశ్రీతో 8:09 ఒక సెకండ్ అయిపోయింది మన క్లాక్ లో టైం. ఇట్స్ టైం ఫర్ గుడ్ మార్నింగ్ విజయవాడ. వెల్ మరి ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఏం జరుగుతోంది, బయట మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, అండ్ స్పెషల్లీ పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ విషయానికి వచ్చేస్తే డీజిల్ ధర 1 లీటర్ వచ్చేసి 100 రూపాయలుంది, అండ్ దాంతో పాటుగా పెట్రోల్ ధర 112.93 పైసలు 1 లీటర్ అలా పెరిగింది బాస్. అండ్ కమింగ్ బ్యాక్ టు గోల్డ్ మార్కెట్, బంగారం ధర 24 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ వచ్చేసి 15,790 రూపాయలుంది, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ వచ్చి 14,474 రూపాయలు, 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ వచ్చి 11,842 రూపాయలు. సో గోల్డ్ మార్కెట్ అయితే ఇలా ఉంది, అండ్ దాంతో పాటుగా మరిన్ని విషయాలైతే నేను మీకు అందిస్తాను. అంటిల్ దెన్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ గుడ్ మార్నింగ్ విజయవాడ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్ లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల గోడ పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

అపరిచితుడు మూవీ నుంచి సుపరిచితమైనటువంటి పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్పీతో. వెల్ మరి మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో, అండ్ గుడ్ మార్నింగ్ విజయవాడలో క్లైమేట్ ఎలా ఉండబోతుంది బాస్? ఈరోజు వీకెండ్ కదా, చాలా స్పెషల్ ప్లాన్స్ ఉంటాయి. బయటికి వెళ్ళాలి, చేయాలి, అలా చేయాలి, అవి చూడాలి, ఇవి చూడాలి. మరి సమ్మర్ హాలిడేస్ అంటే ఆ మాత్రం హడావిడి ఉంటుంది, కానీ ఎండ మాత్రం 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది అనమాట. సో అంత టెంపరేచర్ ఉంటుంది. అఫ్ కోర్స్ మనకి 40 అని అనిపించినా కూడా చాలా ఎక్కువ ఉక్కపూతతో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఉక్కపూత కూడా ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ఏ తక్కువ పని చేసినా నిస్త్రాణ నీరసం ఎక్కువైపోతుంది. అండ్ వీటన్నిటికన్నా కామన్ గా మనందరి నుంచి ఒక సౌండ్ అయితే వస్తుంది, అదే అనేటువంటి ఒక ప్రెషర్ కుక్కర్ లాంటి సౌండ్ అన్నమాట. మరి మనలో ఉన్నటువంటి ఆ ప్రెషర్ ని తగ్గించాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే అఫ్ కోర్స్ వివిధ భారతి ట్యూన్ చేయాలి. దానికన్నా ముందు మనలో ఉన్నటువంటి సృజనాత్మకతని నిద్రలేపాలి. అఫ్ కోర్స్ మన నిద్ర లేవడమే కష్టం, నిద్రపోతున్న ఆ సృజనాత్మకతని, అదేనండి ఆ క్రియేటివిటీని నిద్రలేపడం అంటే కొంచెం ఆలోచించదగ్గ విషయం. ఆలోచించదగ్గ విషయం అయినా కూడా ఆ ఆలోచననే కాస్త క్రియేటివ్గా ఆలోచించండి. నిద్ర లేపడం మామూలుగా లేపుతాం, కానీ ఇవాళ క్రియేటివ్గా నిద్రలేస్తే బాగుంటుంది కదా. ఇంత బానే ఉంది కానీ ఈ క్రియేటివిటీ దేనికి సంబంధించి చేసి? నిద్ర లేవటానిక లేకపోతే ఇంకేదన్నా? మీరు అనుకున్నది కరెక్టే. నిద్ర లేవటం, మన డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడం, ఇదంతా శరం మామూలు. కానీ మస్తి షురు అవ్వాలి అంటే కూసంత క్రియేటివ్ థాట్ మన మైండ్ కి రావాల్సిందే. మరి అలాంటి ఒక అద్భుతమైన రోజే ఈ రోజు అన్నమాట, వరల్డ్ డ్రాయింగ్ డే. ఎస్, ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున వరల్డ్ డ్రాయింగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు, అంటే ప్రపంచ చిత్రలేఖన దినోత్సవం అన్నమాట. అసలు బొమ్మల గీయటం వెనక ఉన్న ఆనందం వాస్ మామూలుగా ఉండదు. అంటే మనలో ఉన్నటువంటి ఆనందాలకి రంగులద్దితే ఎంత అద్భుతంగా కనిపిస్తుంది.

అనిపిస్తుందో. లైఫ్ ఈజ్ అ పెయింటింగ్ అంటారు కదా, సో పెయింట్ యువర్ లైఫ్ విత్ డిఫరెంట్ కలర్స్ అండ్ వెరైటీస్. ఈ యొక్క ప్రతి రంగు మన జీవితంలో ఒక ఎమోషన్కి సమానం అన్నమాట. అన్నీ కలిస్తేనే నవరసభరితమైనటువంటి జీవితం ఈ చిత్రపటం చాలా అద్భుతంగా రంగులమయంగా అనిపిస్తుంది. కానీ మన రెయిన్బో లాంటి జీవితానికి నవరసభరితమైనటువంటి ఈ యొక్క రంగులని అద్ది సప్తస్వరాల సమ్మిళితం చేస్తే ఇంకెంత బాగుంటుంది. సచ్ ఎ మ్యాజికల్ కాంబినేషన్ కదా. మరి అంతటి అద్భుతమైనటువంటి రోజు ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా చిత్రలేఖన దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో ఎందుకు చేసుకుంటారు, దీని వెనక ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలేంటి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిక్ భారతి ఎఫ్ఎం. మరి వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ వాన మూవీ నుంచి. నిజంగా ఈ పాట ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ వానా. కమలాకర్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో, సిరివెన్నెల గారి సాహిత్యంలో కార్తీక్ పాండే 20 పాట వింటూ ఆనందిస్తున్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జయస్మితు. ఈ పాట వింటే ఒక ప్లెజెంట్ పెయింటింగ్ ని చూసినట్టుంది కదా. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ డ్యూడ్. అండ్ కమింగ్ బ్యాక్, మనం మాట్లాడుకుంటున్నాము వరల్డ్ డ్రాయింగ్ డే గురించి, ప్రపంచ చిత్రలేఖన దినోత్సవం. సో అసలు ఈ రోజు పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, ప్రజలలో సృజనాత్మకతను పెంపొందించడానికి, భావోద్వేగాలని కాగితం మీద ప్రదర్శించటానికి. ప్రతి మనిషికి ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి, కానీ ఆ ఎమోషన్స్ అన్నీ కూడా స్టోర్ అయిపోతే మనిషికి ఏం చేయాలో తోచదు. ఆనందమైనా, బాధైనా, ఒత్తిడైనా, ఇంకా అమిత సంతోషమైనా, ప్రేమైనా, ఇలా ప్రతిదానికి ఒక రంగు ఉంటుంది. మరి వాటన్నిటినీ చెప్పాలి అంటే అక్షరాలు, భావాలు, ఆ భావాలని వ్యక్తపరచడానికి ఈ యొక్క చిత్రలేఖనం కూడా ఎంతగానో దోహదపడుతుందన్నమాట. మరి ఇప్పటి నుంచి కాదు, ఈ చిత్రలేఖనం పురాతన కాలం నుంచి, రాజుల కాలం నుంచి, కరెక్ట్గా చెప్పాలి అంటే మనకి ఎయిన్షియంట్ పీరియడ్లో గుహలలో మనకి పెయింటింగ్స్ అందుబాటులో ఉన్నాయి. గుహలలో ఈ వీళ్ళు నివసించేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు మనకిప్పటికీ కూడా మనం చూస్తే అజంతా, ఎల్లోరా ఇలాంటి గుహలలో మనకి వీటికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గుహలలో ఉన్నటువంటి ఆనవాళ్లు ఎలా వెళ్లారు, ఆ దారి గుర్తు పెట్టుకోవటానికి వాళ్లు గోడల మీద గీసినటువంటి ఆ యొక్క రూట్ మ్యాప్ అవ్వనివ్వండి, అండ్ గుర్తు తెచ్చుకోవటానికి రాసుకున్నటువంటి బొమ్మలు అవ్వనివ్వండి, అక్కడి నుంచి కూడా మనకి ఈ యొక్క చిత్రలేఖన కళ, అంటే మాటలతో కాకుండా బొమ్మలతో వ్యక్తపరిచి కమ్యూనికేషన్ చేసేటువంటి ఒక ఇన్విజిబుల్ థెరపీ అన్నమాట. సో ఇన్విజిబుల్ అని ఎందుకన్నాను అంటే, మనిషిలో ఉన్నటువంటి భావన మనిషి ఎదుటి మనిషికి వ్యక్తపరచడంలో మాట దోహదపడుతుంది, కానీ కొన్ని కనిపించని భావనలు మనసు లోతులలో దాగున్నటువంటి ఆ భావోద్వేగాలని మనం ఒక పాట ద్వారానో, లేకపోతే ఒక చిత్రలేఖనం ద్వారానో, ఒక సాహిత్యం ద్వారానోనే అనుభవించగలం, అనుభూతి పొందగలం. అలాంటి ఎన్నో అనుభూతులకి నాంది పలికింది ఈ యొక్క చిత్రలేఖనం అన్నమాట. ఆధునిక కాలంలో కూడా మనకి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు, అండ్ ఈ యొక్క డ్రాయింగ్, పెయింటింగ్ వీటి ప్రాముఖ్యతని చాటి చెప్పే దిశగా ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు ఎంతగానో కృషి చేస్తున్నారు. మనకి బాగా ఆనందాన్నిచ్చి, సంతోషాన్నిచ్చేటువంటి బొమ్మలు మనం నిజంగానే కలర్ చేస్తూ ఉంటే వచ్చే ఆనందం వేరు కదా. అండ్ ప్రముఖుల విషయానికి వస్తే, మాధవ్ పెద్ది గోఖలే గారి సంబంధించి సినిమాల్లో మనకి వేసేటువంటి ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ రాజమౌళి గారి సినిమాల్లో చూస్తూ, గుణశేఖర్ గారి యొక్క డైరెక్షన్ లో వచ్చి గుణ టీమ్ వర్క్స్, వీళ్ల యొక్క ఆర్ట్ డిపార్ట్మెంట్స్ లో చూసినటువంటి చిత్రాలకైతే ఎంత అద్భుతమైనటువంటి సెట్స్ ని, ఆర్ట్స్ ని డిజైన్ చేశారు. మగధీర, బాహుబలి అండ్ అర్జున్ సినిమా, ఇలా ప్రతి ఒక్క దాంట్లో మధుర మీనాక్షి సెట్ ఇంచ్ టు ఇంచ్ ఎలా ఉండాలి, ఏం చేయాలి అని, ఇదంతా ఆర్ట్ డిపార్ట్మెంట్ యొక్క నైపుణ్యమే. అండ్ వాటితో పాటుగా బాపు గారి యొక్క ఆర్ట్, అసలు బాపు గారిని తలుచుకోకుండా ఈ యొక్క డ్రాయింగ్ డే అనేది పూర్తి కానే కాదు. చిత్రలేఖనం అంటే బాపు ఆర్ట్, ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క బొమ్మ, ఆ బొమ్మ దాని వెనక ఉన్నటువంటి చరిత్ర, ఆ భంగిమ, నిజంగా తెలుగుతనం ఉట్టిపడేటువంటి ఆనందం, ఇవన్నీ ఎన్ని మార్లు తలుచుకున్నా తక్కువే. అంతటి అద్భుతమైనటువంటి ఇవన్నమాట. ఆ ప్రదర్శనలన్నీ కూడా ప్రదర్శించడానికి ఒక అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ కూడా, ఆర్ట్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తారు. మరి అలాంటి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ లో మన పిల్లలు ప్రదర్శించినటువంటి, వేసినటువంటి ఒక అద్భుతమైన ఆర్ట్స్ ని అక్కడ చూపిస్తే, ఆ కాంపిటీషన్స్ లో గెలిచిన వాళ్ళకి ఒక మంచి ఉత్తమ బహుమతి, దాంతోపాటుగా ప్రోత్సాహం కూడా లభిస్తుంది. అండ్ ఇవేవీ కాకుండా, ఇంట్లో మామూలుగా మనం పెయింట్ వేసుకున్నా అది ఒక స్ట్రెస్ రిలీఫ్ థెరపీగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మనకున్నటువంటి యాక్టర్స్ లో డాక్టర్ బ్రహ్మానందం గారు, హాస్య బ్రహ్మగా పేరుగాంచిన బ్రహ్మానందం గారు కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఈ యొక్క చిత్రకళని ప్రదర్శిస్తారు. అందుకే అండి మీ అందరి కోసం ఈ యొక్క వరల్డ్ ఆర్ట్ డే, అదేనండో 15 జరుపుకుంటాం. అండ్ దాంతోపాటుగా ఈ రోజున 16 తారీఖున ప్రపంచ చిత్రలేఖన దినోత్సవం, ఇవి రెండూ కూడా
ప్రజలలో ఉన్నటువంటి సృజనాత్మకతని తట్టిలేపి సంతోషానందాలతో కళకి కూడా ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఈ యొక్క డేస్ ని జరుపుకుంటారు. మరింకెందుకు ఆలస్యం? మీరు కూడా ఇంట్లో డ్రాయింగ్ బుక్స్ తీయండి, చిన్ననాటి మీ జ్ఞాపకాలకి తెర తీయండి. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగి అమ్మా అనే ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో. 8:37 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో మరి అందరూ రెడీనా? ఏంటి బాస్ అందరూ రెడీనా? ఏకాడికి ఎక్కడికి వెళ్తున్నాం జేఎస్వి చెప్పు. అక్కడికి ఇక్కడికి కాదు, ఏకంగా ప్యాక్ యువర్ బ్యాగ్స్ బాస్ టు సిక్కిం. వావ్, సిక్కిం. ఇప్పుడెందుకు సిక్కింకి వెళ్తున్నాము అంటే 1975 సిక్కిం భారతదేశపు 22వ రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి రోజు. అంటే 1975 మే 16 సిక్కిం రాష్ట్రం భారతదేశపు 22వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. అండ్ వాటితో పాటుగా హిమాలయ పర్వత శ్రేణులలో ఒదిగినటువంటి రాష్ట్రం, అన్ని రాష్ట్రాల కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రంగా ఉత్తరాన నేపాల్, తూర్పున టిబెట్, ఇంకా చైనా, ఆగ్నేయాన భూటాన్ దేశాలు అంతర్జాతీయ సరిహద్దులుగా ఉన్నాయి మన సిక్కిం స్టేట్ కన్నమాట. అండ్ సిక్కిం అధికారిక భాష వచ్చి నేపాలీ. అంతా బానే ఉంది కానీ ఈ సిక్కిం సిక్కిం అని పిలుస్తున్నాం ఏమిటి? ఈ యొక్క సిక్కిం అనేటువంటి పదానికి అర్థం ఎప్పుడైనా ఆలోచించారా? సిక్కిం అంటే నేపాలీ భాషలో ముడిపడిన నేల అని అర్థం అన్నమాట. ఇది సంస్కృత పదం సిఖీ నుంచి స్వీకరించబడిందన్నమాట. సిక్కిం అంటే నేపాలీ భాషలో ముడిపడిన నేల అని అర్థం వస్తుంది. సిఖీ అనేటువంటి పదం సంస్కృతం నుంచి గ్రహింపబడిందన్నమాట. అలాగా ఈ యొక్క సిక్కిం అనేటువంటి పేరు అలా మనకి చరిత్రలో నిలిచిపోయింది. ఇంకా ఈ పేరు వెనుక చాలా చాలా విశేషాలున్నాయి, కానీ అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం సరిపోవట్లేదు బాస్. కానీ సిక్కిం అనేటువంటి దానికి ప్రధానమైనటువంటి ఆ యొక్క కారణం ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటి అంశాలని నేను క్లుప్తంగా ఈరోజు ఈ యొక్క సిక్కిం స్టేట్ హుడ్ డే సంబంధించి మాట్లాడతాను. అంతకన్నా ముందు ఒక మంచి సాంగ్ వచ్చేస్తోంది. హిమాలయ పర్వత శ్రేణులు అంటే నాకు అద్భుతంగా ఈ పాట గుర్తొచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం? స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సీతారామం నుంచి వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. మరి మనం మాట్లాడుకుంటున్నాము సిక్కిం స్టేట్ హుడ్ డే గురించి. సిక్కిం ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాలున్నాయి, అంటే కళ్ళు తిప్పుకోలేనటువంటి అందాలు, ప్రకృతి సౌందర్యం ఈ యొక్క రాష్ట్రం సొంతం. హిమాలయాలకి ప్రవేశ ద్వారం అని అనొచ్చు. 200 పైగా పురాణ బౌద్ధ రామాలు, 515 వెరైటీస్ ఆఫ్ ఆర్కిడ్స్ అండ్ అలాగే 900 రకాల ఔషధ మొక్కలు, 1450 రకాల సీతాకోక చిలుకలలో దాదాపు 650 రకాల సీతాకోక చిలుకలు ఈ యొక్క సిక్కిం ప్రాంతంలోనే మనకి కనిపిస్తాయి. ఎగిరేటువంటి ఉడతలు, 40% ఫారెస్ట్ ఏరియాతో, 100 పైగా నదులతో ఎంతో శోభాయమానంగా ఉంటుంది ఈ యొక్క సిక్కిం స్టేట్ అన్నమాట. వింటుంటేనే నాకు

అనిపిస్తుంది కదా. అంతేనా, మరి సిక్కింకి సంబంధించిన ప్రధానమైనటువంటి టూరిస్ట్ అట్రాక్షన్స్, పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది గ్యాంగ్టాక్, సిక్కిం రాజధాని నగరం. ఇదెంతో పరిశుభ్రంగా మరియు అందమైన వ్యూ పాయింట్స్ తో ఉంటుందన్నమాట. అండ్ స్పెషల్లీ ఎంజీ మార్గ్, షాపింగ్ చేయడానికి రోప్వే రైడ్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటో తెలుసా బాస్? అందమైన జలపాతాలు చూడడానికి నయనానందకరంగా మనల్ని పలకరిస్తాయన్నమాట. అండ్ నథులా పాస్ అన్నమాట, నథులా పాస్ ఈ ఏరియాలో చైనా సరిహద్దుల్లో ఉంటుంది. ఇది భారతదేశం చైనా బార్డర్. దాదాపు 14,450 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక చారిత్రక ప్రదేశం ఈ యొక్క నథులా పాస్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది, ఇక్కడ మంచుని ఆస్వాదించవచ్చు. సో ఎవరైనా స్నోఫాల్ ని ఇష్టపడే వాళ్ళు, మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకు, కొంచెం పాతకాలం టేస్ట్ గా ఉంది కదా, కొత్తగా ఏదైనా పాడు చేసి వచ్చేసా.

0: అబ్బా ఇలాంటి ఎన్ని పాటలు బాస్. ఇవన్నీ కూడా ఈ నథులా పాస్ అనేటువంటి ప్రదేశంలో ఆస్వాదించవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా, దీనికి ముందుగానే మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆరోగ్యం విషయంలో కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి, మనసులో ఉన్నాం కదా అని చెప్పి మనం కూడా కొద్దిగా శ్రద్ధ వహించాలి కదా. అండ్ కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ సోమ్గో లేక్ అన్నమాట. ఈ సోమ్గో లేక్ గ్యాంగ్టాక్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఒక మంచు సరస్సు, చుట్టూ కొండలతో చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ యాక్ సఫారీ చాలా ప్రసిద్ధి. నేనైతే ఈ మంచు లోయలో వింటూ వింటూ ఈ మంచుల్లో పాట వేయకుండా ఉండలేను బాస్. ఈ పాట మీకోసం వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ రంగం నుంచి. ఒక చిన్న బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. అండ్ మాట్లాడుకుందాం మరిన్ని అద్భుతమైన ప్రదేశాలు ఈ హాట్ హాట్ సమ్మర్ గుడ్ మార్నింగ్ విజయవాడలో. కూల్ కూల్ ప్లేసెస్ ఫ్రమ్ సిక్కిం నుంచి. స్టే ట్యూన్డ్.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వితో. 8:53 అయిపోయింది మదర్ క్లాక్ లో టైం అన్నమాట. సో ఇందాక మనం సిక్కిం స్టేట్ కి సంబంధించిన ద బెస్ట్ అండ్ ఫేవరెట్ టూరిస్ట్ అట్రాక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అందులో భాగంగా సోమో లేక్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో సోమ్గో లేక్ అయితే అయిపోయిందండి. అండ్ అక్కడ మన్సు సరస్సుగా పేరుగాంచి ఎంతో అద్భుతమైనటువంటి యాక్ సఫారీకి ప్రసిద్ధి చెందింది. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు లాచుంగ్ మరియు యుమ్థాంగ్ లోయ. లాచుంగ్ మరియు యుమ్థాంగ్ లోయ పేరు కాస్త విచిత్రంగా ఉన్నా ప్రదేశం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఉత్తర సిక్కింలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ప్రకృతి అందాలకి నిలయంగా నిలుస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా ఈ యొక్క యుమ్థాంగ్ లోయను వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గా పిలుస్తారన్నమాట. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గా పిలుస్తారు ఎందుకు అంటే అన్ని అద్భుతమైనటువంటి పూలని మనం చూడొచ్చు. ఒక పూల తోట మన మనసు ఆనందంతో నిండిపోతుంది. చెప్పుకోలేనటువంటి మాటల కందని అందం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మాత్రమే. ఆ పూల లోయలో మనం సంచరిస్తూ ఉంటే ఉంటుంది బాస్, ఇంతకంటే ఏం కావాలి రైట్? అండ్ దాని తర్వాత గురుడాంగ్ మోర్ లేక్ అన్నమాట. గురుడాంగ్ మోర్ లేక్ ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, సముద్ర మట్టానికి 17,800 అడుగుల ఎత్తులో ఈ యొక్క సరస్సు ఉంటుంది. అండ్ ఇక్కడ నీరు గడ్డ కట్టకుండా ఉండేటువంటి భాగం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిజంగా అంత చలి ప్రదేశంలో ఖచ్చితంగా నీరు గడ్డ కట్టాలి కదా, కానీ ఇక్కడ కట్టదుట. గడ్డ కట్టకుండా

కూడా ఉండే భాగమే పర్యాటకులకి ఇక్కడ స్పెషల్ టూరిస్ట్ అట్రాక్షన్. అది కూడా గురుడాంగ్ మార్ లేక్ అండ్ బుద్ధ పార్క్. ఇది రావంగ్లాలో ఉంటుంది. దక్షిణ సిక్కిం రావంగ్లాలో బంగారు పూతతో ఉన్నటువంటి 130 అడుగుల ఎత్తైన భారీ బుద్ధ విగ్రహం ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ అలాగే పీలింగ్ కాంచన్ గంగా పర్వతాల అందాలను సుస్పష్టంగా చూడగలిగేటువంటి ప్రదేశం. ఇక్కడ స్కై వాక్ చాలా ఫేమస్ అండ్ మరియు చారిత్రాత్మకమైనటువంటి పెమాగెన్స్ ఇంకా మాంటసరీ చూడదగిన ప్రదేశం అన్నమాట. చాలా బాగుంటుంది బాస్, వెళ్లాలే కానీ చెప్పుకోదగ్గ చాలా ప్రదేశాలు ఉన్నాయి. అంతేకాదు బాబా హరిభజన్ సింగ్ మెమోరియల్ టెంపుల్ కూడా చాలా అద్భుతమైనటువంటి టూరిస్ట్ స్పాట్స్ లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు నాథులా ప్లాస్ వెళ్లేటువంటి మార్గంలో భారత సైనికుడి జ్ఞాపకార్థం నిర్మించినటువంటి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం అన్నమాట ఇది. ఎందుకంటే సరిహద్దులలో ఉన్నటువంటి మన దేశ సైనికులు నిర్వహించేటువంటి సేవలు, వాటన్నింటినీ కూడా పునస్మరించుకుంటూ ఆ యొక్క ధీర వీర సైన్యాన్ని వాళ్ళందరికీ నమస్సులు తెలియచేసుకుంటూ ఈ రోజు మనం ఇంత అందాన్ని ఆనందాన్ని చూడగలుగుతున్నాము, ఆస్వాదించగలుగుతున్నాము అంటే సరిహద్దులలో వాళ్ళు నిర్వహించేటువంటి సేవకి తాత్కాణం. సో ఇది సిక్కిం స్టేట్ హుడ్ డే సందర్భంగా సిక్కిం స్టేట్ యొక్క ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే సిక్కిం ని అన్ని దిశలా ఆవరించినటువంటి సరిహద్దుల స్పెషాలిటీస్ గురించి అండ్ సిక్కిం అంటే ఏంటో విన్నాం కదా. సో కలుసుకుందాం మరి 9:00 కి. అంతకన్నా ముందు మీ అందరి కోసం ఒకరికొకరు మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య

0: నాటకాలకు నెలవు నీవే.
1: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
0: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
1: మానవులను సృష్టించేది బ్రహ్మ,
0: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం.
3: శ్రీమద్ భగవద్

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల పురోగతిపై అధికారులతో చర్చించారు. సైబర్ నేరాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఏపీ సైబర్ గార్డ్ పేరిట సరికొత్త వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నిన్న రాష్టంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లు, రేంజ్ల డీఐజీలు, ఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీని తిరిగి వచ్చే నెల 21న నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ నిన్న అధికారికంగా ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈసారి పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచామని ఆయన చెప్పారు. 43వ అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిడేట్ మెమోరియల్ దినోత్సవాన్ని రేపు ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఏలూరు జిల్లా లెప్రసీ టీబీ అధికారి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా దిశ కార్యాలయంలో ఆయన నిన్న మాట్లాడుతూ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయ ప్రాంగణంలో హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధితో మరణించిన వారిని స్మరించుకుంటూ ర్యాలీ ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. విదేశీ ప్రయాణాలపై పన్ను లేదా సర్వీస్ ఛార్జ్ విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అటువంటి కథనాల్లో ఎలాంటి నిజం లేదని సామాజిక మాధ్యమంలో ప్రధాని పోస్ట్ చేశారు. లీటర్ పెట్రోల్ డీజిల్ ధర 3 రూపాయల చొప్పున పెంచినట్లు కేంద్రం నిన్న ప్రకటించింది. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం కొనసాగడంతో పాటు దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

భారతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వి తో 9:04:38 అయిపోయింది మన క్లాక్ లో టైం. ఇట్స్ టైం ఫర్ జోరుగా హుషారుగా. ఈనాటి మన జోరుగా హుషారుగా చాలా అద్భుతంగా ఉండబోతోంది. సంగీత సాహిత్య సమలంకృతంగా సాగబోతోంది. ఏమిటి అంత స్పెషల్ అంటే, ఆహా, అంత సింపుల్ గా చెప్పేస్తానా? కొంతమంది రచయితల పాటలు వింటూ ఉంటే ఎంతో ఆనందం.

ఆనందాన్నిస్తాయి. కానీ కొంతమంది రాసినటువంటి ప్రతి మాట ప్రతి మనసుని ప్రేరేపిస్తాయి. ప్రతి మదిలోని భావాలకి ప్రతిరూపంలాగా ప్రతిబింబిస్తాయి. మరి ఇంతటి అద్భుతమైనటువంటి ఒక రచయిత గురించి మాత్రమే కాదు, ఇరువురి గురించి ఖచ్చితంగా మనం ఈరోజు మాట్లాడుకుని తీరుదాం. అన్ని పాటలు ప్లే చేసే వ్యవధి లేకపోవచ్చు, కానీ వారి యొక్క సినీ సాహితీ ప్రయాణంలో, జీవిత ప్రయాణంలో అందించినటువంటి పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అంతటి గొప్ప సేవ చేసినటువంటి రచయితల గురించి ఈనాటి మన జోరుగా హుషారుగా. మరి మొట్టమొదటిగా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే, నేలమ్మ నేలమ్మ నేలమ్మ అంటూ ఆ నేల తల్లి ఆశీర్వాదాలు అందుకుని, నేను సైతం అంటూ కులమెరగని కలంగా ఆయన యొక్క ప్రయాణం, ఒకటే జననం ఒకటే మరణం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు అంటూ ఎంత చక్కగా రాసేవయ్యా అన్ని పాటలు అంటూ, ఇలా సాగుతున్న ఆ ప్రయాణంలో ఎన్ని మలుపులో, ఆ బంగారు కలన్నించి జాలువారిన కొమరం భీముడు నుంచి వాహ్ వారేవా వవ్వారేవా అనేటువంటి పాట వరకు, ప్రతి పాటలోని ప్రతి మాట మరమనిషిని సైతం ఆ మరమనిషి హృదయంలో కూడా మొలకలందించినటువంటి గొప్ప సాహితీవేత్త ఆయనే, మరెవరో కాదు సుద్దాల అశోక్ తేజ గారు. సో మాట్లాడుకుందాం ఆయన జీవిత విశేషాల గురించి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబీ మూవీ నుంచి ఆయన రాసిన ఒక అద్భుతమైన పాట. అసలే సమ్మర్ సీజన్ కదా, బయటంతా చాలా వేడిగా ఉంది. సో మంచి పళ్ళ రసాలతో కూడిన ఈ పాట వింటూ ఆనందిస్తూ నూతన శక్తిని కూడా మనం తెచ్చేసుకుందాం. ఓకేనా? స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

0: ఘన వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకు కి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకు కి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మీ జయస్వితో మనం ఉన్నాము జోరుగా హుషారుగా. సుద్దాల అశోక్ తేజ గారి జన్మదినం సందర్భంగా ఆయన సినీ సంగీత ప్రయాణం గురించి, సాహితీ ప్రయాణం గురించి తెలుసుకుందాం. తెలుగు సినిమా పాటల రచయితగా ఎంతో అద్భుతమైనటువంటి పేరుగాంచారు. అలాగే తెలుగు సాహిత్యకారుడు కూడా. సుమారు 2000కి పైగా సినిమాలలో 3000కి పై చిలుకు పాటలు రాసినటువంటి సాహితీకారుడు. 2003లో వచ్చినటువంటి ఠాగోర్ ఈ సినిమాలో నేను సైతం అనేటువంటి పాటకి 2014లో ఉత్తమ సాహిత్యానికి జాతీయ చలనచిత్ర అవార్డుని ఆయన గెలుచుకున్నారు. అలాగే ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. అంతేనా, 1960 మే 16 యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో సుద్దాల అశోక్ తేజ గారు జన్మించారు. అలాగే ఆయన ఇంటి పేరు గుర్రం. ఆయన పుట్టిన గ్రామం సుద్దాల. ఆయన తండ్రి హనుమంతు, ఆయన కూడా ప్రజాకవే. అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకుని సుద్దాల అశోక్ తేజ గారు చిన్నతన నుంచి ఎంతో అద్భుతంగా చదువుకుంటూ రాణిస్తూ ఒక ఉపాధ్యాయులుగా కూడా ఆయన పనిచేశారు. మరి సినీ రంగ ప్రవేశ విషయానికొస్తే, చలనచిత్ర పరిశ్రమలోకి రాకముందే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో ఉన్నటువంటి బండలింగాపూర్ మెట్పల్లి గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేశారు. చిన్నప్పటి నుంచి సాహిత్యం అంటే ఆయనకి ఎంతో మక్కువ. ఆ మక్కువనే కాస్త ఎక్కువ చేసి

చంద్రముఖి మూవీ నుంచి శుద్ధాల అశోక్ తేజ గారు రాసినటువంటి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం. మరి ఇప్పుడైతే ఆయన సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత తనికల భరణి గారి యొక్క ప్రోత్సాహంతో సినిమా రంగంలో పాటల ప్రస్థానాన్ని ప్రారంభించగా, ఆ తర్వాత ఆయనకి మంచి బ్రేక్ వచ్చినటువంటి అవకాశం ఇచ్చింది దాసరి నారాయణరావు గారు. ఎస్, దాసరి నారాయణరావు గారిని కలవటం, ఆయన ఒక మంచి అవకాశం ఇవ్వటం, ఇలాగా శుద్ధాల అశోక్ తేజ గారి పేరు

0: మీద నిలవటానికి ఒక మంచి అవకాశంగా దోహదపడింది. కృష్ణవంశీ లాంటి దర్శకుల సినిమాల్లో మంచి మంచి పాటలు రాశారు. లైక్ చందమామ సినిమాలో రీగూమల్లోలి నాటూ సున్నారి అనేటువంటి పాట అద్భుతమైనటువంటి యాసలో ఒక ప్రత్యేక శైలిలో పాట చాలా బాగుంటుంది. తొలత ఇంకా మంచి మంచి పాటలు రాస్తూనే ప్రతి పాటలోనూ ఒక నైపుణ్యాన్ని అండ్ అలాగే తనకున్నటువంటి తెలుగు భాషపై ఉన్న ఆ మక్కువని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. 1996-97 సంవత్సరాలలో ఉసై రాములమ్మ నిన్నే పెళ్లార్త సినిమాల్లో కూడా పాటలు మంచి పేరు సంపాదించుకున్నాయి. 2023 ఠాగోర్ చిత్రంలో నేను సైతం అనే పాటకి 2004 సంవత్సరంలో ఉత్తమ సాహిత్యానికి జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నారు. సో 2003 ఠాగూర్ మూవీలో రాసిన ఆ పాటకి పక్క సంవత్సరం 2004 సంవత్సరంలో ఉత్తమ సాహిత్యానికి జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్నారు సుద్దాల అశోక్ తేజ గారు. మరి మహాప్రస్థానంలో ఉన్నటువంటి శ్రీశ్రీ నేను సైతం అనేటువంటి కవిత ఆధారంగా ఆ పాట రాయబడింది. అలాంటిదే అల్లూరి సీతారామరాజులోని తెలుగు వీర రేవరాకి శ్రీశ్రీ గారి తర్వాత మాతృదేవోభవాలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాట వేటూరి గారి తర్వాత ఈ పురస్కారం పొందిన మూడో రచయిత సుద్దాల అశోక్ తేజ గారన్నమాట. అంతేనా, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడైతే ఈ అద్భుతమైన పాట విందాం చిన్న బ్రేక్ తర్వాత.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఠాగూర్ సినిమా నుంచి అద్భుతమైనటువంటి పాట, ఎంత స్ఫూర్తిదాయకమైనటువంటి పాట అక్షరాల రూపంలో ఉందే, ఆ అక్షరాలని అంతే అద్భుతంగా స్వరపరిచినటువంటి మణిశర్మ గారు అండ్ పాడినటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఈ కాంబో ఎన్నిసార్లు ఈ పాట విన్నా నిజంగా తనువు మనసు పులకరించిపోతుంది అని అనటం అతిశయోక్తి కాదు. ఇలా సాగుతున్నటువంటి ఆయన ప్రయాణంలో భద్రాచలం ఈ సినిమాలో ఒకటే జననం ఒకటే మరణం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు అనే ఈ సాహిత్యం ఎన్నిసార్లు విన్నా ప్రతి రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రతి జీవికి సాధించాలి అనేటువంటి తపన ఉన్న ప్రతి మనసుకి అదొక మేల్కొలిపేటువంటి గేయంగా పేరుగాంచింది. ఆయన స్వీయ జీవిత అనుభవానికి ఆధారమే ఆ పాట. నువ్వు పాట రాయగలవా, నీకు పాట సినిమాలో అనేటువంటి ఆ యొక్క ధోరణి తాళలేక, ఏ నేను పాట రాయటానికి పనికిరానా, నాకు అక్షరాలేవన్నా రావా, చదువులేనివాణ్ణా అని తనని తాను ప్రశ్నించుకున్న మానసిక వేదన నుంచి తానే అందిపుచ్చుకున్నటువంటి చైతన్య స్ఫూర్తి, లిట్ ద లైట్ విత్ ఇన్ యూ అనేటువంటి మాటకి ప్రతిరూపంగా నిలిచింది ప్రతి అక్షరం ఆ పాటలో. పొద్దున మనం కాంతి గురించి మాట్లాడుకున్నాం కదా, మనిషిలో నిద్రాన స్థితిలో ఉన్నటువంటి ఆ కాంతిని మేల్కొలిపితే అదొక మహాజ్వాలై నేను సైతం అనేటువంటి ఆ సమిద ఒక యజ్ఞంగా మారుతుంది. ఆ యొక్క యజ్ఞపు వెలుగులో నీ జీవితం గెలుపు బాట పడుతుంది అనేటువంటి మాటలకి నాంది పలికింది భద్రాచలం చిత్రంలో ఉన్నటువంటి సుద్దాల అశోక్ తేజ గారి గీతం.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్వి తో. మరి ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు ఒకటా రెండా బాస్, ఇంకా రోబో మూవీ, రోబోలో ఇనుములో ఒక హృదయం మొలిచనే అండ్ ఓ మర మనిషి మాలోకిరా అనేటువంటి పాట యంత్రుడ ఈ పాట, అండ్ జై బోలో తెలంగాణ, దొంగల బండి, ఢీ అంటే ఢీ, హోమం, ఆతాడిస్తా, అండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి, చందమామ, శంకర్ దాదా జిందాబాద్, భూ కైలాస్, రాజుభాయ్, శివాజీ, ఖుషి, ఖడ్గం, ఇలాంటి విజయవంతమైనటువంటి సినిమాలలో ఎన్నో అద్భుతమైన పాటలు, ఆయన పాటల గురించి, ఆయన సాహితీ ప్రస్థానం గురించి ఈ సమయం అయితే సరిపోదు. ఇది సుద్దాల అశోక్ తేజ గారి యొక్క సినీ సాహితీ ప్రస్థానం చాలా క్లుప్తంగా. సో మరి ఇప్పుడు ఇంకెవరి గురించి మాట్లాడుకోబోతున్నాం, ఆయన పేరునే ఒక వేదం. నిజంగా ఆయన పేరే ఒక వేదం. ఎన్ని మార్లు స్మరించినా సంగీతం సాహిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆయన మరెవరో కాదు, సామవేదం షణ్ముఖ శర్మ గారు. మరి ఆయన రచించినటువంటి పాటల ప్రస్థానం గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు, చిన్నతనం నుంచి ఆయనకి సాహిత్యం అంటే చాలా ఇష్టం. ఆ మక్కువతోనే విజయవాడలో ఒక ప్రముఖ సంస్థలో ఆయన పనిచేసి ఆ యొక్క ఇష్టంతో పాటలు రాస్తూ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క గళల్లో ఆ పాటలు, ముఖ్యంగా డివోషనల్ ఆల్బమ్స్ ని ఆయన రిలీజ్ చేశారు. ఆ తర్వాత సినిమాలో ఉన్నటువంటి ఆ మక్కువ, సినిమాకి పాటలు రాయాలి అనేటువంటి ఆ కాంక్షతో ఆయన చేసినటువంటి కృషి ఎన్నో అద్భుతమైనటువంటి పాటలకి దారితీసింది. ఆ తర్వాత ఆయన ప్రవచనాలకి పరిమితమయ్యారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసినటువంటి ఎన్నో అద్భుతమైన గీతాలు, అండ్ సినిమాలో ముఖ్యంగా రాజా అనేటువంటి సినిమాలో పల్లవించు తొలి రాగమే సూర్యోదయం అనేటువంటి ఆ పాట. ఇంకెందుకు ఆలస్యం, మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూ ఆనందిస్తూ ఉండండి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు ఆయన కళ్ళ నుంచి జాలువారాయి. మరి పెళ్లి సందడి చిత్రంలో సామవేదం షణ్ముఖ శర్మ గారు గీత రచయితగా మంచి పేరుని సంపాదించుకున్నారు. అండ్ ఆ యొక్క పాట ఆయన యొక్క పేరును నిలబెట్టింది సినీ ప్రస్థానంలో అని చెప్పచ్చు. ఎన్నో కమర్షియల్ సాంగ్స్ అండ్ అలాగే సిచ్యువేషనల్ గా రాసేటువంటి ప్రతి పాటలోనూ ఆ భావనని భావుకతని వెల్లువర్చడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి పెళ్లి సందడి సినిమాలో అనేటువంటి పాట నుంచి సూర్యవంశంలో మనందరికీ ఎంతో ఇష్టమైన రోజావే చిన్ని రోజావే అనే పాట దాకా ఎన్నో పాటలు ఆయన రచించారు. మరి మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. అండ్ ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి సాహిత్యం గురించి, ఆ దాని వెనక ఉన్న కథ గురించి మాట్లాడుకుందాం.

సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ పెళ్లి సందడి. నించి వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం మీ జయశ్రీలో. మరి సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసినటువంటి సినీ గీతాల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రత్యేకించి ఆయన ముఖ్యమైనటువంటి చిత్రాలు లైక్ శుభాకాంక్షలు, 1997 రిలీజ్ అయినటువంటి శుభాకాంక్షలు, సూర్యవంశం, ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమాలకి మంచి మంచి పాటలు అందించారు. అలాగే మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే శ్రీమంజునాథ అనేటువంటి సినిమాలో ఈ పాదం పుణ్యపాదం అనేటువంటి పాట, నిజంగా ఆ పాట వింటూ ఉంటే తనువు మనసు భక్తి పారవస్యంలో పులకరించిపోతుంది. అండ్ ఈ పాట వెనక ఉన్నటువంటి స్టోరీ నేను చాలా మార్లు చెప్పాను, కానీ ఈ క్షణం దాని గురించి స్మరించుకోవడం చాలా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది. మనం ఎన్ని పాటలు రాసినా కొన్ని పాటలు నిలిచిపోతాయి అంటారు కదా, అలాంటి పాటల్లో సామవేదం గారు రాసినటువంటి పాటల్లో ఈ పాదం పుణ్యపాదం అనేటువంటి పాట. ఈ పాట రికార్డింగ్ జరిగే సమయం

లో బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన కాలికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. స్టూడియోకు వెళ్ళి పాడేటువంటి అవకాశం లేదు. ఆయన ఇంట్లోనే ఈ ఒక పాటని రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ చేస్తున్న సందర్భంలో స్వయాన జానకమ్మ గారు బాలసుబ్రహ్మణ్యం గారిని పలకరించటానికి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి జానకమ్మ గారి యొక్క సమక్షంలోనే ఈ పాదం పుణ్యపాదం అనేటువంటి పాటని ఆయన ఇంట్లో రికార్డ్ చేశారు. రికార్డ్ చేసి పాటంతా అయిన తర్వాత జానకమ్మ గారు ఆ పాటను విని ఒకే ఒక్క మాట చెప్పారు, బాలు ఈ పాట నీలాగా ఎవ్వరూ పాడలేరయ్యా, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి జానకమ్మ గారు ఆనంద భాష్పాలతో ఎంతో సంతోషంతో ఆవిడ ఇంటికి తిరిగి వెళ్లారు. నిజంగా ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా స్వయాన వాళ్లు మనకి చెప్తేనే తెలుస్తుంది. అలాంటి అద్భుతమైన అనుభూతిని ఈ పాట వెనక ఉన్నటువంటి ఆ కథని షేర్ చేసుకున్నటువంటి బాలసుబ్రహ్మణ్యం గారికి అంతటి మంచి సాహిత్యాన్ని అందించి ఈ పాట ఒక అద్భుతంగా నిలిచిపోయింది. ప్రతి భక్తుడి వేదనని, భక్తి భావాన్ని, మధుర భక్తిని కూడా ఇందులో ప్రతిబింబించే దిశగా భగవంతుణ్ణి చూడాలి చూడాలి అని తపించే భక్తుడి మనస్సు, ఆయన్ని చూసినా గుర్తించలేనటువంటి దీనస్థితి, ఆ బుద్ధిని నాకు కలిగించావా మహాదేవా అని అనుకునేటువంటి ఈ పాట మీకోసం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జయస్వితో అద్భుతమైన పాట శ్రీ మంజునాద మూవీ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు. మనమున్నాము జోరుగా హుషారుగాలో. ఈనాటి జోరుగా హుషారుగాలో ఇరువురి సాహితీవేత్తల గురించి, మహానుభావుల గురించి మాట్లాడుకునే అవకాశం వచ్చింది. అండ్ మరీ ముఖ్యంగా సామవేదం షణ్ముఖ శర్మ గారి యొక్క సినీ గీతాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా కెఎస్ చిత్ర గారు ఆలపించినటువంటి మరో అద్భుతమైన పాట

పూల దారి సాగని. ఇలా ప్రతి ఆనందాన్ని కాలంతో, ప్రకృతితో ముడిచేస్తూ పంచభూతాత్మకమై నిమిడీకృతమైన ఈ శరీరానికి, ప్రకృతికి ఉన్న సంబంధాన్ని, మానవ ఆనందాలని జోడిస్తూ రాసిన ఈ పాట ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. శుభాకాంక్షలు మూవీ నుంచి. మరి ఈ పాట మీకోసం వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వీతు. వెల్, 9:54 దాటి పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. నిజంగా కాలాన్ని ఒడిసి పట్టేటువంటి శక్తి ఎవరికి ఉండదు కదండి. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇలా కాలాన్ని ఆపేసి మనకి నచ్చిన పాటలన్నీ వింటే బాగుంటుందని. అంత శక్తి ఎవరికీ లేదు. బట్ ఎనీవేస్, ఇంత అద్భుతమైన పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ సామవేదం షణ్ముఖ శర్మ గారి యొక్క సినీ గీతాలే కాకుండా శివపదము అని చెప్పి ఆయన ఎన్నో రచనలు శివుడి మీద రాశారు. అండ్ దాంతోపాటుగా ఎన్నో అద్భుతమైనటువంటి ప్రవచనాలనిస్తూ ఆధ్యాత్మిక ప్రసంగాలతో ప్రతి ఒక్కళ్ళని కూడా విజ్ఞానవంతుల్ని చేస్తూ ఆధ్యాత్మికత వెనక ఉన్నటువంటి విజ్ఞానానికి ఆయన దారితీసి ఈ తరం వారికే కాదు అన్ని తరాల వారికి కూడా ఆయన యొక్క స్వర వారధిగా నిలిచారు. నిజంగా అలాంటి వాళ్ల యొక్క మాటలు వినటం మనం చేసుకున్న అదృష్టం. సినిమా సంగీతమే కాకుండా ప్రపంచంలో భక్తి, ముక్తి అండ్ జ్ఞానం ఈ మూడు చాలా ముఖ్యమని చెప్పి ప్రతి సాహిత్యము ప్రతి ఒక్క అక్షరము మనల్ని మేల్కొలిపేది.

దిశగా జరిగినటువంటి ఈ యొక్క అక్షరానందాల సాహితీ పూతోటలో ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు. ప్రతి భావనకి ఒక రంగు. ఇందాక మనం అనుకున్నట్టే సచ్ ఎ వండర్ఫుల్ డే ఈరోజు. మరి ఇది ఈనాటి జోరుగా హుషారుగా. మరి చివరి పాట రామ వినోద వల్లభ అంటూ స్వరాభిషేకం చిత్రం నుంచి సామవేదం గారి కళ నుంచి జాలువారిన ఈ పాట వింటూ ఆనందిస్తూ ఉండండి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. చమురు దిగుమతులపై భారం తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తుల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20-40% పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక స్థాయిలో ఇథనాల్ మిశ్రమం అమలవుతోందని ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో నిన్న నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి ఆయన ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో నిన్న సమావేశమైన ఆయన వారికి 306 కోట్ల రూపాయల పరిహారం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెక్కులను అందించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు జారీ చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 అధికారిక బోర్డు వెబ్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం పనులను నిన్న సాయంత్రం బీజేపీ రాష్ట అధ్యకుడు పీవీఎన్ మాధవ్తో కలిసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. 99% పనులు పూర్తయ్యాయని, త్వరలోనే విమానాశ్రయం ప్రారంభోత్సవం జరుగుతుందని ప్రకటించారు. నా దేశం నా బాధ్యత నినాదాన్ని అందిపుచ్చుకుంటూ అధికారిక కార్యక్రమాల కోసం ప్రజా రవాణా సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. తమ కార్యాలయంలో ప్రతి శుక్రవారం వర్క్ ఫ్రం హోం విధానం అమలు చేస్తున్నామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. సాధారణంగా జూన్1వ తేదీకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ ఏడాది మాత్రం మే 26 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ నిన్న ప్రకటించింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి

0: అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
1: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకు ఇష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండిటైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
2: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వితో. వెల్కమ్ టు హరివిల్లు, నవరస భరిత హరివిల్లు. మరి ఈనాటి హరివిల్లులో చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే నా దగ్గర రెడీగా ఉన్నాయి. మరి ఆన్సర్స్ పంపించడానికి మీరు సిద్ధమేనా? అంతకన్నా ముందు చాలా మంది మెసేజెస్ పంపించారు. ఎవరు పంపించారు అంటే, హాయ్ జేఎస్వి గారు, శుభోదయం అండి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీకు కూడా. ఉదయం 5:53 మొదలు చక్కగా రేడియో సిగ్నేచర్ ట్యూన్, అండ్ దాంతో పాటుగా ఓపెనింగ్ అనౌన్స్మెంట్ వేకువ జామలో ఆ గొంతుక జేఎస్వి గారేనా కాదా అని పసిగట్టే ప్రయత్నం. జేఎస్వియే అని తెలిసాక ఆ ఉత్సాహపు పయనం. 6:00 నుంచి 7:15 ఒకటే ఉత్కంఠ భరితంగా గూగుల్ అబ్బాయి లోతుగా సెర్చ్ చేసి వెతికి అన్వేషిస్తాం. ఆ తర్వాత పరిచయ వాక్యాల అనంతరం విరబూసినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో ముందుగానే ఊహిస్తూ నిజంగా అది కరెక్ట్ అయితే మన భుజం మనమే తట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా. అయ్యో సో స్వీట్ అండి. కానీ మన అంతర్జాలపు అన్వేషణలన్నీ కూడా ఒక ఎత్తైతే విజయవాడ ఆర్జేల జ్ఞాన భాండాగారం మరొక ఎత్తు. మనం ఎంత వెతికినా దొరకని అపూర్వ అంశాలన్నీ పట్టుకొచ్చి తమ అమోఘమైనటువంటి వివరణతో నిత్యం ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అదే కదా ప్రతి ఉదయం ఆకాశవాణి మనకు పంచే అసలైన విజ్ఞానామృతం. బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న అందరి ఆర్జేల ధ్యేయానికి ఇదే కదా సజీవ నిదర్శనం. ఇట్లు భవదీయుడు సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు మద్రాస్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అ లాట్. అర్జున్ ఫ్రమ్ చిలకలూరిపేట, హాయ్ అర్జున్ గారు, వెరీ గుడ్ మార్నింగ్, మీ వాయిస్ చాలా బాగుంటుంది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వివిధ్ భారతి ఎఫ్ఎం సర్వేజ్ నాసుకును భవంతు, అండ్ ఆర్జే జేఎస్వి గారికి గుడ్ మార్నింగ్ తెలియచేస్తూ, ఆహా రాధాకృష్ణుల మధ్య మాటని మా కోసం పంచుకున్నారా. పంతం రాధకి లేకపోయినప్పటికీ ఆ యొక్క బతిమాలుకునేటంత గొప్ప ప్రేమ కన్నయ్యకుంది. ఆ బంధం లోకానికే ఆదర్శం. ప్రేమతో జీవిద్దాం, ప్రేమతోనే మనం ముందుకు సాగుదాం అంటూ చాలా మంచి మాట పంచుకున్నారండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మెసేజ్, దుర్గారావు గారు, హాయ్ బాయ్, గుడ్ మార్నింగ్, మా ఇంటి పేరు కూడా గుర్రం. సుద్దాల అశోక్ తేజ గారి ఇంటి పేరు కూడా గుర్రమేనా? నైస్. అండ్ ఇంటి పేరు చెప్పగలరా బాస్? సుద్దాల అశోక్ తేజ గారి ఇంటి పేరు గుర్రం అండి. ఆయన పుట్టిన గ్రామం సుద్దాల, సో గుర్రం సుద్దాల అశోక్ తేజ గారు ఆయన పూర్తి పేరు అనమాట. ఓకే నెక్స్ట్, హాయ్ జేఎస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, వెల్కమ్ టు హరివిల్లు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ జేఎస్వి, జోరుగా హుషారుగా అద్దిరింది బాస్. సామవేదం షణ్ముఖ శర్మ గారి గురించి, వారి సినీ గీతాల రచనల గురించి చాలా చక్కగా వివరించారు. ఇంకా వ్యవధి సరిపోలేదు, కానీ నేను నా ప్రయత్నం అయితే చేశాను. బట్ ఎస్, 10:10 అయిపోయింది, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఈనాటి మన నవరస భరిత హరివిల్లు కార్యక్రమంలో నా మొట్టమొదటి ప్రశ్న, మీర్ కట్ టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది? మీర్ కట్ టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది? మీర్ కట్ టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది? సో రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488814 కి నాకు వాట్సాప్ చేయండి. మీర్ కట్ టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది? ఇది నా మొట్టమొదటి ప్రశ్న. సో ఆన్సర్స్ తెలుసు కదా, 8662488814 కి వాట్సాప్ చేస్తూ ఉండండి బాయ్స్ అండ్ గర్ల్స్. ఇంకా చాలా మంది మనకి మెసేజెస్ పంపించారు, సో చదువుతాను అందరి మెసేజెస్ కూడా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

బో మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం మీ జేఎస్పితో. సో వెల్, మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, మీర్ క్యాట్ టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది? సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి మెసేజ్ చేశారు మాటకారి, మా జేఎస్వికి శుభోదయం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆహా, ఇవాళ మీ దృష్టంతా చిత్రలేఖనం మీదే ఉంది కదా. ఆడపిల్ల సిగ్గు నవ్వులో దాగి అరికాలు భూమిని తాకి బొటన వేలు గీసే గీతలు, అది నేలపై పూసిన మౌన రంగుల అంగీకార చిత్రలేఖనమే. తాతయ్య తలగడ పక్కన వాలి ఉన్నటువంటి తన మూడు కాళ్లు కూడా చివరి దశ అడుగుల జ్ఞాపకాలను లిఖిస్తే అది కాలం గీసిన జీవితపు చిత్రలేఖనమే. అక్షరాలను కాగితంలో మూటకట్టి తెచ్చారు, మైకులో మాటలుగా వడపోస్తే ఆకాశవాణి గాలిపటంపై ఎగిరే అందమైన చిత్రలేఖనమే కాదంటారా? అయ్యో, మంచి మాట తరంగం రూపం దాలిస్తే ఆ యొక్క ఊగిసలాట కూడా ఒక చిత్రలేఖనమే. ప్రతి శ్రోత తన మనసు పలికిన భావానికి అక్షర రూపం తొడిగితే అది హృదయం గీసుకున్న ఆత్మీయ చిత్రలేఖనం. చిత్రలేఖనానికి పెన్ను పేపర్ మాత్రమే అవసరం లేదండి, ఒక మాట, ఒక మనసు, ఒక చూపు తలచుకుంటే ప్రతి అనుభూతి చూసేవారికి అందమైన చిత్రలేఖనంతో సమానం. మనసును మానవత్వంతో రంగరిస్తే ప్రతి భావము కాలం చెరపలేని నిజమైన చిత్రలేఖనమే అవుతుంది. క్యా బాత్ హై, సూపర్బ్ సార్. శుద్ధముఖ్యే కదా అని తీసిపడేకండి, దిద్దితే అద్భుతమైన అక్షర రూపమై అశోక తేజమవుతుంది. పల్లవిలో పరిమళమైనటువంటి పలికిన పదము వేటూరిగారు, చరణంలో చిగురించిన చందమామ వేటూరిగారు అక్షరాలకు ఆత్మనిచ్చే వెళ్లారు కదా. ఎస్, ఈ రోజుకి ఆయన సరళ పదాలు ప్రతి హృదయం ఆలపించే గానమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ వేటూరి గారి గురించి నేను చెప్పలేదు, సామవేదం షణ్ముఖ శర్మ గారి గురించి చెప్పాను. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి మెసేజ్ పంపించారు మాకు. మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు, మరి నేను అడిగిన ప్రశ్నకి సమాధానాలు ఎవరు పంపించారు చూసేద్దాం. హాయ్ జయస్వి గారు, వెరీ గుడ్ మార్నింగ్, మీ వాయిస్ చాలా మధురంగా ఉంటుంది అండ్ ప్రోగ్రామ్ కంటెంట్ పైన మీరు చేసే వ్యాఖ్యానం అదృడ్స్. కానీ ఏమిటండి నా ఊత పదం, అది మాత్రం పెట్టలేదు. సందర్భానుసారంగా వాడేటువంటి పదాలు తప్పకుండా అవి ఉంటాయండి, అండ్ అది తప్పేమీ కాదు కదా, తన యొక్క, నీ యొక్క అని అనటం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంఎఫ్ నివాస్ గారు, నల్లపాడు గుంటూరు నుంచి. అయినా మీకు యొక్క అన్న దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఏమిటి నాకు అది చెప్పండి ఫస్ట్. అండ్ నాగార్జున లక్ష్మి గారు ఫ్రమ్ వైదంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి బెంగళూరు కర్ణాటక అంటూ పంపించారు. కాదు, అమెరికా నాసా అంటూ విజయవాడ నుంచి మల్లికార్జున్ గారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ మనకి రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి, ఆ మాటల మాధుర్యం బట్టి చెప్పొచ్చు ఆర్జే జేస్వి వచ్చేసారని. థ్యాంక్స్ అ లాట్. కానీ లడక్ మాత్రం కాదు, మీర్ కాట్ టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది అని అడిగాను. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ సరైన సమాధానంతో సంగారెడ్డి జిల్లా, భీమల రమేష్ టైలర్ లక్ష్మి, స్వప్న స్వాతి అండ్ గణేశ్వర్ వీళ్ళందరూ పంపించారు, ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ జయస్వి గారు సరైన సమాధానాన్ని పంపించారు. ఎర్రమిల్లి సీతామాలక్ష్మి గారు అనంతపూర్ నుంచి, గెస్ వర్క్ చేస్తున్నాను సుస్లా వేణుగోపాల్ దత్త గారు, రాంగ్ ఆన్సర్ అండి, అంటార్క్టికా కాదు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, హలో జయస్వి, హరివిల్లులో ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఆన్సర్, సరైన ఆన్సర్ అందించారు. అలాగే నెక్స్ట్, హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ భారతి కిషోర్ అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ మ్యామ్. అపరంజి గారు ఫ్రమ్ తిరుపతి నుంచి సరైన సమాధానం శుభోదయం తెలియజేస్తున్నారు. మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ఈసారి మీ పేరు కూడా పంపించండి మర్చిపోద్దు, ఓకే. షేక్ అబ్దుల్ అలీ గారు సీఎం రోడ్ ఆటోనో గారు నిజామాబాద్ నుంచి, మంచి ప్రశ్నలతో శ్రోతలకి జ్ఞానాన్ని పెంచి మెదడుకి మేత వేసే హరివిల్లు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జయస్వి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలండి. ఇంతకీ నా సమాధానం ఎక్కడ, నాకు సమాధానం కూడా పంపించండి. నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మొనీషాకి హాయ్ చెప్పండి, అ వెరీ బిగ్ హాయ్ మొనీషా. చెల్ల పందిర్మర్ మొనీషా మధురై తమిళనాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రేడియో మిత్రులకి శుభోదయం అండ్ సరైన ఆన్సర్ తో కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, కోట సుజాత, కోట సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి. పెడన జోగానంద్రో కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్.

0: జయస్వి గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. వెరీ బిగ్ హై అండి మీకు కూడా. రేఖా సాయి మోనిక వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ వీరరాఘవమ్మ గారు పంపించారు. వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, జోరుగా హుషారు గారు సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసిన అరుదైన పాటలు వినిపించారు. వివిధ భారతిలో రోజుకి 3 సార్లు ఆర్జేస్ శ్రోతలతో గడపడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ వ్యాఖ్యానం అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి, ఒక చిన్న బ్రేక్ తర్వాత జరుగుతాను.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: మీర్ క్యాట్ టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది అని అడిగాను. సో రైట్ ఆన్సర్ పంపిస్తూ పోలవరం నుంచి భాస్కర్ రావు రాణి గారు అలాగే నమస్కారం అంటూ విజయవాడ వివిధ భారతికి హాయ్ చెప్తూ వీసీ మోహన్ బొడ్డుచెర్ల విలేజ్ మార్కాపూర్ నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ మెసేజ్. వంశీరాజ్ ఫ్రమ్ గుంటూర్, హే జయస్వి గారు, హౌ ఆర్ యూ, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్, థ్యాంక్ యూ, అండ్ రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. అలాగే అర్జున్ ఫ్రమ్ చిలకలూరుపేట నుంచి హాయ్ అర్జున్ గారు, అండ్ ఆన్సర్ ఎక్కడ. సో ఆన్ ద వేనా, నేనైతే ఆన్సర్ రివీల్ చేసే టైం వచ్చేసింది. దక్షిణాఫ్రికాలో ఉందన్నమాట. సో దక్షిణాఫ్రికాలో ఉంది ఈ యొక్క మీర్ క్యాట్ టెలిస్కోప్. చాలా మంది యుఎస్, కర్ణాటక, ఇంకా చాలా చాలా పేర్లు గెస్ చేశారు, బట్ కరెక్ట్ గా ఇది దక్షిణాఫ్రికాలో ఉంది. ఇదే రైట్ ఆన్సర్. అండ్ కమింగ్ బ్యాక్, ఈనాటి నవరస భరిత అరవిలులో నా సెకండ్ క్వశ్చన్, మధుర విజయం రచయిత ఎవరు? మధుర విజయం రచయిత ఎవరు? సో ఇదొక పవిత్ర నదీ తీరం అనమాట, ఆవిడ పేరు కూడా. ఆన్సర్ అయితే క్లూ ఇచ్చేశాను, చూద్దాం మధుర విజయం రచించినటువంటి రచయిత ఎవరు. రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ నాకు 8662488114 కి వాట్సాప్ చేయండి. అండ్ ఎస్, ఇప్పుడైతే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి

0: డ్రైనేజ్ సౌకర్యం ఉందా? వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది? ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వి తో అరుణోదయ శుభాకాంక్షలు జేఎస్వి గారు. నేటి ఉదయం కాంతి పుంజపు స్వాంతనను వేగవంతపు మనసుకు పొంతనగా ముడిపెట్టడం అఖిలమోములో ఆనందస్మితం అంటే మందహాసం. చిత్రలేఖన శీర్షిక వినికిడితో అదే మోములో మరో హసితం. సిక్కిం అందాల ఆరబోతకు నిగ్రహించుకోలేనిదిమా విహసితం. 9 గంటలకు సంగీతంతో మొదలైంది అసలైన పౌరోహిత్యం. ఇది 10 గంటల వరకు సాగిన కవి దిగ్గజాల గాయని గాయకుల సాహిత్యపు దాంపత్యం. ఈ సన్నివేశాల వివరణ చిత్రీకరణకు మనసును తడిమినది సకల కళల సాంగత్యం. ఇది ఒక శిల్పి కల్పన లేక సాహిత్యంలో ఆరితేరిన కవి భావన? కాదు కాదులేండి, పులకింపచేసే కవుల దాపున చెలువము కదా అనిపించింది నేటి మీ యొక్క కార్యక్రమ సారాంశం జేఎస్వి గారు అంటూ ధర్మరాజుల వాసు గారు చనమండ నుంచి మనకి మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆశాంతం విని ఆస్వాదించినందుకు. అండ్ అలాగే నేను అడిగిన ప్రశ్న, మధుర విజయం రచయిత ఎవరు? మరి ఈ క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ పంపించారు. అండ్ 10:45 మనకి ప్రాయోజిత కార్యక్రమం ఉంది. సో చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పంపించారో టక్కటక్క చదివే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్ ఆన్సర్ పంపించారు విజయవాడ నుంచి మల్లికార్జున్ గారు మీ ప్రశ్నకి సమాధానం అంటూ. సరైన సమాధానం వేటపాలెం రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. రేడియో మిత్రులకి శుభోదయం అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు మరియు కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. వంశీరాజ్ ఫ్రం గుంటూరు నుంచి సరైన సమాధానం. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఇరువురు రైట్ ఆన్సర్ పంపించారు. అర్జున్ ఫ్రం సిలికలూరిపేట నుంచి సరైన సమాధానం. నా ఫ్రెండ్ ప్రసన్నకి హాయ్ చెప్పండి. అ వెరీ బిగ్ హాయ్ ప్రసన్న. అండ్ భాస్కర్ పెడన గారు, సారీ పెడన నుంచి భాస్కర్ గారు రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం నుంచి సరైన సమాధానం పంపించారు. సిఆర్ నగర్ రాజేశ్వరి రామ్ చరణ్ హేమలత రైట్ ఆన్సర్. రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్టిక్ నుంచి సరైన సమాధానం. మధుర విజయ పుస్తక రచయిత అంటూ మనకు పంపించారు. వస్తాంబరం నుంచి చెన్నై టిఎస్ రంగారావు గారు. అండ్ చాలా మంచి మాట పంచుకున్నారండి. ఇది 14వ శతాబ్దానికి చెందిన ప్రముఖ సంస్కృత కవయిత్రి, విజయనగర సామ్రాజ్యానికి చెందిన యువరాజు కుమార కంపన భార్య. అండ్ అలాగే వీరి వంశ చరిత్రను కూడా క్లుప్తంగా మాకు పంచినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు. నవీన్ రొయ్యూర్ నుంచి రైట్ ఆన్సర్. షేక్ అబ్దుల్ అలీ సీఎం రోడ్ ఆటోనగర్ విజయవాడ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వాసు గారు ఫ్రం చనుమండ నుంచి రైట్ ఆన్సర్. సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి సరైన సమాధానం. కవయిత్రి అంటూ పోలవరం నుంచి భాస్కర్ రాణి గారు, భాస్కర్ రావు గారు రాణి గారు ఇరువురు రైట్ ఆన్సర్ పంపించారు. గంగాదేవి అంటూ సరైన సమాధానంతో భారతి కిషోర్ అనంతపూర్ నుంచి. ఎంఎస్ దుర్గారావు గారు మనకి మీరిచ్చిన క్లూని బట్టి నేను గెస్ట్ చేశానండి ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి రైట్ ఆన్సర్. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పాటలు, వాటిపైన మీ వ్యాఖ్యానం పరిచయం చాలా బాగుంటుంది.

కవయిత్రి మొల్లాగారు మాత్రం కాదండి, మధుర విజయం రచించినటువంటి కవయిత్రి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఎల్లమీది సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, అపరంజి గారు ఫ్రం తిరుపతి. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, దిస్ ఇస్ ఫేమస్ హిస్టారికల్ రైటింగ్ ఆఫ్ విజయనగర డైనాసిటీ. ఎస్, అబ్సల్యూట్లీ, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ అంటూ మనకి కొండయ్య నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కందుకు. హాయ్ జయస్వి గారు, దిస్ ఇస్ లలిత భాను అండ్ కామకూర్ తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. మీకు కూడా వెరీ బిగ్ హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. సూర్యారావు గారు మహాలక్ష్మి శ్రీకాకుళం జిల్లా అప్పార గ్రామం నుంచి సరైన సమాధానం. అండ్ మై నేమ్ ఈజ్ అంటూ సత్యకుమార్ గారు కాకినాడ నుంచి, ఫస్ట్ క్వశ్చన్ కి సౌత్ ఆఫ్రికా ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు మీరు పంపించింది కూడా సరైన సమాధానం అండి. శ్రీను ఫ్రమ్ కంచనపల్లి, గుడ్ మార్నింగ్ అండి, మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఆర్జే జయస్వి గారికి వివిధ భారతి ఏకధాటిగా మాట్లాడుతూనే ఉంటారు, మీ స్వరం కొంచెం మాకు ఎనర్జీ కావాలి, అందుకే మేము కూడా మీకు ఎనర్జీ పంపిస్తున్నాము. హౌ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రామచంద్రరావు గారు. మీ మాటలే కాదండి, మీ మెసేజెస్ఏ నాకు అసలైన ఎనర్జీ, బట్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి లెమలపా నుంచి భాను. ఎస్ఎస్లా వేణుగోపాల్ దత్త గారు రైట్ ఆన్సర్ పంపించారు. వెల్, ఇంతకీ సమాధానం ఏంటి అంటే గంగాదేవి గారు. ఎస్, మధుర విజయం రచయిత గంగాదేవి గారు అనమాట. సో ఇది నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. అందరూ కూడా సరైన సమాధానాలు పంపించారు, హార్టి కంగ్రాచులేషన్స్. మరి నా చివరి ప్రశ్న ఈనాటి కార్యక్రమంలో, మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ ఎంఏఎస్ మాస్ హస్తక్షేపం ఏ ప్రధాన కార్యాలయంలో భాగంగా ఉంది? మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ ఎంఏఎస్ మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ హస్తక్షేపం ఏ ప్రధాన కార్యాలయంలో భాగంగా ఉంది? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి 8662488114 నెంబర్ కి. ఓకే, మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ హస్తక్షేపం ఏ ప్రధాన కార్యాలయంలో భాగంగా ఉంది?

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్బీతో 10:41 దాటి 48 సెకండ్ల వైపు పరుగులు తీస్తోంది. మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ MAS హస్తక్షేపం ఏ ప్రధాన కార్యాలయంలో భాగంగా ఉంది? ఇది నా ప్రశ్న. సో వెల్, మరి చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, చూద్దాం అందులో ఎవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. సిస్లా వేణుగోపాల్ దత్త గారు కాదు రాంగ్ ఆన్సర్, అండ్ రైట్ ఆన్సర్ పంపించారు అగస్త్య ఫ్రమ్ తిరుపతి నుంచి. నైస్ నేమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ ఎన్ఎస్సి స్టాక్ మార్కెట్ అంటూ విజయవాడ నుంచి మల్లికార్జున్ గారు పంపించారు. అర్జున్ ఫ్రమ్ చిలకలూరిపేట నుంచి, ఎస్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇది ఏ శాఖకి సంబంధించింది కాదు, ఏ ప్రధాన కార్యాలయంలో భాగంగా ఉంది అని అడిగాను. సో చూద్దాం. అనంతపురం నుంచి అనురాధ గారు, ఓకే రైట్ ఆన్సర్. హాయ్ జేఎస్పి గారు, పాటలు చాలా బాగా పాడారు, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ మ్యామ్ అంటూ మురళి గారు పంపించారు. థ్యాంక్ యూ మురళి గారు. పెడన్న జోగనందరావు కాలనీ నుంచి అప్పల రాజు గారు సరైన సమాధానాన్ని పంపించారు. ప్రతి ఆర్జీలు మాకోసం ఎన్నో విషయాలు చెప్తున్నారు, మాకు తెలియని ఎన్నో అద్భుతాలు మేము తెలుసుకుంటున్నాం, మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు కూడా. అండ్ వంశీరాజ్ ఫ్రమ్ గుంటూరు నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇంగ్లాండ్ లండన్ అంటూ పంపించారు. కాదు రాంగ్ ఆన్సర్ అండి. రాజేష్ గారు హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ మెసేజ్ పెట్టారు. అండ్ ఫైనల్లీ హాయ్ జయస్వి గారు, కాత్రిని కోన ఫ్రమ్ శ్రీను ఫస్ట్ టైం అంటూ పెట్టారు. నాకు అసలు అర్థం కాలేదు. సో మీ పేరా లేకపోతే ఏంటి శ్రీను గారు, నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపిస్తూ భాస్కర్ గారు పెడన నుంచి. సో వెల్, మరి ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అన్నమాట ఈ యొక్క మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ అనేది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఇది ఉందన్నమాట. సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు, మీ అందరికీ కూడా హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎస్, అండ్ మాస్ ఇనిషియేటివ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ఇది ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మనకి పంపించారు. సో 10:44 అయిపోయింది మన క్లాక్ లో టైం, మరి ఇంకొక నిమిషంలో మనకి ప్రాయోజిత కార్యక్రమం వస్తుంది. అంటిల్ దెన్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
1: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జయస్వితో 10:45 అయిపోయింది. ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. వేసవిలో షుగర్ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిర్వహణ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, అలాగే ఈ కార్యక్రమ ప్రాయోజకులు బాలాజీ హాస్పిటల్ డయాబెటీస్ సెంటర్ భవానీపురం విజయవాడ. షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్ భవానీపురం విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్ స్వాతి సెంటర్ భవానీపురం విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, అంటే డయాబెటాలజిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తూ ఉన్నారు చాలా కాలం నుంచి. అయితే డాక్టర్ గారు, వేసవికాలం సమ్మర్ అనగానే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత అసౌకర్యంగా ఉంటారు. ఇక షుగర్ ఉన్నటువంటి వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది గత కార్యక్రమంలో కూడా చెప్పారు మీరు. డాక్టర్ గారు, షుగర్ ఉన్నటువంటి వారు ఈ లవణాలు సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే, అంటే మీరు చెప్పారు గత కార్యక్రమంలో ఎలక్ట్రోలైట్స్ ఇన్బ్యాలెన్స్ అనేటువంటిది సమ్మర్లో ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది, డీహైడ్రేషన్ అనేటువంటిది అని అన్నారు, మరి ఏం చేయాలి అలాంటప్పుడు?
3: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫన్ కుమార్. సో బేసికల్గా సమ్మర్లో డీహైడ్రేషన్ వల్ల వచ్చే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ట్రీట్ చేయాలంటే బేసికల్గా ఏంటంటే సరిపడా నీరు తీసుకోవాలండి. బటర్ మిల్క్, నిమ్మకాయ నీళ్లు, షుగర్ లేని నిమ్మకాయ నీళ్లు, ఎటువంటి జ్యూసులు తీసుకోకూడదు. చాలామంది జ్యూసెస్ తీసుకుంటారు, షుగర్ ఉన్న వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను. జ్యూసెస్ తీసుకోవడం వల్ల నీరసం తగ్గుతుంది అనేది ఒక మైండ్కి ఒక చిన్న అపోహ మాత్రమే. బేసికల్గా పండ్లు తినచ్చు, జ్యూస్ తాగకూడదు. జ్యూస్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఆ పీచు పదార్థం లేకపోవడం వల్ల, ఆ జ్యూస్ తాగిన వెంటనే ఫైబర్ లేకపోవడం వల్ల షుగర్ అనేది ఇన్స్టెంట్గా స్పైక్ అవ్వడం, దానికి తగ్గట్టు ఇన్సులిన్ డిమాండ్ చేయడం. విపరీతమైన జ్యూస్ తాగిన 2 అవర్స్ తర్వాత, షుగర్ పేషెంట్స్ గురించే చెప్తున్నాను, నార్మల్ పర్సన్స్ గురించి కాదు. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడినట్టు నీరసంగా ఉన్నప్పుడు మీరు ప్లెయిన్ మజ్జిగ తీసుకోండి, లేదా మంచినీళ్ళు తీసుకోండి, కావాల్సిన మంచినీళ్ళు తీసుకోండి. చిట్కడం తుప్పేసి మజ్జిగ 4-5 గ్లాసులు తీసుకోండి, అంటే ఓవర్ 2 అవర్స్. తర్వాత బాగా నీరసంగా ఉండి తప్పన్నప్పుడు మాత్రమే ఓఆర్ఎస్ ఒకటి తీసుకోండి. కొబ్బరి నీళ్ళు కూడా, లేత కొబ్బరి నీళ్ళు, కిడ్నీ సమస్యలు అంతకుముందు ఎటువంటి కిడ్నీ సమస్యలు లేకపోతే కొబ్బరి నీళ్ళు తీసుకుంటే కూడా ఈ డీహైడ్రేషను, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ సమస్య తగ్గించవచ్చు. కానీ ఇంకా ఇవి తీసుకున్నా సరే మీకు బాగా విపరీతమైన కండరాలు పట్టేయడం, అయోమయంగా ఉండడం, విపరీతమైన నీరసం, గుండె వేగంగా కొట్టుకుంటున్నట్టు అయోమయంగా ఉన్నట్టు ఉంటే మాత్రం మీరు ఒక ఫిజిషియన్ని కలిసి దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందండి.
2: డాక్టర్ ఫణికుమార్ గారు, మీరు ఇప్పుడు ఏం చెప్పారంటే లవణాల సమతుల్యత దెబ్బతినకుండా ఉండటం కోసంగా, అంటే ఒకవేళ ఆ ఎలక్ట్రోలైట్స్ అనేటువంటిది ఇన్బ్యాలెన్స్ అయినట్లయితే ఇట్లా కొబ్బరి నీళ్లు ఇలాంటివి చెప్పుకొచ్చారు మీరు మజ్జిగ, ఇలా అని. మరి షుగర్ ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగకూడదు, షుగర్ లెవెల్స్ పెరుగుతాయని అంటుంటారుగా.
3: కొబ్బరి నీళ్ళు షుగర్ కంట్రోల్ ఉన్నవాళ్ళు జస్ట్ లేత కొబ్బరి నీళ్ళు ఆ డిహైడ్రేటెడ్ స్టేట్లో మాత్రమే తీసుకోమంటామండి, రెగ్యులర్గా కాదండి.
2: తర్వాత డాక్టర్ గారు, అసలు వేసవి కాలంలో షుగర్ లెవెల్స్ ఎలా ఉండాలి? ఏ కాలంలో అయినా అంతే ఉండాలా? ఈ సమ్మర్లో ఏమైనా ఉందా ప్రత్యేకం?
3: లేదు సార్, ఈ సమ్మర్లో షుగర్ లెవెల్స్ కొంచెం ఫ్లక్చుయేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏ కాలంలో అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, షుగర్ పేషెంట్కి, నార్మల్ పర్సన్ కాదు, నార్మల్ పర్సన్కి అయితే పరగడపిన షుగర్ 99 లోపల ఉండాలి, తిన్న తర్వాత షుగర్ 160 లోపల ఉండాలి. అదే షుగర్ పేషెంట్స్కి అయితే పరగడపిన 80-130 లోపల ఉండొచ్చు, 126 లోపల ఉండొచ్చు, తిన్న తర్వాత 180 లోపల మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే షుగర్ HbA1c అంటే షుగర్కి సంబంధించిన 3 నెలల సగటు యావరేజ్ పరీక్ష 7 లోపల మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే షుగర్ లెవెల్స్లో బాగా సమ్మర్లో బాగా హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొందరికి ఎండలో తిరిగినప్పుడు షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యే అవకాశం ఉంది, లేదా స్ట్రెస్ వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి తరచూ మానిటరింగ్ చేసుకుని దానికి తగ్గట్టు మెడిసిన్స్, డైట్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి.
2: డాక్టర్ ఫణికుమార్ గారు, షుగర్ ఉన్నటువంటి వారు, దీర్ఘకాలంగా ఉన్నటువంటి వారు ప్రత్యేకించి ఇన్సులిన్ వాడుతూ ఉంటారు డాక్టర్ల సలహా మేరకు.
3: అవును సార్.
2: ఈ వేసవి కాలంలో, ఈ సమ్మర్లో ఇన్సులిన్ వాడేటువంటి పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
3: సార్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఇన్సులిన్ వాడేవారి గురించి, ఇన్సులిన్ వాడే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇన్సులిన్ అనేది ఉష్ణోగ్రతకి చాలా సెన్సిటివ్ అండి. అది బాగా వేడి ప్రదేశంలో ఎండకు పెట్టినప్పుడు దాని పొటెన్సీ పోయే అవకాశం ఉంది కాబట్టి ఇన్సులిన్ పెన్ లేదా బాటిల్ వాడేవాళ్ళు ఎవరైనా సరే మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో, డోర్లోనే మెయింటైన్ చేయాలి, 2-8 డిగ్రీస్ టెంపరేచర్లో. తర్వాత డీప్ ఫ్రీజ్లో పెట్టకూడదు, గడ్డగట్టితే కనుక ఇన్సులిన్ వాడకూడదు. ఫ్రిడ్జ్ డోర్లోనే పెట్టుకోవాలి, డైరెక్ట్గా సన్లైట్ పడే చోట పెట్టకూడదు. తర్వాత కార్లో డైరెక్ట్ డాష్ బోర్డు మీద ఎండకి ఫేస్ చేస్తూ పెట్టకూడదు, అలా పెడితే ఇన్సులిన్ పనితీరు తగ్గే అవకాశం ఉంది. తర్వాత ఇన్సులిన్ ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఊరికి వెళ్తున్నప్పుడు ఇన్సులిన్ పౌచెస్ దొరుకుతాయండి, అంటే కూల్ పౌచెస్ దొరుకుతాయి, ఆ కూల్ పౌచెస్లోనే ఇన్సులిన్ పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నన్ను కొంతమంది పేషెంట్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంది, కానీ కొంతమందికి ఫ్రిడ్జ్ లేని, మేబీ ఒక 10 రోజులు వేరే ట్రిప్కి వెళ్తున్నాము, ఆ 10 రోజులకి ట్యాబ్లెట్ ఇచ్చేయమంటారు. అది కొంతమందికి కుదరని పక్షంలో కూడా ఇన్సులిన్ని వాళ్ళు ఏ ట్రిప్కి వెళ్ళినా సరే కూల్ పౌచ్లో తీసుకెళ్ళి ఇన్సులిన్ చేసుకోవచ్చు. కానీ ఇన్సులిన్ స్కిప్ చేయడం, ఎవరికైతే ఇన్సులిన్ అవసరమని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారో వాళ్ళకి అవసరమైతే తప్ప మనం ఇన్సులిన్ అనేది అడ్వైస్ చేయము. అంటే ఇన్సులిన్ డిపెండెంట్ పేషెంట్స్కి మాత్రమే మనం ఇన్సులిన్ అడ్వైస్ చేస్తాము. సో ఈ ఒక వారం రోజులు మనం ఊరెళ్తున్నాం కదా, వారం రోజులు ఇన్సులిన్ మిస్ చేయడం వల్ల వాళ్ళకి వెళ్ళిన ఊర్లో డయాబెటిక్ కీటోసిస్ కావచ్చు లేకపోతే ఇతరత్ర కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ డోస్ అనేది డాక్టర్ సలహా లేకుండా మీరు స్కిప్ చేయకూడదు. క్యారీ చేస్తున్నప్పుడు ఒక ఇన్సులిన్ కూల్ పౌచ్లో పెట్టుకుని ఎండ తగలని ప్రదేశంలో పెట్టుకుని బ్యాగ్లో తీసుకెళ్లొచ్చు.
2: డాక్టర్ గారు, వేసవి కాలంలో వడదెబ్బ తగిలింది అంటే మీరు వైద్యులు హీట్ స్ట్రోక్ లేదా సన్ స్ట్రోక్ అనే పదాలు వాడుతుంటారు. షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళది ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని. నిజానికి సరే, వడదెబ్బ తగిలింది అనుకోండి, హీట్ స్ట్రోక్ అయింది అనుకోండి, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఏమైనా ట్రీట్మెంట్ చేయాలా మీరు? ఇన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలనా?
3: సరే, అదే అడ్మిషన్ బేసికల్గా మనకి పేషెంట్ ఒక జనరల్ కండిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో పేషెంట్ కాన్షియస్ ఓరియంటెడ్ ఉన్నాడు అంటే మనకు బేసికల్గా సిమ్టమాటిక్ మేనేజ్మెంటే సరిపోతుంది. లేదు, హై గ్రేడ్ ఫీవర్తో వచ్చాడు, కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాడు, టెంపరేచర్స్ కంట్రోల్ అవ్వట్లేదు, అన్కంట్రోల్డ్ షుగర్ ఉందంటే మాత్రం దాని తగ్గట్టు మనం వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది.
2: డాక్టర్ ఫణికుమార్ గారు, సమ్మర్లో చాలామంది అంటే మామూలు మనుషులు కూడా విపరీతంగా ఈ జ్యూసులు కూల్ డ్రింకులు బాగా తాగుతుంటారండి. మామూలు వాళ్ళ విషయం పక్కన పెడితే ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ జ్యూసులు లాంటివి కానీ కూల్ డ్రింకులు లాంటివి కానీ తాగితే?
3: సార్, షుగర్ ఉండే వాళ్ళు కూల్ డ్రింక్స్ కానీ డైరెక్ట్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇంకా ఆ షేక్స్ ఈ షేక్స్ లేకపోతే ఐస్ క్రీమ్స్ అనేవి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎందువలన అంటే ఆ షుగర్ అనేది మనకి ఫ్రూట్స్ డైరెక్ట్గా తిన్నప్పుడు ఆ పీచు పదార్థం ఉండడం వల్ల షుగర్ స్పైక్ అనేది ఇన్స్టెంట్గా ఉండదు. అదే జ్యూస్ చేసినప్పుడు అంతా వడబట్టేస్తారు కాబట్టి తీసుకున్న వెంటనే షుగర్ లెవెల్స్ బ్లడ్లోకి స్పైక్ అవ్వడం జరుగుతుంటుంది. దానివల్ల షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వడం, దానివల్ల మళ్ళీ నీరసం రావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ ఎప్పుడైనా సరే ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తినాలి. ఈ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి చాలా వరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందండి.
2: ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది చాలామంది. సరే, మిగిలిన ఫ్రూట్ జ్యూస్ అంటే సరే మీరు చెప్పినటువంటి ఇబ్బంది ఉందనుకుందాం, బత్తాయి పళ్ళు వీటినే కొన్ని ప్రాంతాల్లో రాయలసీమలో చీని కాయలు అంటారు, చీని పళ్ళు
3: అవి తొనతో పాటు తినొచ్చండి.
2: తినొచ్చు, అది కూడా జ్యూస్ తాగినా కూడా ఇబ్బంది
3: లేదు సార్. తొన తింటే ఆ ఫైబర్ ఉండే బెనిఫిట్, షుగర్ రిలీజ్ స్లోగా ఉంటుంది. అదే మీరు జ్యూస్ తాగే అది మొత్తం అంతా వడబట్టేసిన తర్వాత మీకు ఇన్స్టెంట్గా షుగర్ స్పైక్ వచ్చేస్తుంది. కాబట్టి బత్తాయి కాయలు, కమలకాయలు తొనతో పాటు తినొచ్చండి. అది ఒకేసారి మీడియం సైజ్ కాయ తీసుకోవచ్చు, ఒకేసారి ఎక్కువ కాకుండా ఒక హాఫ్ కాయ లేకపోతే ఫుల్ కాయ షుగర్ లెవెల్స్ బట్టి చూసుకుని తీసుకోవాలండి.
2: డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ కండిషన్ అని ఒక పదం వాడారు.
3: అవునండి,
2: అది చాలా మంది మామూలు ప్రజలకి కొంచెం అంతగా ఎక్కువగా అర్థం కాదేమో. అసలు ఏమిటి డాక్టర్ గారు ఆ కండిషన్ అంటే ఏంటి అసలు?
3: సో డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అనేది షుగర్ కంట్రోల్లో లేని పేషెంట్స్కి వచ్చే అతి ముఖ్యమైన కాంప్లికేషన్. దాంట్లో ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేనప్పుడు పేషెంట్స్ విపరీతమైన వామిటింగ్స్, కడుపులో నొప్పి, అయోమయంతో వస్తూ ఉంటారు. పేషెంట్ దగ్గర ఒక రకమైన స్మెల్ వస్తుంది, అంటే ఫ్రూటీ ఆర్డర్ అంటాము కీటోన్స్ వల్ల. ఒక రకమైన పండ్ల వాసన, అంటే పండ్ల జ్యూస్ వాసన పేషెంట్ దగ్గర వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా పేషెంట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసి యూరిన్లో కీటోన్స్ ఎంత ఉన్నాయో చూసి అది ఒక డయాబెటిక్ ఎమర్జెన్సీ. అది అంత కామన్ కాదు, కేవలం షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు, ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము, Type 1 పేషెంట్స్లో చూస్తూ ఉంటాము. అదేంటంటే ప్రీడిస్పోజింగ్ ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు DKA లోకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా అన్కంట్రోల్డ్ డయాబెటిక్ పేషెంట్ అయోమయంగా ఉన్నప్పుడు, ఆయాసపడుతున్నప్పుడు, కడుపులో నొప్పి చెప్పి లేకపోతే విపరీతంగా వామిటింగ్స్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళి అది డయాబెటిక్ కీటోసిస్సా లేకపోతే కీటోసిరోసిస్సా లేకపోతే ఆ కీటోన్స్ లేకుండా కేవలం షుగర్ ఒకటే కంట్రోల్ లేకపోవడం వల్ల వచ్చిన కాంప్లికేషన్నా అనేది మీరు ఎవాల్యుయేట్ చేసి డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో డయాబెటిక్ కీటోసిరోసిస్ అనేది ప్రీడిస్పోజింగ్ అన్కంట్రోల్డ్ షుగర్ పేషెంట్స్, లేకపోతే పోయినసారి నేను చెప్పినట్టు వామిటింగ్స్, మోషన్స్ లాంటి కండిషన్స్లో, లేకపోతే ఇంకేదో ఇన్ఫెక్షన్ వల్ల ప్రీడిస్పోజింగ్ కండిషన్ వల్ల DKA వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళు, ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళలోనే ఆ కాంప్లికేషన్ ఎక్కువ వస్తుంది. ఇకపోతే షుగర్ కంట్రోల్ ఉన్నా సరే కొంతమందికి లేటెస్ట్ జనరేషన్ ఆఫ్ మెడిసిన్స్ మనకి SGLT ఇన్హిబిటర్స్లో కొంతమందికి యూగ్లైసిమిక్ కీటోసిస్, అంటే షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నా సరే డిహైడ్రేషన్ వల్ల వాళ్ళ బాడీలో అసిరోసిస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. ఇదన్నీ

0: ఏంటంటే మనం లక్షణాలు చెప్పడం కంటే పేషెంట్కి ఉండే కండిషన్ బట్టి మనం అప్పటికప్పుడు డయాగ్నోసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి.
1: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, అసలు వేసవి కాలంలో షుగర్ ఉన్నటువంటి వారు పాటించాల్సినటువంటి ఆహార నియమాలు, దాంతోపాటు విహార నియమాలు?
0: సో షుగర్ ఉన్న వాళ్ళు బేసికల్గా వేసవి కాలంలో తీసుకోవాల్సిన చలవ చేసే ఫుడ్స్ గురించి, మనం నీటి శాతం ఎక్కువ ఉండే కూరగాయలు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవచ్చండి. బెస్ట్ వచ్చేసి అన్నిటికంటే బెస్ట్ కీరా దోసకాయ, టొమాటో, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, బూడిద గుమ్మడికాయ, ఇది రోజువారీ డైట్లో ఉంచుకోవచ్చు. ఆకుకూరలు, మొలకలు, ఉడకబెట్టిన శనగలు, స్ప్రౌట్స్, అలసందలు లేకపోతే కాబులి శనగలు ఇవి తీసుకోవచ్చు. మజ్జిగ ఎక్కువ తీసుకోవచ్చు. గుడ్లు, చేప, చికెన్ తీసుకోవచ్చు, అది కూడా ఉడికించిందే ఫ్రైడ్ కాకుండా. మటన్, రెడ్ మీట్ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి. తర్వాత పండ్లలో వచ్చేసి యాపిల్, బొప్పాయి, జామకాయ, కమల ఇవన్నీ లిమిట్లో తీసుకోవచ్చు. తీసుకోకూడని పదార్థాలు వచ్చేసి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కూల్ డ్రింక్స్, డైరెక్ట్ ఫ్రూట్ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మైదా, బేకరీ ఐటమ్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్, ఏదైనా ఆహారం ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే షుగర్ స్లోగా రిలీజ్ అవుతుంది, పేషెంట్కి అది బెనిఫిట్ చేస్తుంది. ఇన్స్టెంట్గా రిలీజ్ అయ్యే ఫుడ్ ఏది తీసుకున్నా సరే అది ఇన్స్టెంట్గా షుగర్ లెవెల్స్ తినగానే అరిగిపోయి షుగర్ వెంటనే పెరిగిపోయే ఫుడ్స్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందండి.
1: పాలు, బాదం పాలు, ఈ రెండింటిలో ఏది తీసుకోవచ్చు, ఏది తీసుకోకూడదు?
0: పాలకి ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. బాదం పాలు అనేది అది అగైన్ మళ్ళీ ఇందాక మనం అనుకున్న కూల్ డ్రింక్స్ కోవకు వస్తుంది కాబట్టి పాలు తీసుకోవచ్చండి. అది కూడా మీడియం ఫ్యాట్ ఉండే పాలు తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం పెరుగు కంటే బటర్ మిల్క్ బెటర్ అండి.
1: మంచిది. డాక్టర్ గారు, దానిమ్మ పళ్ళు, అది యాక్చువల్గా మనం జ్యూస్ ఎవరు తొందరగా తాగుతున్నప్పటికీ కూడా తక్కువగా తాగుతారు. దానిమ్మ గింజలు తినొచ్చని
0: అంటుంటారు.
1: డయాబెటిక్ పేషెంట్లు
0: తినొచ్చండి. ఒక కప్ గింజలు బౌల్ నిన్న తినొచ్చాము సార్. ఫైనల్గా ఒక 7 రూల్స్ గుర్తుపెట్టుకోండి. బేసికల్గా రోజుకి కనీసం 3 లీటర్ల వాటర్ తీసుకోండి. హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ గారు మీకు చెప్పిన లిమిట్ వాటరే తీసుకోండి. కొంతమంది కార్డియాక్ ఫెయిల్యూర్స్లో, కిడ్నీ ఫెయిల్యూర్స్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వాటర్ కంటెంట్ డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మేరకే తీసుకోండి. అంటే లిమిట్, మనం ఫ్లూయిడ్ ఇంటేక్ లిమిట్ చేస్తాం కాబట్టి కిడ్నీ పేషెంట్స్కి, కార్డియాక్ పేషెంట్స్కి. జ్యూసులు, కూల్ డ్రింక్స్కు పూర్తిగా తగ్గించుకోండి. తర్వాత షుగర్ లెవెల్స్ వారానికి 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండండి. మూత్రంలో ఏదైనా మంట అనిపించినా లేకపోతే ఫీవర్ వచ్చినా సరే ఇన్ఫెక్షన్ని ముందుగానే గుర్తించే అవకాశం కోసం యూరిన్ టెస్ట్ చేసుకుని మీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ ఉన్నప్పుడు, షుగర్ కంట్రోల్లో లేనప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గారిని కలిసి వారి నిర్ణయం మేర మీరు వాళ్ళు చెప్పిన సలహా పాటించాల్సిన అవసరం ఉంది. నీరసంగా అనిపించినా లేకపోతే యూరిన్ తక్కువ వస్తున్నట్టు అనిపించినా సరే కూడా మీరు దాన్ని అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సలహా మేరకు మీరు నిర్ణయం తీసుకోండి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744. వేసవిలో షుగర్ వ్యాధి పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటు ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై విజయస్మితో. వెల్ మరి నేనైతే మీ అందరికి టాడా బాబాయ్ చెప్పేసి టైం వచ్చేసింది ఎగ్జాక్ట్లీ 11:23 వైపు పరుగులు తీస్తోంది. కలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ షోలో అండ్ మంచి మంచి మాటలతో, పాటలతో. అంతవరకు ఈ వీకెండ్ ని వింటు ఆనందిస్తూ ఉండని వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ ఆర్జే జేఎస్వి సైనింగ్ ఆఫ్.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ ను త్వరగా పూర్తి చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు ఉన్నతాధికారులతో అమరావతి నుంచి

త్రినారాయణ ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. పరిశ్రమలు, పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ నేరాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఏపీ సైబర్ గార్డ్ పేరిట సరికొత్త వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నిన్న రాష్టంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లు, డీఐజీలు, ఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రపంచవ్యాప్త సంకోభం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నా దేశం నా బాధ్యత నినాదంతో పొదుపు చర్యలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్కు ఎలక్ట్రిక్ సైకిల్పై పెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామని తెలిపారు. కాకినాడ జిల్లా కొవ్వూరు బ్రిడ్జ్ వద్ద ఈరోజు జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో నలుగురు ఉపాధి హామీ కూలీలు అక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు దాటుతున్న కూలీలను టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీని తిరిగి వచ్చే నెల 21న నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ నిన్న అధికారికంగా ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈసారి పరీక్షా సమయాన్ని 15 నిమిషాలు పెంచామని ఆయన చెప్పారు. విదేశీ ప్రయాణాలపై పన్ను లేదా సర్వీస్ ఛార్జ్ విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అటువంటి కథనాల్లో ఎలాంటి నిజం లేదని సామాజిక మాధ్యమంలో ప్రధాని పోస్టు చేశారు. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుండటంతో పాటు దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
2: రా రాముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
2: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
2: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
2: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
2: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
2: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును,

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

ఎస్ హాయ్ హలో గుడ్ మార్నింగ్, వింటున్నారు వివి భారతి 101.3 11:00 7 మినిట్స్ దాట్ ఇన్ ది టైమ్. సో మనం ఇంట్రీచ్ చేసాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి. సో మరి ఈ సాటర్డే ఈ వీకెండ్ మరి ఇప్పటి నుంచి ఈవినింగ్ 5 వరకు మీ అందరినీ అలరించేందుకు వచ్చేసారు నేను మీ ఆర్జే చందనాని. మరి మొన్నట్లుగానే మీ అందరి ముఖ చిత్రాలు మార్చేస్తా అనమాట మధ్యాహ్నం కల్లా. సో గెట్ రెడీ ఫర్ ఇట్. అండ్ ముందుగా అయితే మన సినిమా కబుర్లలో ఒక మంచి సాంగ్ నేను మీకు వినిపించేస్తున్నాను, అండ్ విన్న తర్వాత మనం బోల్డ్ అన్ని కబుర్లు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి

సో అమ్మాయిలు కనుక ఒకవేళ అలా అలిగినప్పుడు ఇలాంటి ఒక పాట పాడి వినిపించేశారనుకోండి, నేను చక్కగా మళ్ళీ వాళ్ళు అలక తీరిపోతుంది అనమాట. మరి ఇంత మంచి లిరిక్స్తో మనకి ఈ మంచి మంచి పాటలు అందిస్తూ మనందరికీ ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా పరిచయం అయిన సుద్దాల అశోక్ తేజ గారి బర్త్డే అనమాట ఈరోజు. సుమారు 1200 పైగా చిత్రాలు, 2200 పైగా పాటలు కూడా రచించారు. మరి ఉత్తమ పాటల రచయితగా అవార్డుని కూడా అందుకున్నారు మన అశోక్ తేజ గారు అయితే. సో మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మంచి సాంగ్తో అయితే ఈ సినిమా కబుల్కి వెల్కమ్ చెప్పేశాం కదా, మరి ఆయనకి డెడికేట్ చేస్తూ కూడా ఇంకొక మంచి సాంగ్ నేను మీకోసం వినిపించేస్తున్నాను. అండ్ ఈరోజు మరొక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ బర్త్డే కూడా ఉంది, ఆ తన ఎవరు అనేది మనం తెలుసుకుందాం ఈ మంచి పాట తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతిలో సినిమా కబుర్లు చందనతో కలిసి. యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్లో సుద్దాల అశోక్ తేజ గారు రాసిన పాట హరిహరన్ గారు పాడగా వినేద్దాం. స్టే ట్యూన్.

ఎస్, మంచి సాంగ్ అయితే వినేశారు మనం ఉన్నాం సినిమా కబుర్లలో. మరి ఈరోజు ఒక మంచి యాక్ట్రెస్ బర్త్డే కూడా, తను ఎవరో కాదు మనందరి సూపర్ చిత్రాలే తను కూడా. సో హిందీలో జన్నత్ అనే మూవీతో నటిగా అడుగుపెట్టి పలు భాషల్లో మనకైతే చిత్రాల్లో నటించి అలరిచ్చారనమాట. సో మన తెలుగు విషయానికి వస్తే రెయిన్బో, లెజెండ్, పండుగ చేసుకో ఇట్లా రకరకాల సినిమాల్లో అయితే మనకి కనిపించారు. మరి ఇంతకీ ఎవరు యాక్ట్రెస్ అంటే సోనాల్ చౌహాన్. సో సోనాల్ చౌహాన్ బర్త్డే సందర్భంగా మరొక మంచి సాంగ్ నేను మీకోసం వినిపించేస్తున్నాను. అండ్ ఆ తర్వాత 35 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నట్లుగా క్రియేట్ చేసిన, రికార్డ్స్ బ్రేక్ చేసిన ఒక సినిమా గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆ సినిమా ఏంటంటే అప్పట్లో మంచి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా అంట. సో అది మాట్లాడుకుందాం, ఆ సినిమా ఏంటనేది దాని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను. ఈలోపు ఈ సాంగ్ వినేసేయండి రెయిన్బో సినిమా నుంచి.

0: అంటే ఏంటి?
1: ఐ లవ్ యూ అన్నాను రా బుద్ధు.
2: హాట్ సమ్మర్ లో
3: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
2: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
3: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
2: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
3: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
2: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
3: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
2: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
3: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
2: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
3: కూల్ టిప్స్.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
6: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

అది పాట అంటే. సో మంచి సాంగ్ అయితే వినేశారు గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి. ఒక పక్క చిరంజీవి గారు విజయశాంతి గారి నటన, మరోపక్క వేటూరు గారి రచన, మరోపక్క బప్పీ లహరి గారి సంగీతం, వీటన్నిటికీ తోడు మన విజయ్ బాపునేని గారి దర్శకత్వం. ఇవన్నీ కలిసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి 35 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. చెప్పుకుందాం ఆ సినిమా కబుర్లు. మరి ఈరోజు అయితే ఈ సినిమా గురించి మాట్లాడాలి అని అంటే అసలు ఒక పక్క మంచి మంచి డైలాగులు. సో మనకి సినిమా చూడంగానే లేకపోతే తలుచుకోగానే ఫస్ట్ గుర్తొచ్చే డైలాగ్, జై చూసావు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా. సో ఇలా చెప్పే డైలాగులు ఉంటాయి కదా ఈ సినిమాలో, అవన్నీ కూడా ఒకేసారి మనకి అలా రికలెక్ట్ అయిపోతూ ఉంటాయి. విజయ్ బాపునీడు గారి డైరెక్షన్లో చిరంజీవి గారు, విజయశాంతి గారు ఇద్దరు కూడా జంటగా నటించిన ఒక యాక్షన్ క్రైమ్ కామెడీ ఫిలిం అనమాట ఈ గ్యాంగ్ లీడర్. సో 1978 విడుదలైన బొమ్మరిల్లు అనే సినిమా తరహాలో దాన్ని తీద్దాం అనుకున్నారట విజయ్ బాపునీడు గారు. కానీ అప్పటికి మన చిరు గారి స్టోరీ ఇదైతే నచ్చలేదట. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక స్టోరీ అనుకుంటారు కదా విజయ్ గారు, సో అప్పుడైతే ఈ స్టోరీ నచ్చలేదట. అందుకని మన చిరంజీవి గారు అయితే ఒప్పుకోలేదట. ఇక ఆ తర్వాత ఈ స్టోరీని పరచూరి బ్రదర్స్కి షేర్ చేయగా విజయ్ గారు, వాళ్ళు ఈ కథని కొన్ని మార్పులు అయితే చేస్తాము, మాకు 3 డేస్ టైం ఇవ్వండి అని చెప్పి గ్యాంగ్ లీడర్ ప్రస్తుతం మనం చూసిన సినిమా తరహాలో మార్చారనమాట కథని. సో ఆ కథనే మళ్ళీ మన చిరంజీవి గారికి వినిపించడం, సో ఆయన ఓకే చేయటం, ఆ తర్వాత జోడీ ఎవరు అని అనుకున్నప్పుడు విజయశాంతి గారిని లీడ్ రోల్లో తీసుకోవటం హీరోయిన్గా. సో అట్లాగా మొత్తం అన్నీ కలిసి అటు బప్పీ లహరి గారి సంగీతం, ఇటు మంచి లిరిక్స్తో కూడిన పాటలు, అండ్ అటువైపు మంచి మాటలు డైలాగ్స్, ఇవన్నీ కూడా కలిసి ఒక మంచి యాక్షన్ క్రైమ్ కామెడీ ఫిల్మ్గా మన ముందుకు వచ్చేసిందనమాట. సో 35

ఇస్ బ్యాక్. మరి 1991 మే 9th అయితే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రజెంట్ అయితే అలా పూర్తి చేసుకుంది అనమాట 30 వసంతాలనైతే. సో అది విషయం. మరి ఈ సినిమా గురించి తెలుసుకున్నారు కదా, మరి ఇంకా మాట్లాడుకుందాం మరికొన్ని సినిమా కబుర్లు అయితే. మరి నిన్న హీరో రామ్ బర్త్డే కదా, మరి తనకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చేసింది. దాని గురించి టీమ్తో షేర్ చేస్తుంటాను ఒక మంచి సాంగ్ విన్న తర్వాత. అండ్ మీకోసం ఇప్పుడైతే మంచి పాట వినిపించేస్తున్నాను, ఆనందించండి స్కంద మూవీ నుంచి. స్టే ట్యూన్. Something about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you, catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby. If you're looking for mine with golden heart, then baby, try.

మంచి సాంగ్ అలా నేను మీకు వినిపించేశాను. ప్రకాష్ రాజ్ గారు, రామ్ ఇద్దరు అలా అలా ఐడియాలు చెప్పుకుంటున్న సాంగ్ అనమాట. మరి ఇంతకీ ఇది ఏ సినిమా అంటే హలో గురు ప్రేమ కోసమే. ఈ సినిమాలోంచి మంచి పాట అయితే నేను వినిపించేసా. మరి ఇప్పటి వరకు రామ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేదండి, ఒక సింగర్, ఒక లిరిసిస్ట్, ఒక హీరో, ఇవే కదా. ఇలాగా ఒక డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అయితే ఆయన చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు రామ్ పోతినేని తొలిసారిగా తన 23వ చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తున్నాడట. బాగుంది కదా. సో చూద్దాం ఎలా వస్తుంది సినిమా అనేది. అండ్ ఇది ఇప్పట్లో కాదు, ఈ ట్రెండ్ అప్పుడు మన ఎన్టీఆర్ గారి కాలంలో చూసాము, తన సినిమాని తనే డైరెక్ట్ చేసుకోవడం అనేది. సో అట్లా ఆ తర్వాత మరి కొన్ని సినిమాల్లో కూడా చూసాం అనుకోండి. అండ్ ఇప్పుడు రీసెంట్గా మన హీరో ర్యాప్ అంటే రామ్ పోతినేని మళ్ళీ అలాగా తన దర్శకత్వంలో, స్వీయ దర్శకత్వంలో ఒక వీరా అనే పాత్రలో ర్యాపో సినిమాటిక్స్ బ్యానర్ పైన కృష్ణ పోతినేని గారి ప్రొడక్షన్లో అయితే ఈ సినిమాని తీయబోతున్నారు అనమాట. ఇది ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్గా రాబోతుందట. మరి ఈ ఫిలింకి అటు డైరెక్షన్ తనే ఇటు యాక్షన్ తనే రెండు పాత్రల్లో వహిస్తున్నారట. మరి అది విషయం. మరి నిన్నే ఒక స్టైలిష్ లుక్ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. మరి జూన్లో షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది అండ్ డిసెంబర్ కల్లా రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ కూడా వేసేసుకున్నారట మూవీ టీం అయితే. సో చూద్దాం అది ఈ డిసెంబర్ అవుతుందా లేకపోతే వచ్చే డిసెంబర్ అవుతుందా అనేది. మరి అదే విషయం. మరి ర్యాపో 23 అప్డేట్ అయితే మీ అందరికీ షేర్ చేశాను కదా. అండ్ ఫైనల్లీ ఒక మంచి అప్డేట్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇంకొంచెం మంచి పాట విన్న తర్వాత. సో వినిపించేసిన ఇంకొక మంచి సాంగ్ మీకోసం. ఇంట్రెస్టెడ్ యూ టు విత్ భారతి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

గజరాజు సినిమా నుంచి హరిచరణ్ వాయిస్లో సాంగ్ అయితే వినేశారు. మరి మన సినిమా కబుర్లలో ఫైనల్ అప్డేట్ ఏంటి అని అంటే, మన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సమంత అండ్ డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్లో రాబోతున్న సినిమా మా ఇంటి బంగారం. మరి ఈ సినిమా మనకు తెలిసిందే నిన్న రిలీజ్ అవ్వాల్సి ఉంది, బట్ ఈ సినిమా ఐపీఎల్ కీలక దశ చేరుకోవడానికి కారణంగా ఈ రీజన్తో జూన్ 19కి పోస్ట్పోన్ అయిపోయింది అనమాట. మరి ఓ బేబీ తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న మరొక సెన్సేషనల్ హిట్ రావాలని అవ్వాలని మనం అందరం కూడా కోరుకుందాం. మరి అదే విషయం, మరి ఇలాగా మన సినిమా కబుర్లు అయితే ముగించేద్దాం అండ్ ఇంకొక మంచి పాట ఉంది మీకోసం రెడీగా, వింటూ ఆనందించండి.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటిస్తారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు నరసన్నపేట సమీపంలోని తామ్రపల్లి చేరుకుని అనంతరం నరసన్నపేటలో జరిగే ప్రజావేదిక సమావేశం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈరోజు ప్రారంభించారు. విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుందని కలెక్టర్ వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1520

3 అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఇప్పటికే మెగా డీఎస్సీతో 16,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేశామన్నారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ద సంక్షోభం పరిస్థితుల దృష్ట్యా ఇంధన వనరుల పొదుపు పాటించాలని, ఎక్కడా పెట్రోల్ డీజిల్ కొరత లేదు అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులోని కలెక్టరేట్లో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజా రవాణాకు మరింత అనుకూలంగా మరిన్ని ఆర్టీసీ సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఒంగోలు నంద్యాల రహదారిని మహానందితో కలిపి సుమారు 8 కోట్ల వ్యయంతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డును మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో మరో 2,000 కోట్ల రూపాయలతో వంతెనల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్త సంకోభం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నా దేశం నా బాధ్యత నినాదంతో పొదుపు చర్యలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. నగరంలోని క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టరేట్కు ఎలక్ట్రిక్ సైకిల్పై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర, ఆత్మ నిర్బర్ భారత్ దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. సాధారణంగా జూన్1వ తేదీకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ ఏడాది మాత్రం మే 26 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ నిన్న ప్రకటించింది.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
2: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
3: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
2: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
3: సూక్తులతో సుధలు పంచుతూ
2: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
3: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
2: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
3: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
2: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
3: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
2: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
3: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
0: భారతి ఎఫ్ఎం 101.3.

12:00 5:40 అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం మీకు తెలుసా ప్రోగ్రామ్ కి. అసలు ఇవాళ స్పెషల్ ఏంటో మీకు తెలుసా? ఈరోజు నేషనల్ డ్రాయింగ్ డే అనమాట. మరి డ్రాయింగ్ అనగానే చిన్నప్పుడు ఒక రెండు కొండలు, దాని మధ్యలో ఒక సూర్యుడు, అలాగే పక్క నుంచి వెళ్ళిపోతున్న మబ్బులు, ఆ మబ్బుల్లోంచి మధ్యలోంచి ఎగురుతున్న ఒక రెండు పిట్టలు, ఇవే గీసేవాళ్ళుగా చాలామంది. నిజానికి నేచర్ అంటేనే అలాంటి ఒక ఇమాజిన్తో కూడిన అద్భుతం. మన మైండ్లో మనం తలుచుకోగానే మనకి గుర్తొచ్చే నేచర్ అయితే ఇదే, అంటే డ్రాయింగ్ వేసేటప్పుడు. కానీ నిజంగానే పెయింటింగ్ని తలపించే ప్రదేశాలు ఈ నేచర్లో ఎన్నో దాగి ఉన్నాయి. అటువంటి ప్రదేశాలు మన ఇండియాలో కూడా ఉన్నాయి. మరి వాటిని చూద్దాం ఇవాళ మనందరం కలిసి. మరి వింటూ ఉండండి మీకు తెలిసే ప్రోగ్రామ్ చందనతో కలిసి. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి సాంగ్ వినిపించేస్తున్నాను. ఈ పాటతో మన ఈ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్పేద్దాం. స్టే ట్యూన్డ్.

0: సో అట్లా అందమైన పల్లెటూరుని అలా చూసినప్పుడు మనకేమనిపిస్తుంది, ఎంత బాగుందో కదా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. మరి అటువంటి పచ్చటి లోయలు, పొగమంచు, చిన్న చిన్న గ్రామాల అందాలతో ఒక ప్రశాంతమైన స్వప్నలోకానికి మనల్ని తీసుకెళ్ళినట్లుగా కనిపిస్తుంది ఇప్పుడు మనం వెళ్ళి చూడబోయే ఈ లోయ ప్రాంతం అన్నమాట. మరి ఇక్కడ ప్రకృతి ఎంత స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుందో తెలుసా? ముఖ్యంగా అక్కడ ఉన్న ఆప్తాని తెగల సంస్కృతితో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుంది ఆ ప్రాంతం అంతా కూడా. చుట్టూ వరి పొలాలు, పైన్ చెట్లు, నిశ్శబ్దంగా కనిపించే గ్రామాలు, ఇవన్నీ కూడా మన మనసుకి ప్రశాంతంగా చేకూరుస్తాయి. మరి ఇక్కడికి మనం వెళ్ళినప్పుడు కనుక అక్కడ ప్రతి మూల గమనిస్తే మనకు ఒక ఆర్టిస్ట్ చెక్కినట్లుగా కనిపించినట్లు ఉంటుంది అన్నమాట. సో ఒక ఆర్టిస్ట్ ఒక పెన్ తీసుకునో, పెన్సిల్ తీసుకునో, అలా గీత గీసి ఒక అందమైన డ్రాయింగ్, పెయింటింగ్ వేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం. మరి ఇంతకీ ఇదే ప్రదేశం అంటే జీరో వ్యాలీ అన్నమాట. సో ఈ జీరో వ్యాలీ అయితే ఇంత అందంగా ఉంటుంది. మరది విషయం, మరి ప్రకృతిని తలపించే ఇంత అందమైన ప్రదేశం గురించి తెలుసుకున్నాం కదా, మరొక మంచి ప్రదేశాన్ని మనం చూసేద్దాం ఒక మంచి పాట తర్వాత. వింటుండండి వివిధ భారతిలో మీకు తెలుసా చందనతో కలిసి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అల్లరి సినిమా నుంచి పాట వినేశారు మనం, నీకు తెలిసేలా అయితే ఉన్నాం కదా. మరి మరొక అందమైన ప్రదేశాన్ని నేను మీకు చూపించబోతున్నా, వినిపించబోతున్నా. హిమాలయాల ఒడిలో దాగి ఉన్న ఒక అందమైన పూల లోయ అన్నమాట. దాని పేరే చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకు అనంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటే అక్కడ మనకి కనబడేవన్నీ కూడా ఇంకా పువ్వులే, పూల మొక్కలు, పువ్వులు ఇవే కనబడుతుంటాయి అన్నమాట. రకరకాల అరుదైన రంగురంగుల పూలతో నేలంతా పరుచుకొని పైన ఒక మబ్బులు, కొండలు ఇవన్నీ తాకుతూ ఉంటున్న ప్రదేశం అన్నమాట. సో అట్లా కొండలు, కొండల మధ్యలో లోయ, లోయలో పరుచుకున్న చేపలాంటి రంగురంగుల పువ్వులు, ఆ పూల మొక్కలు, మరి వీటన్నిటినీ చూస్తూ ఉంటే నిజంగా ఎవరో పెయింటింగ్ ఇచ్చినట్టే ఉంటుంది కదా. మరి అటువంటి ప్రదేశమే ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అన్నమాట. సో అక్కడ మనం వేసే ప్రతి అడుగుకి కూడా మనకు ఒక కొత్త రంగు కనబడుతుంది, కొత్త పువ్వులు కనబడతాయి, అలా కొత్త సువాసన కూడా మన మదికి చేరుతుంది అన్నమాట. మరి ఇట్లా ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే ఒక మ్యాజికల్ ఎనర్జీని అయితే ఇస్తుంది ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అయితే. మరి ఇంతకీ ఇది ఎలా అంటే మనం చేరుకోవాలి అని అంటే, సో హిమాలయాస్ ఒడిలో అని చెప్పా కదా, సో అక్కడ మనకి రీచ్ అయిపోవచ్చు అనమాట. మరి ఇంతే, ఇదొక్కటే కాదు, దీనికి ఒక గుర్తింపు కూడా ఏర్పడింది. యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి గుర్తింపు అనేది ఏర్పడింది అనమాట. మరి ఇంకొక అందమైన ప్రదేశాన్ని చూద్దాం, ఈలోపు మంచి పాట విందాం. వింటూ ఉండండి, మీకు తెలిసాలో, స్టే ట్యూన్డ్. కూలీ నెంబర్ 1 సినిమా నుంచి ఎస్పీ బాలు గారు, చిత్ర గారు పాడిన పాట అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి.

0: సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి ప్రవాస భారతీయుల్లో ప్రధానమంత్రి పర్యటన గురించి ఎంతగానో ఉత్సాహం నెలకొంది. చారిత్రాత్మక ప్రసంగంగా నిర్వాహకులు అభివర్ణిస్తున్న ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటనలోనే ఈ కార్యక్రమం అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. విభిన్న వయస్సులు, ప్రాంతాలు, మతాలకు చెందిన భారతీయ సమాజ సభ్యులు, ప్రవాస భారతీయులు

0: సంప్రదాయ నృత్యాలు సంగీత ప్రదర్శనలతో మోదీకి స్వాగతం పలికారు. మోదీ మోదీ వందే మాతర నినాదాలతో ఆ ప్రాంగణం అంతా మారుమోగింది. భారత నెదర్లాండ్స్ సంబంధాలు, ప్రవాస భారతీయుల పాత్ర వంటి అంశాలపై ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా 2వ దేశమైన నెదర్లాండ్స్కు చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కొద్దిసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్కు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నెదర్లాండ్స్ రాజు రాణిని కూడా ఆయన కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారత్ EU సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రముఖ డచ్ కంపెనీల CEOలతో కూడా మోదీ సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ AI రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 3వ భాగంలో స్వీడన్లోని గోతెన్బర్గ్ ప్రయాణమవుతారు. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే విమాన ఇంధనంపై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 30 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన కొత్త రేట్లు ఇవాళ నుంచి ప్రారంభమై రాబోయే పక్షం రోజుల పాటు అమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం ఉద్దేశించిన పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా కథనాన్ని మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవమని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారి పిలుపునిచ్చారు. కుచ్బెహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బోషు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూసే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలాగా చూడవచ్చునని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈరోజు జరిగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిక్కింలో ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1975లో రాచరికం నుండి భారతదేశంలో 22వ రాష్ట్రంగా మారిన సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈవేళ తొలిసారిగా సిక్కింలో పర్యటిస్తారు. గ్యాంగ్టాక్లో జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిక్కిం ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ అభివృద్దికి సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సిక్కిం రాష్ట్రం తన 50వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది వేడుకలు మరింత ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇటీవల తాను సిక్కింలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వేడుకల్లో రాష్ట ప్రజలతో కలిసి పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా సిక్కిం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ చేసే ట్యాంకులను సరిగా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తారు. డెంగ్యూ నియంత్రణకు సమాజ భాగస్వామ్యం, తనిఖీ చేయండి, శుభ్రం చేయండి, మూసి ఉంచండి అనేది ఈ సంవత్సరం ఇతివృత్తం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఒక సందేశమిస్తూ, డెంగ్యూ నివారణపై అవగాహన పెంచేందుకు, మన పరిసరాలను శుభ్రంగా సురక్షితంగా ఉంచుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. భౌతిక శాస్త్రవేత్త ఇంజనీర్ అయిన థియోడర్ మైమన్ 1960లో మొదటిసారిగా లేజర్ను విజయవంతంగా నిర్వహించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మే 16 తేదీన కాంతి దినోత్సవం జరుపుకుంటారు. ఎనర్జీ ఎఫిషియెంట్ లైటింగ్, పర్యావరణ హితమైన తయారీ రంగాలు, మెరుగైన వ్యవసాయ పద్ధతుల ద్వారా కాంతి ఆధారిత సాంకేతికతలు పర్యావరణ పరిరక్షణకు ఎలా దోహదపడతాయనే అంశంపై దృష్టి సారిస్తూ, ఈ సంవత్సరానికి సుస్థిర భవిష్యత్తు కోసం కాంతి, లైట్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఈ సందర్భంగా శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, ప్రపంచ శాంతి సుస్థిర అభివృద్ది కోసం కాంతి శక్తిని ఉపయోగించుకోవాలని యునెస్కో పిలుపునిచ్చింది. తన చైనా పర్యటనలో భాగంగా అమెరికా చైనాలు కీలకమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చైనా పర్యటన ముగించుకుని ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తిరిగి వస్తున్న సమయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో జరిపిన చర్చల అనంతరం 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడానికి చైనా అంగీకరించిందని, అలాగే మరిన్ని అదనపు ఆర్డర్లు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు.
1: A lot of great trade deals, including over 200 planes from Boeing with a promise of 750 planes, which will be by far the largest order ever if they do a good job with the 200, which I'm sure they will. And that's General Electric also. The engines, approximately 400, 450 engines. We had an amazing time. It was a very historic.
0: 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సీబీఎస్ఈ ఒక సూచిక జారీ చేసింది. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్దతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెల సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని బోర్డు తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఏకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ వేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో సాయంత్రం 7:30 తలపడుతుంది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈ రోజు సెమీఫైనల్స్ లో మలేషియా ప్రత్యర్థులతో తలపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్, పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లొచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట్రావతరణ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

12:44 దాటి ఎగ్జాక్ట్లీ 44 సెకండ్స్ కూడా అయిపోయింది. మనం ఎంట్రీ రీ ఎంట్రీ చేసాం మీకు తెలుసా ప్రోగ్రామ్కి. మరి ఇందాకైతే చక్కగా ఒక రెండు అందమైన లోయ ప్రాంతాల గురించి తెలుసుకున్నారు కదా, ఒకటేమో జీరో వ్యాలీ అండ్ ఇంకోటి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. మరి ఇంత అందంగా కనిపించే ఈ రెండు ప్రదేశాలు అచ్చం నిజంగా ఒక మనిషి పెయింటింగ్ గీసినట్లుగా ఉంటాయన్నమాట. మరి అలా మన ఇండియాలోని లడఖ్లో మరొక అందమైన ప్రదేశం ఉంది. ఇది దీని గురించి చెప్పాలి అని అంటే భారత్ చైనా సరిహద్దుకు దగ్గర లేహ్ నగరానికి 160 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి దాదాపు 14,000 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట ఒక అందమైన సరస్సు. దాని పేరే పాంగోంగ్ లేక్ అన్నమాట. మరి ఈ సరస్సు మన ప్రపంచంలో ఉండే ఎత్తైన సరస్సుల్లో ఒకటిగా కూడా నిలిచింది. మరి ఇలా ఎత్తైన సరస్సుగా మనకి కనబడే ఈ సరస్సు మంచు కొండల మధ్యలో ఒక నీలి అద్దంలాగా సూర్యకాంతి పడగానే రంగులు మారుతూ చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. అసలు ఊహించుకోండి ఇలాంటి ఒక సరస్సు మన కళ్ళ ముందు కనబడితే ఎంత బాగుంటుందో కదా. మరి ఇక్కడ విజువల్స్ అన్నీ కూడా మనకి ఒక సినిమానే తలపిస్తాయన్నమాట. మరి అలా పాంగోంగ్ లేక్ గురించి అయితే తెలుసుకున్నారు, ఒక అందమైన సరస్సు అలా చూసేసాం కదా. మరి ఇంకొక అందమైన లోయ ప్రాంతాన్ని మనం చూద్దాం. ఈలోపు ఇంకొక మంచి పాట మీకోసం వస్తుంది, వింటూ ఆనందించండి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మనం వింటూ ఉన్నాం మిగతల్స ప్రోగ్రామ్ లో మంచి అందమైన ప్రదేశాల గురించి తెలుసుకుంటున్నాం, మంచి పాటలు కూడా వింటూ ఉన్నాం కదా. మరి ఇప్పుడు సాధారణంగా మనం పెయింటింగ్ అనగానే కొంతమంది ఏమో కొండలు, సూర్యుడు, పక్షి ఇలా ఇష్టపడుతుంటారు. మరి కొంతమంది ఒక అందమైన చిన్న ఇల్లు, ఆ ఇంటి పక్కనే ఉండే చెట్టు, చెట్టు పక్కన ఒక ఆవు ఇట్లా వెళ్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే చక్కగా ఒక పొలం, ఆ పొలంలోంచి మధ్యలోంచి వచ్చి ఒక సెలయేరు, ఆ పొలం పనులు చేసుకుంటున్న మనుషులు, ఇలా రకరకాలుగా వాళ్ళందరూ గీస్తూ ఉంటారు కదా పెయింటింగ్స్ అనే అనగానే. అయితే మనం ఆలోచిస్తే కనుక ఒక పక్క మంచి కొండలు, ఇంకో పక్క మంచి ఎడారి, అలాగే దాంతో పాటు మనకి కనిపించే నీలి నదులు, ఒక్కసారి ఇవన్నీ ఒకే చోట కనిపిస్తే ఎలా ఉంటుంది? నిజంగా అదేదో విజువల్ ఎఫెక్ట్ లాగే అనిపిస్తుంది. అండ్ ఇది నిజంగా ఇది మన భూమి మీద ఉన్న ప్రదేశమేనా అన్న చెప్పి ఒక థాట్ కూడా వస్తుంది అన్నమాట. అంటే మనకు ఒక మరో ప్రపంచంలాగానే కనిపిస్తుంది. ఒక పక్క మంచు కొండలు ఉంటాయి, మరో పక్క బంగారు రంగులో ఎడారి ఉంటుంది, దాంతోపాటు నీలి రంగులో నదులు కూడా, సెలయేర్లు కూడా అలా పారుతూ ఉంటాయి. మరి ఇలా ఈ మూడు కలిపి కనిపించే ఒక అరుదైన ప్రదేశం ఇప్పుడు మనం చూడబోతున్నాం, అదే నూబ్రా వ్యాలీ అన్నమాట. మరి నూబ్రా వ్యాలీ గురించి మాట్లాడాలి అని అంటే ఇక్కడ చాలా అందమైన మనకి కొండలు కనబడతాయి, మంచు కొండలు, మంచు కొండలతో మధ్యలోంచి నీలి రంగు నదులు వెళ్తూ ఉంటాయి. అలా వెళ్తున్నప్పుడు పక్కనే మనకి చల్లని బంగారు ఎడారి కూడా కనబడుతూ ఉంటుంది అన్నమాట. మరి ఇంత ప్రత్యేకమైన ఈ ప్రదేశంలో మనకి ప్రత్యేకంగా రెండు మూపురాలు ఉండే ఒంటెలు కూడా కనబడుతూ ఉంటాయి. అండ్ అంతేకాదు, సోక్ నది లోయ మధ్యగా ప్రవహిస్తూ ఈ అందాన్ని మరింతగా పెంచుతాయి అక్కడ ఉన్న చిన్న చిన్న చిన్న చిన్న జలపాతాలు కూడా. సో అది విషయం. అండ్ ముఖ్యంగా ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా? సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలన్నమాట. అయితే ఇక్కడ మనకి సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో అక్కడ ఉండే కొండలు బంగారు రంగులో మారిపోతాయి అన్నమాట. సో నేచర్ లవర్స్కి, అడ్వెంచర్ లవర్స్కి ఇద్దరికి కూడా ఇది చాలా అట్రాక్టివ్ ప్లేస్ అనే చెప్పుకోవాలి. మరి నూబ్రా వ్యాలీ చాలా అందంగా ఉంటుంది కదా. మరి ఈ యొక్క ప్రదేశం అయితే మన అచ్చం పెయింటింగ్ గీసినట్లుగానే ఉంటుందన్నమాట. మరి ఇట్లాగా నేచర్ గీసిన పెయింటింగ్తో అందమైన ప్రదేశాలని మనం చూసేసాం మనం మీకు తెలిసే ప్రోగ్రాంలో. అండ్ నెక్స్ట్ ధీరాల మళ్ళీ కలుద్దాం. ఇంకొక మంచి సాంగ్తో ఎండింగ్ ఇస్తున్నాను ఈ ప్రోగ్రాంకి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో మంత్రి పాల్గొని ప్రజల్లో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించారు. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ను త్వరగా పూర్తి చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, ఉన్నతాధికారులతో అమరావతి నుంచి మంత్రి నారాయణ ఈ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంధన పొదుపులో భాగంగా మంత్రి సవిత తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్లి స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో నిర్వహించిన స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ వీధిని పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. డెంగ్యూ వ్యాధి నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నామని అనంతపురం జిల్లా డెంగ్యూ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ ఓబులు తెలిపారు. ఈ రోజు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్బంగా జిల్లాలోని బుక్కరాయి సముద్రం మండలంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణ పట్ల నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను సంపూర్ణ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. అమలాపురం రైతు బజార్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒకసారి మాత్రమే వాడిపారేసే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి భావితరాలకు స్వచ్చమైన పచ్చని కోనసీమను అందిద్దామని కోరారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ ఈ రోజు విడుదల చేశారు. మొత్తం 26219 మంది దరఖాస్తు చేసుకోగా 23198 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈ రోజు జరగనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నెల 19వ తేదీ వరకు కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవైపు చల్లని వాతావరణం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుందని పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా అవును నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కాని నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
4: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
5: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
4: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
5: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
4: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
5: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
4: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
5: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
4: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
5: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
4: ఆఫ్ కోర్స్.
6: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
4: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1:06:36 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ ఇచ్చేసాం ధీరా ప్రోగ్రామ్ కి. మరి వాళ్ళు మన ధీరాలో ఒక లేడీ లెజెండ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ తనతో పాటుగా మంచి టిప్స్ అయితే నేను మీకు షేర్ చేస్తాను మన ధీరాలో. మరి నెవర్ సే యు ఆర్ వీక్ అనే ఈ మాట వినగానే ఈ మాట నిజంగా ఎవడు సార్థకం చేసిందా అన్నట్లుగా ఉంటుందన్నమాట. బాక్సింగ్ లాంటి కఠినమైన క్రీడల్లో స్త్రీలు రాణించడం అనేది చాలా అరుదు, అది కూడా అప్పట్లో. మరి అట్లాంటిది అప్పట్లోనే ఎన్నో బాక్సింగ్ పోటీల్లో పాల్గొని బాక్సింగ్ ఆటలో భారతదేశానికి ఎన్నో పథకాలను చేకూర్చి గర్వకారణంగా నిలిపిందనమాట మన దేశాన్ని. తనెవరో కాదు, మన అందరి ఫేవరెట్ ప్లేయర్ మేరీకోమ్. సో మేరీకోమ్ గారి గురించి అయితే మనం తెలుసుకుందాం ఇవాళ ధీరాలో. ఇప్పుడైతే గురు మూవీ నుంచి సాంగ్ విందాం. వింటూ ఉండండి వివిధ భారతిలో ధీరా ప్రోగ్రామ్ చందనాతో కలిసి.

సో మ్యారీకామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మన ధీరాలో అయితే మరి చిన్ననాటి నుంచే కష్టపడి పెరిగిన ఒక చిన్న సాధారణ రైతు కుటుంబ అమ్మాయి అనమాట ఆవిడ. మరి చాలా మంది కూడా ఆమెని నిరుత్సాహపరుస్తూ ఉండేవాళ్ళట, అసలు నీకు బాక్సింగ్ ఎందుకు, ఇది అబ్బాయిలు ఆడే ఆట, అయినా నువ్వెందుకు ఆడటం, ఇలాగా ఆవిడని చాలా విధాలుగా నిరుత్సాహపరుస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అట్లా తన లక్ష్యం పైన నమ్మకాన్ని మాత్రం తను ఎప్పటికీ కోల్పోకుండా అలా వాళ్ళు నిరుత్సాహపరిచినా కూడా ముందుకు సాగింది అనమాట. అలా గంటల తరబడి ప్రాక్టీస్ కొనసాగించి మరీ తన ప్రతిభను అయితే నిరూపించుకొని ప్రపంచ మహిళా ఛాంపియన్గా ఎన్నోసార్లు గెలిచి ఒలింపిక్స్లో కూడా పథకం సాధించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కూడా అందుకున్నారు. మరి ఇంకా తెలుసుకుందాం ఈవిడ గురించి ఇంకొన్ని విషయాలు అయితే ఈలోపు ఇంకొక మంచి పాట మీకు వినిపించేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి.

ఎస్, మరి మేరీకామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి మేరీకామ్ గారి గురించి మాట్లాడాలి అని అంటే ఆవిడ పేరు మీద ఒక బయోపిక్ కూడా వచ్చేసింది అనమాట. అదైతే అందులో మనకి ప్రియాంక చోప్రా గారు కనిపిస్తారు. అదే సంగతి మరి ఈవిడ గురించి ఇంకా మాట్లాడాలి అంటే, సో పెళ్ళైన తర్వాత అంటే పెళ్ళి పిల్లలు ఇవేవి కూడా తన కెరీర్కి అడ్డు రాలేదన్నమాట. పరాజయాల్ని భయం లేకుండా ఎదుర్కొని తన సంకల్పమే తన భవిష్యత్తుగా, అందమైన భవిష్యత్తుగా మార్చుకున్నారు. సో మరి ఈవిడ లైఫ్ మరి మనకి తెలిపేది ఏంటి అని అంటే, మనకు ఒక సంకల్పం అనేది ఉంటే మన భవిష్యత్తును అదే నిర్ణయిస్తుంది అని చెప్పన్నమాట. సో అందుకు ఎగ్జాంపులే మేరీకామ్ గారి ది బెస్ట్ లైఫ్. సో ఇంకా మరి ఇంకా తెలుసుకుందరు కానీ ఇంకొన్ని విషయాలు ఈ ధీరాలో. ఇప్పుడైతే మీకోసం లవ్ స్టోరీ నుంచి సాంగ్ వస్తుంది, ఆ తర్వాత ప్రాంతీయ వార్తలు ఉంటాయి, వింటూ ఉండండి విత్ భారతి.

0: సమయం 1:20. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి టోలా శ్రీ బాలవీరాంజనే స్వామి స్పష్టం చేశారు. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇక వివరాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆయన ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నరసన్నపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రజావేదిక సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: ఈ రోజు మళ్లీ పిల్లలి సంపద పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకుని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. 3వ చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారమని, కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా.
1: ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం, పరేడ్ గ్రౌండ్స్, పోలీస్ క్వార్టర్స్ పరిసరాల్లో ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజ ఆధ్వర్యంలో పోలీసులు పరిసరాలను శుభ్రం చేశారు. విభిన్న ప్రతిభావంతులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ ఉపకరణాలను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
3: 1200 మందికి మంచి జరిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మలుచుకొని మీ కాళ్ళ మీద కూడా నిలబడితే మీరు 10 మందికి స్ఫూర్తిగా ఉంటారు. దానికి ఏమి చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం. అంటే ఇక్కడ కూడా గుంటూరు ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ ని ఒక మిషన్ మోడ్ లో తీసుకోవాలనుకుంటా ఉన్నాం. మీకెవరన్నా ఉద్యోగాలు లేని వాళ్ళు మా సోషల్ మీడియా ఫాలో అవ్వండి. స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు అంటే మీ పరిస్థితులు తగ్గే విధంగా డెవలప్ చేస్తాం.
1: ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరంజనే స్వామి స్పష్టం చేశారు. పరిశ్రమలు, పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1523 అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పటికే మెగా డీఎస్సీతో 16,000 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామన్నారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడ్లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈరోజు ప్రారంభించారు. విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుందని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొంటూ,
4: తిరుపతి జిల్లాలోనేటువంటి వివిధ ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు పైన తిరుమల గాని, శ్రీకాళహస్తి టెంపుల్, అదేవిధంగా శ్రీ సిటీ, శ్రీహరికోట మరియు ఇతరత్ర యూనివర్సిటీ, ఏదైతే మహిళా యూనివర్సిటీ వీటన్నిటిందో అక్కడికి తీసుకెళ్లడం, అక్కడ ఎక్స్పోజర్ విజిట్ లాగా చేపించి ఈ పిల్లల నుంచి వాళ్ళు క్రాస్ లెర్నింగ్, వాళ్ళ నుంచి మహారాష్ట్ర ఉన్నటువంటిది మనం నేర్చుకోవటం, ఇక్కడ ఉన్నటువంటి ఇది వాళ్ళు నేర్చుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక 1 to 2 డేస్ అమరావతికి కూడా వెళ్ళి అక్కడ క్యాపిటల్ రీజన్ లో వర్క్స్ ఎలా అవుతున్నాయి, మిగతా పనులు ఎలా అవుతున్నాయి, యూనివర్సిటీస్ ఎట్లా వస్తున్నాయి అక్కడ, అదంతా కూడా వాళ్ళు చూస్తారు, వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది.
1: కాకినాడ జిల్లాలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొని నలుగురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు చీడిగ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వాసంశెట్టి సుభాష్, నారాయణ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మన దైనందిన జీవితంలో కాంతి నిర్వహిస్తున్న పాత్రను తెలియజేయడం, దాని సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచడం కోసం ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం నిర్వహిస్తున్నారు. అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త థియోడర్ మైమన్ 1960వ సంవత్సరం మే 16వ తేదీన మొదటిసారిగా లేజర్ ద్వారా కాంతి పుంజాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. థియోడర్ మైమన్ చేసిన ఈ ఆవిష్కరణ వైద్య రోగ నిర్ధారణ సాంకేతికతల ఆవిష్కరణకు దోహదం చేసింది. కాంతిని మనం సక్రమ రీతిలో వినియోగించుకోగలిగితే పర్యావరణ సమతుల్యానికి కూడా మేలు చేస్తుంది. ఇంధనం ఆదాతో ఆర్థికంగా లాభంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఆయన ఎలక్ట్రికల్ సైకిల్పై ఈరోజు వెళ్లారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను నియంత్రిస్తూ అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా డీజిల్, పెట్రోల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని కలెక్టర్ తెలియజేస్తూ
5: ఎలక్ట్రానిక్ సైకిల్ని మన కలెక్టరేట్కి ఒక 3 కొనుక్కుంటున్నాం ఇప్పుడు. సో ప్రతి శుక్రవారం అలాగే లోకల్ ఇన్స్పెక్షన్స్ అయితే ఉంటాయి విత్ ఇన్ సిటీ, దానికి ఎలక్ట్రానిక్ సైకిల్ ని తిరగడానికి ట్రై చేస్తాం. అలాగే సిటీ లోపల మెయిన్లీ యూత్స్ అలాగే చిన్న చిన్న పనికి వెళ్లేవాళ్ళు కంపల్సరీగా మీరు డీజిల్ బైక్, పెట్రోల్ బైక్ కన్నా ఈ ఎలక్ట్రానిక్ సైకిల్ కొనుక్కోండి. దీని ద్వారా డబ్బులు అది అవుతాయి, మీకు ఫ్యూల్ ఖర్చు ఉండదు, ప్లస్ పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. ఇది చాలా ఎఫెక్టివ్ గా ఉంది. ఇక్కడ విజయవాడ వాళ్ళు ఇది ఇన్నోవేట్ చేశారు, ఆ కాస్ట్ కూడా కన్సిడరబుల్ గా ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి దీన్ని అడాప్ట్ చేయండి. దీని గురించి అత్యంత మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కలెక్టరేట్ గానీ కమాండ్ కంట్రోల్ రూమ్ గానీ మీరు సంప్రదించండి.
1: వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు ఉన్నతాధికారులతో అమరావతి నుంచి టెలికాన్ఫరెన్స్ ఈరోజు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో బాలుడిని కుక్క కరిచిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని విశాఖ మున్సిపల్ కమిషనర్కు నారాయణ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పట్టణాలకు దూరంగా కుక్కలకు ఫుడ్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న 320,000 వీధి కుక్కలకు గాను ఇప్పటి వరకు 180,000 కుక్కలకు శస్త్రచికిత్సలు పూర్తయినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు జారీ చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాష ఒక ప్రకటనలో తెలిపారు. మనమిత్ర వాట్సప్ నెంబర్ 9552300009 అధికారిక బోర్డు వెబ్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని విద్యార్థులకు సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 22A భూముల సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా ఆదర్శంగా నిలిచిందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన 22A భూముల పరిష్కార మేళాలో పాల్గొన్న మంత్రి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 290 దరఖాస్తులకు సంబంధించిన 74 ఎకరాలను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పత్రాలు అందజేశారు. మరో 202 దరఖాస్తును 15 రోజుల్లో పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగ కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి స్పష్టం చేశారు. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: వెల్కమ్ బ్యాక్ టు ధీర ప్రోగ్రామ్. 1:00 36 minutes ఎగ్జాక్ట్లీ అయిపోయింది. సో రీఎంట్రీ ఇచ్చేసాం కదా. ఇప్పుడు మీరు విన్న ఈ పాట చైతన్య సినిమాలో ఎస్పీ బాలు గారు పాడిన పాట. మరి మనం రీఎంట్రీ ఇచ్చాక ఏం తెలుసుకుందాం? సో అమ్మాయిలు ఋతువులని, కాలాలని, సమయం అని ఇలా వేటతో పని లేకుండా తన లైఫ్లో 45 నుంచి 50 సంవత్సరాల వరకు ప్రతి నెల కూడా పడే ఒక శారీరక సమస్య, పీరియడ్స్ అన్నమాట. ఆ దట్టు ప్రతి ఇయర్ కూడా మనకి ఋతువులు మారుతూనే ఉంటాయి, కానీ ప్రతి నెల వచ్చే ఈ సమస్య మాత్రం 40 నుంచి 50 సంవత్సరాల వయసు వరకు ప్రతి స్త్రీకి ఉంటుంది. మరి ఇటువంటి ఈ సమస్య ఉన్నప్పుడు, అంటే ప్రతి నెల మనకి వస్తూనే ఉంటాయి కదా పీరియడ్స్ అనేవి, అలా వచ్చినప్పుడు ఋతువులకు అనుగుణంగా మనం మన శరీరాన్ని మనం మలుచుకోగలగాలి కదా. దట్టు ఈ పీరియడ్స్ టైంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనం కొన్ని చిట్కాలు కూడా పాటిస్తూ ఉండాలి. మరింతకీ ఏంటో చిట్కాలు ఇవాళ నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ సమ్మర్ని చక్కగా ప్రజెంట్గా ప్రశాంతంగా మీ పీరియడ్ టైంని, పీరియడ్ సైకిల్ని కొనసాగించుకోవచ్చు అనమాట. సో దానికోసం మనమైతే తెలుసుకుందాం కొన్ని టిప్స్ ఈరోజు. అండ్ ఈలోపు ఒక స్మాల్ బ్రేక్, తర్వాత ఒక సాంగ్, తర్వాత అయితే నేను మీతో షేర్ చేస్తాను. వింటూ స్టే ట్యూన్ టు వివిద్ భారతి.
1: అబ్బబ్బా ఎండలు మండిపోతున్నాయి బాబు, ఈ టైమ్ లో చల్లగా ఏదైనా తాగితే ఉంటుంది చూడు.
2: అవి ఇవి ఎందుకు, ఆమ్ పన్న తాగేద్దామా?
1: ఆమ్ పన్ననా? అదేంటో?
2: ఆమ్ పన్ననే, పచ్చి మామిడికాయలు సీజన్ స్పెషల్ కదా. సో పచ్చి మామిడికాయ ముక్కల్ని ఉడికించి గుజ్జులాగా చేసుకుని కప్పు గుజ్జుకి 3 కప్పుల పంచదార కలపాలి. దీనిని వేడి చేస్తూ పంచదార లేత పాకం వచ్చే వరకు ఉడికించాలి. అంతే, దీన్ని చక్కగా చల్లారక స్టోర్ చేసేసుకుంటే అవసరం ఉన్నప్పుడు అలా తీసుకుని ఒక భాగం ఆమ్ పన్నకు 3 రెట్ల వాటర్ ని కలిపి రోజులో ఒక్కసారైనా తాగుతూ ఉంటే ఈ సమ్మర్ లో ఎండ నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్టే. అంతేకాదు, ఇది డిహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది తెలుసా.
1: వావ్, హెల్తీ డ్రింక్ ఇంత టేస్టీగానా?
2: అవును, ఈ సమ్మర్ లో మీరు ట్రై చేసేయండి.
1: హాట్ సమ్మర్ లో
2: కూల్ టిప్స్.

ఎస్, అలహైకంఠపురం నుంచి సాంగ్ అయితే వినేసాం. మనం హీరాలో ఉన్నాం కదా, మరి ఈ వేసవిలో ముఖ్యంగా పీరియడ్స్ వచ్చిన టైంలో అయితే అమ్మాయిలు చాలా నీరసపడిపోతారు. అండ్ ఈ టైంలో చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చిరాకు, విసుకు, కోపం తెలియకుండానే వచ్చేస్తాయి. కాబట్టి మీరందరూ కూడా, ఇంకా జెంట్స్ ఎవరైతే ఉంటారో ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా సరే అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే వాళ్ళు ఇంకొంచెం ప్లెజెంట్గా ఉండగలుగుతారు. మరి ఈ వేసవిలో మన శరీరం ముఖ్యంగా అమ్మాయి

ఆయిల్ గురించి మాట్లాడుతున్నాను. శరీరం ఎప్పుడు కూడా డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి, ఎందుకనంటే ఆటోమేటిక్గా మనకి నీరసం ఉంటుంది కాబట్టి. సో మనకి సమ్మర్లో డీహైడ్రేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అలా అవ్వకుండా ఎక్కువగా నీరు ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి. సో నీరుని తాగుతూ ఉండండి, దాంతోపాటు కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం ఇలాంటివన్నీ తాగుతూ ఉండండి. వీలైతే పుచ్చకాయ తినండి, లేదు కర్బూజా తినండి. సో ఇవేవి మాకు తినటం ఇష్టం ఉండదు, అసలు నాకు ఫుడ్డే ఎక్కదు నాకు పీరియడ్స్ టైంలో అని అనుకుంటే కనుక మంచి ఆల్టర్నేట్స్ చాలా ఉంటాయన్నమాట. సో మీరు ఏం చేయొచ్చు అనంటే సబ్జా నీళ్ళు తాగొచ్చు, లేదు అనంటే ఎండు ద్రాక్ష, కిస్మిస్ ఇలాంటివి మన బాటిల్లో వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని వేసేసుకొని వాటిల్లో ఆ నీటిని తాగొచ్చు. ఏదైనా సరే హైడ్రేటెడ్గా ఉండడం ముఖ్యం అన్నమాట. మరి వేసవిలో మనకి చెమట ఎక్కువగా వస్తుంది కదా, దానివల్ల ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయి చాలా మందికి. సో అట్లా మనం ఒకవేళ ఈ సమస్య రాకుండా ఉండాలంటే మన పీరియడ్ టైంలో ముఖ్యంగా మనం కొంచెం హైజీనిక్గా ఉండే మెన్స్ట్రువల్ ప్రొడక్ట్స్ అనేవి ఉపయోగించాలన్నమాట. అండ్ వీలైతే కాస్త న్యాచురల్ ప్రొడక్ట్స్ని యూస్ చేస్తే బెటర్ మన శరీరానికి. అండ్ ఇంకా పీరియడ్స్ టైంలో మనం చాలామంది వర్కింగ్ ఉమెన్ అంటే తప్పదు బయటికి వెళ్ళేటప్పుడు, కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మరీ టైట్గా ఉండే బట్టలు వేసుకొని అక్కర్లేదు, ఇంట్లో ఉంటారు కాబట్టి. సో కొంచెం అలా కొంచెం ఓ మాదిరిగా లూజ్గా ఉండే బట్టలు అయితే వేసుకోవచ్చు. సో అట్లా టైట్గా ఉండేవి సిల్క్, జీన్స్ క్లాత్ ఇలాంటివి, కొంచెం థిక్నెస్ ఉండేవి మనం అవాయిడ్ చేసేసి కాటన్, జూట్ ఇలాంటివి ఉపయోగిస్తే బెటర్ అన్నమాట. సో అట్లాగా ఇంకా మాట్లాడుకుందాం ఇంకేం చేయొచ్చు అనేది. అండ్ దీంతోపాటు పీసీఓడి, పీసీఓఎస్ కూడా కొంతమంది సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారు. సో వాళ్ళని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు మనం. సో అని మాట్లాడబోయే ముందు మీకోసం ఇంకొక మంచి పాట వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మరి మన తీరాల్లో చివరిగా తెలుసుకోబోయే టిప్స్ ఏంటి అని అంటే, ఇందాక మనం తెలుసుకున్నాము కదా, సో వేసవిలో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, అండ్ ముఖ్యంగా పీసీఓఎస్, పీసీఓడి సమస్యలు ఉన్నవారిలో వేసవిలో హార్మోన్స్ అసమతుల్యత అనేది ఏర్పడుతుందన్నమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, దట్టు ఈ సమ్మర్ విషయానికి వస్తే చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి, మనం హైడ్రేటెడ్గా ఉండటం, హెల్దీగా డైట్ని మెయింటైన్ చేయడం, డైట్ అంటే పెద్దగా అవే తినాలి ఇవే తినాలి ఇన్ని క్యాలరీస్ అన్ని క్యాలరీస్ అని కాదు, మనం తినే ఫుడ్ హైజీనిక్గా ఉందా లేదా చూసుకోవడం, అండ్ పీరియడ్స్ వచ్చే ముందు మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉండటం. అప్పుడు మనకి ఈ సమస్య ఉన్నవాళ్ళు, ముఖ్యంగా పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ ఉన్న వాళ్ళకి కరెక్ట్ టైంలో పీరియడ్స్ అనేవి సైకిల్, పీరియాడిక్ సైకిల్ అనేది రన్ అవుతుందన్నమాట, మెన్స్ట్రువల్ సైకిల్ అనేది. సో ఇలాగా మన శరీరం ఇచ్చే సంకేతాలని కూడా మనం గమనించుకుంటూ ఉండాలి, మనం టైంని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటున్నప్పుడు మనకి రెగ్యులర్గా వస్తుందా లేదా, అంటే టైం 27 డేస్ తర్వాత వస్తుందా లేదా పీరియడ్ కరెక్ట్ టైంకి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అది ఒక్కొక్కసారి కొంతమందికి ముందుకు వెళ్ళచ్చు టైట్, కొంతమందికి టైం అనేది ముందుకు రావచ్చు, వెనక్కి వెళ్ళచ్చు ముందుకు రావచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ప్రతి 27 డేస్ తర్వాత మెన్స్ట్రువల్ సైకిల్ అనేది కొనసాగుతూ ఉంటుంది కదా, మరి ఈ సైకిల్ని కరెక్ట్గా మనం కరెక్ట్ టైంలో మనకి వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలే ఇవన్నమాట. సో ఈ సమ్మర్లో మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉంటూ హ్యాపీగా ప్లెజెంట్గా ఉండడానికి ట్రై చేయండి. సో వీలైతే ఎక్కువగా మీకు నచ్చిన పనులు చేస్తూ, మీకు నచ్చిన పాటలు వింటూ ఇలా మీ టైంని కేటాయించుకోండి. సో వీలైనంత వరకు ప్లెజెంట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉండండి, అండ్ మీ యొక్క మూడ్ స్వింగ్స్ని అలా ఆల్టర్నేట్ వేస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇది మన ధీర ప్రోగ్రామ్. చివరిగా ఒక మంచి సాంగ్తో ఎండింగ్ ఇస్తున్నాను, విండో స్టేట్ యూ.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

6:31 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంటర్ ఇచ్చేసాం సందడి సందడి ప్రోగ్రామ్ కి. వెల్కమ్ టు సందడి సందడి. మీ అందరికీ కూడా మరి ఇవాళ మన సందడి సందడిలో నాతో కలిసి సందడి చేయడానికి రెడీగా ఉన్నారు కదా. మరి సందడి చేయాలి అంటే ఎట్లా చేద్దాం? నాకు మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు అనమాట. 0866248814 ఇది వాట్సాప్ నెంబర్. సో దీన్ని సేవ్ చేసుకోండి. చక్కగా 1.5 అవర్ పాటు 4:00 వరకు కూడా అందరం కలిసి సందడి చేద్దాం. సందడి ఎలా చేద్దాం? నేను అడిగే క్వశ్చన్స్ కి సరదాగా మీరు కూడా ఆన్సర్స్ చేయడమే ఇది మన సందడి సందడి. మరి నేనైతే ఫస్ట్ క్వశ్చన్ అడిగడానికి రెడీగా ఉన్నాను. మరి క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే చెప్పా కదా, 0866248814 నంబర్కి అయితే ఆన్సర్ చేసేస్తూ ఉండండి. మరి నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఎక్కేందుకు మెట్లున్నాయి, దిగేందుకు మెట్లున్నాయి, ఎన్నిసార్లు ఎక్కి దిగినా సరే ముందుకే వెళ్తాం కానీ పైకి కిందకి అస్సలు వెళ్లలేం, ఇంతకి ఏంటా మెట్లు? తెలిస్తే 0866248814 నంబర్కి ఆన్సర్ చేసేయండి. ఎక్కేందుకు మెట్లున్నాయి, దిగేందుకు మెట్లున్నాయి, ఎన్నిసార్లు ఎక్కి దిగినా కానీ ముందుకే వెళ్తాం పైకి కిందకి వెళ్లలేం, ఏంటా మెట్లు, ఎక్కడున్నాయి, ఎందుకే మెట్లు? తెలిస్తే ఆన్సర్ చేసేయండి. మరి మన లిజినెస్ అయితే వెల్కమ్ చెప్పేస్తున్నారు సందడి సందడికి. ఎవరెవరో చూసేద్దాం. ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి వెల్కమ్ చెప్తున్నారు, అండ్ దమ్మోజ్ వెంకటాచారి గారు కూడా వెల్కమ్ చెప్తూ ఉన్నారు, అండ్ అపలరాజ్ గారు పడని నుంచి ఎలా ఉన్నారు వెల్కమ్ అంటూ. ఈ రోజు మన ముఖ చిత్రాలు మారుస్తారో లేక హిందూ అదునా కొందరు అదునా వావ్ అని మా చేత అనిపిస్తారో, ఏం జరుగుతుందో చూడాలి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది తెలుసుకుందరు కానీ. నెక్స్ట్ ఇంకా హాయ్ అంటూ పంపించారు నెల్లూరు జిల్లా నుంచి అంకయ్య గారు, హాయ్ అండి. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మన నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు మెసేజ్ చేశారు. అండ్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ కర్నూలు నుంచి పంపించారు తేజేశ్వరి శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా అనమాట. ఓకే, హాయ్ అందరికీ. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు. అండ్ మార్చండి మా ముఖ చిత్రాలు మార్చండి అంటున్నారు, మారిపోతాయో లేదో మీరే గమనించుకోవాలి. భాస్కర్ గారు పడేరు నుంచి, అండ్ ఇంకా ఎలా ఉన్నారు క్షేమమేనా అంటూ వినాయతుల్లా గారు భవానీపేట నుంచి అడుగుతున్నారు. వినాయతుల్లా గారు ఉభయకుశుల పరి. నెక్స్ట్ ఇంకా మీ ప్రశ్నకు సమాధానం అంటూ పంపించారు. ఓకే, ఇది కూడా కన్సిడర్ చేసేస్తే కరెక్ట్ ఆన్సర్ కింద. అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేస్తున్నాయి ఆన్సర్స్ కాబట్టి నేను క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తాను, అండ్ ఆన్సర్స్ అన్ని కూడా మీ యొక్క ఆన్సర్స్ని ఒక సాంగ్ తర్వాత రివీల్ చేస్తాను. ఓకేనా? ఎక్కేందుకు మెట్లున్నాయి, దిగేందుకు మెట్లున్నాయి, ఎన్నిసార్లు ఎక్కినా ఎన్నిసార్లు దిగినా ముందుకే వెళ్తాం కానీ పైకి కిందకి వెళ్ళలేం, పైకి కిందకి వెళ్ళలేం అని చెప్పాను కాబట్టి. ఎవరు పంపించారు? పూర్ణచంద్ర గారు. ఆన్సర్ అది కాకపోవచ్చు. సో ఆలోచించుకోని లోపు ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేద్దాం మన సందడి సందడి.

మంచి సాంగ్ అయితే మీరు వినేశారు కదా. ఏ సినిమా అంటే అల్లరి రాముడు సినిమా నుంచి అనమాట. అండ్ మనం ఉన్నాం సందడి సందడిలో. నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. ఎక్కేందుకు మెట్లు ఉన్నాయి, దిగేందుకు మెట్లు ఉన్నాయి. ఎన్నిసార్లు ఎక్కినా దిగినా సరే ముందుకు వెళ్తాం, కానీ పైకి మాత్రం కిందకి మాత్రం వెళ్ళలేం. ఆ మెట్లేంటి? సో ఈ క్వశ్చన్కి నేను చూడగా నాకు కనిపించిన ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారో తెలుసా? సో ఇవాళ మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ కి ఫస్ట్ రైట్ ఆన్సర్ నాకైతే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి పంపించారనమాట. సో కంగ్రాట్స్, మరి ఫస్ట్ లిజనర్ రైట్ ఆన్సర్ అయిపోయింది అనమాట మీదే. మరి నేను మిగిలిన ఆన్సర్స్ కూడా చూసేస్తాను, ఎవరు పంపించారు ఏంటి అనేది. సో ముందుకు వెళ్తాయి అంటున్నారు కాబట్టి ఎక్సలేటర్ అదే లిఫ్ట్ అనుకుంటున్నా అంటున్నారు సతీభార్గవి గారు తాడిపత్ర నుంచి. సో లిఫ్ట్ లో కూడా మనం పైకే వెళ్తాం, అంటే లిఫ్ట్ లో ఆర్ ఎక్స్కలేటర్ లో ఏదైనా సరే మనం పైకే వెళ్తాం. నేను అన్నది ముందుకే వెళ్తాం కానీ అన్న. సో అది ఆలోచించండి ఏదై ఉంటుంది అనేది. అండ్ ఇదే ఆన్సర్ ని దమ్మోజ్ వెంకటేశారి గారు ఫ్యామిలీ పంపించారు, అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు కూడా ఇదే ఆన్సర్ ని పంపించారు. సో దాన్ని బట్టి అయ్యప్ప నగర్ నుంచి విష్ణు గారిది ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది. అండ్ అలాగే స్మైలీ మచిలీపట్నం నుంచి నిచ్చెన అంటూ పంపించింది, నిచ్చెన అవ్వదమ్మా చిట్టి తల్లి. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ నిన్నటి తరువాయి భాగం అయి ఉంటుందట, ఓహో ఇట్లా వచ్చారా, కానీ అవ్వదు. తిరుమలయ్య గారు అండాల్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కూడా ఎస్కలేటర్ అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకా వేణు గారు జయంపు పంపించారనమాట. సో జయంపు ఇంటికి ఊరి పేరా లేకపోతే ఊరి పేరేలే, సిహెచ్ఎం పంపించారు కదా, ఎక్సలేటర్ అంటున్నారు కానీ కాదు. అండ్ అలాగే కనకారావు గారు పడన్ నుంచి వైకుంఠపాళి అంటున్నారు, బాగుంది ఆన్సర్ కానీ ఇది కాదు. నెక్స్ట్ ఇంకా అనంతనాగ్ గారు త్రివేణి గారు ఫ్యామిలీ లిఫ్ట్ అంటున్నారు కడప నుంచి కాదు. అండ్ అలాగే అప్పలరాజు గారు కూడా పడన్ నుంచి ఎక్సలేటర్ ఎక్కితే ముందుకే వెళ్తుంది అంటున్నారు కానీ కాదు. అండ్ అలాగే పోలే గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ కామ్రేడ్ ఎందన్నా, ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందడి సందడి ప్రోగ్రామ్ షో టైంకి అంటూ పంపించారు. నా ఆన్సర్ నది కానీ కాలం కానీ అంట, బావ్ సూపర్ ఉంది కానీ ఇది కాదు. థ్యాంక్ యూ అడిగినందుకు, అండ్ మీరు కూడా వెల్కమ్. సో పోలయ్య గారు ఆలగడ్డ నుంచి పంపించారు. నెక్స్ట్ ఇంకా చెప్పులు లేదా పాదరక్షలు అనుకుంటున్నారట. సో ఇవి మెట్లు అవ్వప్పుడు అడుగులు అవుతాయి. మీరు చెప్పిన ఆన్సర్కి రిలేటెడ్ అయితే చిలుక నారాయణ గారు అంచయ్య గారు పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఎక్సలేటర్ అనుకుంటున్నా అదే లిఫ్ట్ అనుకుంటున్నా అంటూ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కిషోర్ గారు లక్ష్మణరావు గారు పంపించారు. సో అది విషయం కాదండి. అండ్ అలాగే హృదయపూర్వక స్వాగతం పంపించారు చెప్పులు లేదా పాదరక్షలు అంటూ ఆదిలాబాద్ నుంచి శైలజ గారు పూర్ణచంద్ర గారు. సో నా పేరు చందన, ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అయితే అది కాదు. అండ్ పంతాడి శ్రీనివాస్ గారు గంగాభవాని గారు మోరిపల్లె నుంచి నది అనుకుంటున్నారట, బాగుంది కానీ ఆన్సర్ అది కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా బెనర్జీ గారు గుడ్లవల్లే నుంచి పంపించారు, నడక కానీ నడవడం కానీ అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తాం కాబట్టి అంటున్నారు. అడుగులో అడుగు వేసుకుని ముందుకు వెళ్ళగలం, మనం పైకి వెళ్ళగలం, కిందకి దిగగలం. సో చాలా మంది ఇదే ఆన్సర్ పెట్టారు. సో అది విషయం ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి పద్మస్థానరావు గారు శ్రీనివాసరావు గారు ప్రశ్న విన్నాను నా ఆన్సర్ వయసు అంటున్నారు, ఓ బాగుంది ఆన్సర్ నైస్ అండి. నెక్స్ట్ ఇంకా లిఫ్ట్ అనుకుంటున్నా లేదా నది అంటూ ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి పంపించారు కానీ కాదు. సో నెక్స్ట్ ఇంకా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు సెకండ్ లిజనర్ అయిపోయారు అనమాట ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించనే వాళ్ళలో, అమలాపురం నుంచి. నెక్స్ట్ ఇంకా మెట్లు ఎక్కడానికి దిగడానికి ఉపయోగపడతాయి, మనం వాటిపై ముందుకు నడుస్తాం కానీ ఒకే మెట్టు మీద ఉన్నప్పుడు పైకి కానీ కిందకి కానీ కదలేము అంటున్నారు. నేను అన్నది కదా, నేను మెట్ల గురించే అడిగా, ఆ మెట్లు ఏ మెట్లు అని మాత్రమే అడిగా నేను.

సో అది విషయం. క్వశ్చన్ ఇంకొంచెం క్లియర్గా వినుంటే మీకు అర్థమయ్యేది. తేజేశ్వరి శ్రీనివాస్లో ఫ్యామిలీ అందరూ పంపించారు ఎక్కడి నుంచి ఇంతకీ ముల్లగుర్తి విలేజ్ అంట. ఓకే నైస్. ఇంకా నెక్స్ట్, ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే భరత్ నగర్ నుంచి పార్థసారథి గారు ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, వెల్కమ్ టు సందడి సందడి అంటూ. ఓకే అండి. అండ్ ఇంకా ఉప్పల్ కూడా కరెంట్ ఏంటది, ఉప్పల్ కూడా కరెంటు లిఫ్ట్ ఉన్నది, ఎక్కడానికి ఒకే మార్గం, దిగడానికి ఒకే మార్గం. అమాంతం కాళ్ళు పెడితే చాలు అంటారా? ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. యాక్చువల్లీ లిఫ్ట్ మీద మనం కాలు ఒకసారి పెడతాం ఎక్కుతాం, కానీ మనం వెళ్ళేది ఎక్కడికండి, పైకే కదా. నేను అదే అందుకే అది కాదు అని చెప్తున్నా ఇందాకటి నుంచి. సో నెక్స్ట్, ఇంకా ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి పంపించారు, వైకుంఠపాళి గేమ్లో ఉండే ల్యాడర్స్ అంట. బాగుంది కానీ అది ఆన్సర్ కాదు. నెక్స్ట్, ఇంకా గురుస్వామి నాయుడు గారు ఫ్యామిలీ పంపించారనమాట రొంపిచేరుల నుంచి. క్యాలెండర్ అనుకుంటున్నారా? నైస్, కానీ అది కాదు. అండ్ నెక్స్ట్, ఇంకా మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఉమ్మడి నుంచి జైనుదీన్ గారు, చెప్పులు లేదా పాదరక్షలు, ఆ రెండు ఒకటే కదా, కానీ అది ఆన్సర్ కాదు. నెక్స్ట్, ఇంకా మల్లికార్జున్ గారు కాలం అంటున్నారు విజయవాడ నుంచి, కాదు. అండ్ చెప్పులు అంటున్నారు వీక్లీ బజార్ నుంచి మురహరి గారు, కాదండి. అండ్ అలాగే పరమపద సోపానపటం అనుకుంటున్నారట, చెప్పులు లేదా అని చెప్పి పంపించారు వేదంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కానీ కాదు, అది విషయం. అండ్ నెక్స్ట్, ఇంకా కరెక్ట్ ఆన్సర్ వినాయతుల్లా గారు భవానీపేట నుంచి మెసేజ్ చేశారు. అండ్ సూర్యప్రకాష్ గారు పెనుగొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే కొల్లిపార నుంచి మౌలాలి గారు, కాళ్ళ వేళ్లకు పెట్టుకునే మెట్టేలట. ఆహా, బాగుందండి ఆన్సర్, కానీ అది కాదు. నెక్స్ట్, ఇంకా భూమేశ్వరరావు గారు భూలక్ష్మి గారు కూడా చెప్పులు అంటూనే పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు అంటే పేరు అయితే లేదు, ఓన్లీ ఆన్సర్సే పంపిస్తున్నారు మీరు. ఈసారి పేరు కూడా పంపించండి. ఇంతకీ ఎవరు? ఆకుల వెంకటేష్ బాబు గారట. ఓకే అండి, మీరు పేరుతో సహా పంపించండి మీ ఆన్సర్ని, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ నెక్స్ట్, ఇంకా స్మైలీ మచిలీపట్నం నుంచి, ముందుకే వెళ్తాం వెనక్కి రాము అని నేను చెప్పలా, ముందుకి కానీ వెనక్కి కానీ వెళ్తాం, కానీ పైకి కిందకి వెళ్ళలేం. ఓకేనా, ఏజంటూ పంపించింది స్మైలీ. అండ్ నెక్స్ట్, ఇంకా చందన గారు మీ క్రియేటివిటీతో మొదటి ప్రశ్నతోనే ముఖ చిత్రాలు మార్చేశారు, ఆన్సర్ జెయింట్ వీల్ అంట. జెయింట్ వీల్లో మనకి కళ్ళు తిరుగుతాయి కిందకి పైకి మనం వెళ్ళినప్పుడు. సో అది యాక్చువల్లీ రౌండ్ రౌండ్గా తిరుగుతుంది, మన బుర్రలాగా తిరుగుతూ ఉంటుంది అనమాట, అది విషయం అప్పలరాజు గారు. ఎనీవే చెప్తాను నేను ఆన్సర్, అప్పుడు మీరు ఇదేనా అయ్యో అనుకుంటారు అనమాట, అది విషయం. నెక్స్ట్, ఇంకా వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి గారు కృష్ణా జిల్లా నుంచి పంపించారు, పడవ అట. బాగుందండి ఆన్సర్, కానీ పడవకి మెట్లు ఉంటాయా ఆలోచించండి. అండ్ హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ అంటూ పంపించింది, కానీ పేరైతే లేదు. నెక్స్ట్, ఇంకా హేమంత్ పంపించారు విజయవాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్ హేమంత్. అండ్ అలాగే సందడి సందడి ఆర్జే చందన గారికి శ్రోతలందరికీ కూడా వెల్కమ్ అంటూ నమస్తే అంటున్నారు. లక్ష్మణ్ గారు నందికొట్కూరు నుంచి వయసు కాలం అంటూ పంపించి తన పక్కన పెట్టారే, అది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, ఇంకా ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఏజ్ ఆర్ టైమ్ అంటున్నారు, రెండు కూడా కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్, ఇంకా చెస్ ఆటలో ఉండే భటుడంట, ఓ అలా చెరా. నివాస్ గారు పంపించారు నల్లపాడు నుంచి, కానీ కాదు. అండ్ నెక్స్ట్, ఇంకా చెప్పులు కానీ పాదరక్షలు కానీ అంటూ ఆన్సర్ చేశారు కదా, సో అదైతే కాదు. నెక్స్ట్, ఇంకా ఇప్పుడే వచ్చా మేడం, క్వశ్చన్ వినలేదు, నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా అంటున్నారు ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ గారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్, ఇంకా పంతాడు శ్రీనివాస్ గారు, గంగా భవాని గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, పోలయ్య గారు వాళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరి నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను, ఇంకా ఎవరు మెసేజ్ చేయకండి. సో ఇంకొన్ని ఆన్సర్స్ కూడా ఉన్నాయి, చూద్దాం ఈలోపైతే. వెంకటాచారి గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు, అలాగే మలంబి కర్నూలు నుంచి బాలాజీ నగర్ నుంచి నీడ అంటున్నారు, కాదండి. అండ్ ప్రశ్న మరోసారి చెప్పమంటూ అడుగుతున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవంగ గారు రామనగర్ నుంచి, చెప్తాను ఆన్సర్తో సహా చెప్తాను. అండ్ అలాగే ఇప్పుడు చూడండి చందన గారు అంట, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంకా అప్పలరాజు గారు చేశారు ఈ మెసేజ్ని. అండ్ శుభ మధ్యాహ్నం అంటూ జయంతి పంపించారు అనమాట, నిచ్చెను కానీ నీడ కానీ అంటున్నారు, కానీ కాదు. నెక్స్ట్, ఇంకా మురహరి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ నుంచి. అండ్ నెక్స్ట్, ఇంకా సైకిల్ పెడల్స్ అనుకుంటున్నారట అనంతపూర్ నుంచి అనురాధ గారు, కాదు. అండ్ నెక్స్ట్, ఇంకా చిలుకు నారాయణ గారు అన్సీ గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి స్పందన అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. పద్మస్థానరావు గారు శ్రీనివాసరావు గారు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గనగలూరు నుంచి రామకృష్ణ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. మరింతకీ ఆన్సర్ ఏంటో తెలుసా? ఈ మెట్లు మనం ఎక్కుతాం దిగుతాం.

ఓకే, ప్రతి మెట్లు మనం ఎక్కుతూ దిగుతూనే ఉంటాం, కానీ ఈ మెట్లు ఎక్కినప్పుడు మనం ముందుకే వెళ్తాం లేదా వెనక్కే వెళ్తాం, అలా అని పైకి కిందకి వెళ్ళలేం అన్నమాట. అది ఎంతకీ అవి ఏ మెట్లు అంటే మనకి బస్సులో కానీ ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ కనబడే మెట్లు అన్నమాట. సో ఏదైనా సరే మనల్ని ముందుకే తీసుకువెళ్తాయి కదా ఈ వాహనాలు. సో అది విషయం. మరి ఈ మూడిట్లో కనపడే మెట్లే మన ఆన్సర్. అయ్యో అయ్యో అయ్యయ్యో అనుకున్నారా? అనుకునే ఉండి ఉంటారులే. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నారా? సో క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. హీరో నాగార్జున, హీరో ధనుష్ వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా ఏది? ఒకే టైటిల్తో నటించిన సినిమా ఏది? హీరో నాగార్జున, హీరో ధనుష్ కలిసి నటించిన సినిమా ఏది? ఒకే టైటిల్తో నటించిన సినిమా ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. ఇంకొక మంచి సాంగ్ మీకోసం వినిపిస్తున్నాను రఘువరం బీటెక్ నుంచి.

0: సమ్మే కూల్ డౌన్. సరే గానీ మంచి కాక మీద ఉన్నట్టున్నావు, నీ కోల్ ఏంటో చెప్పు విందాం.
1: మై కోల్ ఆర్ వాట్ ఈస్ ఐఎమ్ సేయింగ్

ఎస్, రఘువరన్ బీటెక్ నుంచి సాంగ్ వినేశారు కదా, మరి హీరో ధనుష్, హీరో నాగార్జున ఒకే టైటిల్ తో నటించిన సినిమాలేవి, కలిసి నటించిన సినిమా ఇది. సో ఆన్సర్స్ తెలిస్తే పంపించండి. మన లిజనర్స్ ఆల్రెడీ చాలా మంది కరెక్ట్గా పంపించేశారు ఈసారి. మరి చూద్దాం ఎవరు పంపించారు, కరెక్ట్ ఆన్సర్ చేసింది ఎవరు అని అంటే భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి, అండ్ అప్పలరాజ్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్, పార్థసారథి గారు సిద్దిపేట నుంచి రైలు అంటున్నారు. కాదు, ఇంకో మూవీ కూడా ఉంది, ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా స్మైలీ మచిలీపట్నం నుంచి ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ స్మైలీ, అది కొంచెం ఉంది చెప్తా అదేంటి అనేది. అండ్ కొండారెడ్డి గారు సిద్ధవత నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కర్నూలు నుంచి మాలాంబి గారు కరెక్ట్ ఆన్సర్, కొత్తగూడెం నుంచి యాక్కూబ్ బాష గారు, నూర్జహాన్ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ మిర్యాల గోవర్ధన్ గారు గోల్లెపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్, అండ్ కడప నుంచి ఎవరు పంపించారు, అనంత్ నాగ్ గారు ఫ్యామిలీ పంపించారు అన్నమాట కరెక్ట్ ఆన్సర్, అండ్ కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, మంగళగిరి నుంచి పద్మస్తనరావు గారు, శ్రీనివాసనరావు గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ భోజనం అయిందా అంటూ పంపించారు మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ గారు, శ్యామల గారు అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ మీది కూడా ఫైన్ అండి నేనైతే. అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ ప్రతీక్ అండ్ వీరాజ్ ఇద్దరు కూడా పంపించారు నగల దీన్నే, ఊరు పేరా అండి ఇది, ఓకే సో అక్కడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సతీష్, సాహితి, సుహాన్ అందరూ కూడా హైదరాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా రిమైనింగ్ ఆన్సర్స్ చూస్తాను న్యూస్ హెడ్లైన్స్ తర్వాత.

0: వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ లో ఈరోజు పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ది హేగ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సభ చూస్తుంటే తనకు భారత్ లో ఉన్నట్లే ఉందని, భారత్ నెదర్లాండ్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా స్నేహబంధం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి ఆఫ్ఘాన్ తాలిబాన్కు డబ్బులు చెల్లించారని, వారు భారతదేశం తరపున పోరాడుతున్నారని మాజీ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ పేర్కొన్నట్టుగా సామాజిక మాధ్యమంలో వస్తున్న వీడియో నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. డ్రగ్రహిత భారత నిర్మాణమే లక్ష్యంగా ఆపరేషన్ రిజ్పీల్లో భాగంగా జిహాదీ డ్రగ్గా పిలిచే క్యాప్టగాన్ డ్రగ్స్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తొలిసారి స్వాధీనం చేసుకున్నారని, వాటి విలువ దాదాపు 182 కోట్లు ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్లో వెల్లడించారు. చెత్త నుంచి సంపద సృష్టించడానికి పార్కులు ఏర్పాటు చేశామని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన సభలో స్పష్టం చేశారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వచ్చాంద్ర కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదని, అది మన ఇంటి బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మరాజు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంద్ర కార్యక్రమంలో భాగంగా బాపట్ల పట్టణంలోని 19వ వార్డులో ఈరోజు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంధన పొదుపులో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఎలక్ట్రిక్ సైకిల్పై మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. రాష్ట రోడ్డు రవాణా సంస్థ బస్టాండ్ వద్ద ప్రయాణికులతో మాట్లాడిన మంత్రి ఇంధన పొదుపుపై వారికి మార్గనిర్దేశం చేశారు. మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వరుసగా 2వసారి నియమితులయ్యారు. ఈ నెల 21 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఐసెట్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. మొత్తం 23,198 మంది పరీక్షలకు హాజరుకాగా వీరిలో 21,205 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కాకినాడ జిల్లాకు చెందిన వైష్ణవి 166 పైగా మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మొగిలిపురం గ్రామ పంచాయతీ పరిధిలోని పెదబొట్ల చెరువు అభివృద్ది పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ చెరువు కింద సుమారు 105 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందుతోంది. థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడి సెమీస్లో మలేషియాపై 19-21, 22-20, 21-16 తేడాతో విజయం సాధించారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది. నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
3: అమ్మా ఇంకా పడుకోలేదా?
4: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కాని నిద్ర పట్టదాయే నాకు.
3: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
2: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి 101.3. వెల్కమ్ బ్యాక్ టు సందడి సందడి. ఎగ్జాక్ట్లీ 3:06 అయిపోయింది టైం. మరి నెక్స్ట్ ఇంకా చాలా ఆన్సర్స్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి. చూద్దాం ఎవరు పంపించారో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది. అండ్ నాకైతే ఎవరు పంపించారు అని అంటే పద్మ, భవ్య, చింటు అండ్ ఫ్యామిలీ అనమాట కాకాణి నుంచి పంపించారు. యాక్చువల్లీ పక్షపాతాలు అయితే ఏ ఉండవండి, ఆర్డర్లో వెళ్తూ ఉంటాయి కాబట్టి మీ మెసేజ్ మాకు టైం పడుతుంది రావడానికి. సో మీరు వన్ టైం పెట్టి అలా ఉంచేస్తే ఆర్డర్లో కరెక్ట్గా వస్తాయి. ఓకేనా, మీరు కొత్త వాళ్ళం అంటున్నారు కదా, సో అలా మీకు తెలియదు కాబట్టి. సో అలా ఒకసారి వన్ టైం మీరు ఆన్సర్ మెసేజ్ చేసి మీ యొక్క మెసేజ్ మీకు వినపడే వరకు, నేను చదివే వరకు మీరు వెయిట్ చేయండి. ఓకేనా, అది విషయం. అండ్ మీకు కూడా వెల్కమ్ టు విబీ ఫ్యామిలీ. అండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బ్రహ్మం గారు ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చిలుకనారాయణ గారు ఫ్యామిలీ ఆన్సర్ గారు, జానకంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పోలయ్య గారు ఆలగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు కూడా చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. నందికొట్కూర్ నుంచి లక్ష్మణ్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా చాలామంది నవమన్మధుడు పంపిస్తున్నారు, అది కరెక్ట్ కింద కన్సిడర్ చేయలేం కానీ ఇంకొక ఆన్సర్ అయితే కరెక్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు, అది విషయం. అండ్ మురహరి యశోద గారు ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భూమేశ్వరరావు గారు భూలక్ష్మి గారు వెల్లూరులో నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నార్కెట్పల్లి నుంచి పంపించారు ఎవరు అంటే వెంకటేశం గారు, హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కొల్లాపూర్ నుంచి పంపించారు కురుమూర్తి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు మెసేజ్, నెక్స్ట్ ఇంకా కోనసీమ నుంచి జిల్లా నుంచి పంపించారు అనమాట పంతాటి శ్రీనివాసరావు గారు, గంగా భవాని గారు. సో కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా శంకరపల్లి నుంచి పంపించారు కృష్ణ గారు, సంతోష్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మోహన్ గారు, సుభద్ర గారు పంపించారనమాట మున్రాయి గ్రామం నుంచి. ఓకే కరెక్ట్ ఆన్సర్.

ఇది కూడా అండ్ తిరుపతి నుంచి పంపించారు సత్య వేదు అట. ఓకే, మీది కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి సెకండ్ ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా హిమంత్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని మీకు కూడా. నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే అంకయ్య గారు పంపించారు బంద్రపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దస్తగిరి సంధ్య గారు పుదటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ రామకృష్ణ గారు ఘనగలూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే ఊపిరి సినిమా అనుకుంటున్నారు, ఊపిరిలో మన కార్తీక్ ఉంటాడండి. యాక్చువల్లీ కిందది కరెక్ట్ ఆన్సర్, ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి. నెక్స్ట్ ఇంకా మోసంగి మండలం నుంచి పంపించారట. ఓకే, ఇంతకీ మీ పేరేంటండి? మీ పేరైతే లేదు ఇక్కడ. సో పైన ఉంది సైదులు అని ఉంది. ఓకే, సైదులు గారు యాక్చువల్లీ నా పేరు చందన. ఓకేనా, అండ్ కరెక్ట్ ఆన్సర్ మీదైతే. నెక్స్ట్ ఇంకా హనుమంతరావు గారు భవానీపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ ఇంకా రాజన్నపేట నుంచి శ్రీనివాస్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ హలో మేడం హౌ ఆర్ యూ అంటూ వివేక్ గారు, తేజస్వరి గారు అడుగుతున్నారు. ఫైన్ అండి, అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, నమస్కారం అంటూ పంపించారు. మీ పేరు వినగానే నేను జాబ్ చేసిన చోట 15 ఇయర్స్ బ్యాక్ నా సిన్సియర్ స్టూడెంట్ చందన గుర్తొచ్చింది. ప్రస్తుతం అమ్మాయి జాబ్ చేస్తున్నారు, అందుకు మీకు కృతజ్ఞతలు గుర్తు చేసుకున్నాను అంటున్నారు పూర్ణచంద్రరావు గారు. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి షేర్ చేసుకున్నందుకు. సో ఆ అమ్మాయికి కూడా హై ఫై కొట్టేసేయండి నా తరపు నుంచి, వెల్కమ్ చెప్పేసేయండి. నెక్స్ట్ ఇంకా ఆన్సర్ విషయానికి వస్తే ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ క్రియేటివ్జీ అంటూ పంపించింది అనమాట సంధ్య. మీ క్వశ్చన్స్ సూపర్ అంటూ థ్యాంక్ యూ కరెక్ట్ ఆన్సర్ వరలక్ష్మి కూడా పంపించారు అనమాట. నెక్స్ట్ ఇంకా మజ్ను మూవీ అనుకుంటున్నారు వెంకటేష్ బాబు గారు కర్నూలు నుంచి, కాదు దాని కింద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సిద్దిపేట నుంచి ఆన్సర్ చేశారు నవమన్మధుడు అంటూ. సో మీ పేరు నేను నాకు ఇప్పటికి వచ్చిందండి. ఓకేనా పార్థసారథి గారు. నెక్స్ట్ ఇంకా కొత్తగూడెం నుంచి పంపించారు కట్ల సతీష్ గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ ఇంకా నాగ వర్మ నా మీ పేరు సౌందర్య అనుకుంటా. ఓకే, నందికొట్కూరు నుంచి పంపించారు. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు, బెనర్జీ గారు గుడ్లవల్లేరు నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఓకే ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు. మీది లాస్ట్ మెసేజ్, నేను ఇంక ఇంకొక మెసేజ్తో మన వాళ్ళందరిది ఎండింగ్ అయిపోతుంది కాబట్టి నేను ఆన్సర్ కూడా రివీల్ చేశాక అడుగుతాను, వెయిట్ చేయండి. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ముజఫర్ నగర్ నుంచి దేవేంద్ర బాబు గారు పంపించారు అనమాట. హాయ్ అండి, మరింతకీ ఆన్సర్ ఏంటి రివీల్ చేసేస్తున్నా. హీరో నాగార్జున ధనుష్ కలిసి నటించిన సినిమా రీసెంట్ గా వచ్చింది అనమాట కుబేరా. అండ్ వాళ్ళిద్దరూ ఒకే టైటిల్తో నటించిన సినిమా ఏది అంటే, ఒకటేమో తెలుగు మూవీ, డైరెక్ట్ తెలుగు మూవీ, ఒకటేమో తెలుగు డబ్బింగ్ మూవీ. సో రెండు కలిపి ఒకటే టైటిల్ ఉంటాయన్నమాట, మాస్ అనే సినిమా. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే కుబేరా మాస్ అది. సరే మరి నేను నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాను. నేను ఇప్పుడు రెండు పాటలు వినిపిస్తాను, ఈ రెండు పాటల్లో ఒక చిన్న సిమిలారిటీ ఉంది, అదేంటో కనుక్కుని నాకు ఆన్సర్ చేయండి 0866-248-8814. సో అది విషయం. మరి నేను అడిగే క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, నేను ఒక రెండు పాటలు వినిపించేస్తాను, ఆ రెండు పాటల్లో ఒక చిన్న సిమిలారిటీ కనుక్కొని ఆన్సర్ చేసేయండి.

ఎస్ విన్నర్ వివిధ భారతి 101.3లో సందడే సందడి నాతో కలిసి చందే నాతో కలిసి. మరి ఈరోజు నేను అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరు పంపించారో చూసేద్దామా. సో నేనైతే రెండు పాటలు వినిపించాను ఆల్రెడీ ఇందాక, ఆ రెండు పాటల్లో ఉన్న చిన్న సిమిలారిటీ కనుక్కుని ఆన్సర్ చేయండి అన్నాను. ఆన్సర్స్ టక్కటక్క వచ్చేసాయి అనమాట ఇందాకే. మరి చూద్దాం ఎవరు పంపించారో. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు కదా ఎవరు. ఆన్సర్ విషయానికి వస్తే ఎన్టీఆర్ గారి రీమిక్స్ పాటలతో సందడే సందడి మామూలుగా లేదు అంటున్నారు. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్, థ్యాంక్ యూ అప్పలరాజ్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా బర్త్డే విషెస్ చెప్పగలరు అంటూ పంపించారు. సో బర్త్డే విషెస్ అయితే చెప్పకూడదండి యాక్చువల్లీ రూల్స్ ప్రకారం. నెక్స్ట్ ఇంకా బెనర్జీ గారు గుడ్ల వల్లేరు నుంచి పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా కోటా శ్రీమన్నారాయణ మూర్తి గారు, సుజాత గారు ఫ్యామిలీ పంపించారు భవానీపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నార్కెట్పల్లి నుంచి వెంకటేశం గారు, హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అబ్దుల్ గారు పెదపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు బాలాజీ నగర్ నుంచి మలాంబి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. లక్ష్మణ్ గారు నందికొట్కూరు నుంచి తమన్ మ్యూజిక్ అంటున్నారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కొండాపూర్ నుంచి పంపించారనమాట రాహుల్ గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి మీది కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఎవరు చేశారు, వంశీరాజ్ గారు గుంటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కడప నుంచి అనంతనాగ్ గారు, త్రివేణి గారు పంపించారు విత్ మూవీ నేమ్స్, కరెక్ట్ ఆన్సర్ రెండు కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ ఎవరు ఇంతకీ, తేజస్విరి గారు అండ్ శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా బ్రహ్మం గారు ఖమ్మం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సిరి గిరి హరి కృష్ణ అందరూ కూడా పంపించారనమాట నంద్యాల నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ స్మైలీ మచిలీపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్, చక్కగా పంపించాం స్మైలీ. నెక్స్ట్ ఇంకా ఇనాయతుల్ల గారు భవానీపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ జయంత్ గారు పంపించారనమాట, ఎక్కడి నుంచి, అల్వాల్, సో అక్కడి నుంచి అనమాట. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా అనంతపురం నుంచి సత్యభార్గవి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కుస్మ గారు అంబటి నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. తులసి గారు, మౌనిక గారు, జయంత్ అందరూ నందికొట్కూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ యాక్చువల్లీ ఒకటే పంపించారు, ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇంకా రఘుబీర్ సింగ్ సునాభాయ్ గారు ఏలూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దారిపినేని సాయి కృష్ణ అండ్ ఫ్యామిలీ అట కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సంధ్య, వరలక్ష్మి, ధీరజ్ అందరూ కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అంకయ్య గారు పంపించారు బంద్రపల్లి నుంచి, ఓకే ఒకటి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే మూవీ నేమ్ ఆన్సర్ చేశారు శంకర్ గారు రాజోల్ నుంచి. యాక్చువల్లీ మూవీ ఓకే బట్ ఆ సిమిలారిటీ కూడా కనుక్కోవాలి అది. నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అంటూ పంపించారు ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆదిలాబాద్ నుంచి పంపించారు పూర్ణచంద్రరావు గారు, శైలేష్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నేతాజీ గారు, గోపి గారు పంపించారు, మంజుల గారు, పావని గారు అందరూ కూడా. సత్యవేదు తిరుపతి నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. నెక్స్ట్ ఇంకా ఎవరు ఆన్సర్ త్రివిక్రమ్ గారా, సో అదైతే ఆన్సర్ అవ్వదు, ఓకేనా. నెక్స్ట్ ఇంకా కొండగాలి అంటున్నారు ఎర్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి, కాదండి. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, మురహరి యశోద గారు ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దేవశ్యామ్ గారు, భీమన్న గారు పంపించారు గద్వాల జిల్లా నుంచి. సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ అలాగే క్వశ్చన్ చెప్పేటప్పుడా, ఓకే ఇట్స్ ఓకే మీదే లాస్ట్ మెసేజ్ అండి శ్రీనివాస్ గౌడ్ గారు, నేనైతే ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కేదర్ వీరేష్ గారు కూడా ఆన్సర్ చేస్తూ ఉన్నట్టున్నారు బట్ నేనైతే ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. మరి ఈ క్వశ్చన్కి ఇందుకే ఆన్సర్ ఏంటి అంటే వారాల పేర్లు వస్తాయన్నమాట, సోమవారం, మంగళవారం, బుధవారం, ఇలా అన్ని వారాలు ఈ సాంగ్స్లో కవర్ అవుతాయి, అది విషయం. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి.
మరి మనం వేసవి సెలవులు వచ్చేసి ఆల్మోస్ట్ అందరూ కూడా ఇళ్లల్లోనే ఉంటాం కదా. సో మన ఇళ్లల్లో ఒక గదిని చూడగానే, అంటే అది కిచెన్ అవ్వచ్చు, హాల్ అవ్వచ్చు, ఏదైనా మన ఇంట్లో ఒక గదిని చూడగానే మీకు గుర్తొచ్చే సినిమాల పేర్లు ఏంటో తెలిస్తే 0866-24-8-8-1-4 నెంబర్కి ఆన్సర్ చేసేయండి. మన ఇంట్లో ఒక గదిని చూడగానే మనకి గుర్తొచ్చే సినిమాల పేర్లు ఆన్సర్ చేస్తూ ఉండండి. మరి ఇంకొక మంచి సాంగ్ మీకోసం వినిపిస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

ఏ సాంగ్ అయితే వినేశారు సాక్ష్యం సినిమా నుంచి, సారీ లక్ష్యం సినిమా నుంచి. సో మనం ఉన్నాము సండే డిసెండర్లో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, మనం ఇంట్లోనే ఉంటాం కదా, ఇంట్లో ఒక గదిని, ఏదర్ కిచెన్ హాల్, మన ఇంకా రూమ్స్ ఉంటాయి కదా, సో అట్లా ఏ రూమ్ అయితే అది, మీరు ఒక రూమ్ని చూడగానే మీకు గుర్తొచ్చే సినిమాల పేర్లు ఆన్సర్ చేయండి అన్నాను. మన లిజినెస్ అయితే చాలామంది ఆన్సర్స్ చేస్తూ ఉన్నారు, ఇంకా స్టిల్ చూద్దాం అసలు ఎవరెవరు ఏం పంపిస్తున్నారు అనేది. కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ ఇంకా అప్పల్ రాజు గారు పడన్ నుంచి పేరు వరకే పంపించారు ఆన్సర్, ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఓకే అక్కడ పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి, ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహవాను గారు ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. అండ్ అలాగే వావ్ అబ్దుల్ గారు పెద్దపరమి నుంచి పంపించారు, వెరీ నైస్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా రాజోల్ నుంచి జయన్ గారు రంగస్థలం అంటున్నారు, మీ ఇంటిని, మీ ఇంట్లో ఒక గదిని చూడగానే మీకు రంగస్థలం గుర్తొచ్చిందనమాట, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, కనకారావు గారు పెడ నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు కొత్తగూడెం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కడప నుంచి అనంతనాగ్ గారు, త్రివేణి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మలాంబి గారు కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ ఇంకా గదిని చూడగానే గుర్తొచ్చే సినిమా అంటున్నారు రంగోలీ శ్రీనివాస్ గౌడ్ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు, ఉంటుంది ఉంటుంది కాబట్టి మీ ఆన్సర్ అదంటారా, వెరీ నైస్ వెరీ నైస్, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. ఓకే నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు అని అంటే, కరెక్ట్ ఆన్సర్ని అమూల్య గారు, తేజశ్రీ గారు పంపించారు, అండ్ ఫ్యామిలీ అందరూ కూడా ఓకే కరెక్ట్ ఆన్సర్ మీ అందరిది కూడా. నెక్స్ట్ ఇంకా రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సిరిగిరి హరికృష్ణ అందరూ నంద్యాల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మాంగళ్య బలం అంటున్నారు, ఓకే ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి, యాక్చువల్లీ అవ్వకపోవచ్చు బట్ ఇంకేమన్నా మూవీస్ ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు మజ్ను, ఓకే పేరైతే లేదు కదా, సో ఇందాక చెప్పాను పేరుతో సహా పంపించండి అని, ఈసారి మీరు పేరుతో సహా పంపించండి మీ మెసేజ్ని వెంకటేష్ గారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, నా ఇల్లే నా స్వర్గం అనే సినిమా గుర్తొస్తుందట, ఓకే నైజ్ అండి. లక్ష్మణ్ గారు నంది కట్టుకొని నుంచి. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి ముర్హరి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే ఓకే గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు, వెరీ నైస్ ఆన్సర్స్ అండి మీకు కూడా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ సుజాత గారు, సుజాత శ్రీనివాస్ గారు దొడ్డదేవరపాడు నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకా సాయి శిరీష గారు తిరుపతి నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బ్రహ్మం గారు ఖమ్మం నుంచి పంపించారు, ఓకే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జయంతి అల్వాల్ పంపించారు అన్నమాట కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సో చాలా సినిమాలు అయితే పంపించారు, అతడు మురారి, అత్తారింటికి దారేది, అరవింద సమేత, ఆనంద్, గోదావరి, సఖి, మనం, మజిలీ, ఓకే బంగారు, వీటన్నిటిలో మీరు ఇంట్లోపల ఉన్న ఆర్కిటెక్చర్ని చూస్తున్నారు బట్ ఇన్ని చూడక్కర్లేదు. యాక్చువల్లీ ఒక గది, ఒక గదిని మీరు అలా చూడగానే మీకు గుర్తొచ్చే సినిమాల పేర్లు అంటే మీరు ఆలోచించండి, మీకు ఈజీగా తడతాయిలే. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి. వెస్ట్ దామరాజ్ చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు, వెరీ నైస్ బట్ చాలా పెద్ద మెసేజ్ పెట్టారు కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు,

నైస్ అండి, మేము కూడా కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు కరెక్ట్ ఆన్సర్? రాజేష్ గారు, అంబిక గారు ఫ్యామిలీ మహారాష్ట్ర నుంచి. అండ్ అలాగే శర్మ గారు కర్నూలు నుంచి హాయ్ అంటున్నారు, హాయ్ శర్మ గారు. అండ్ అలాగే భీమిపాడు నుంచి వెంకటలక్ష్మిరెడ్డి గారు పంపించారు. ఓకే, వెరీ నైస్ అండి, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ అలాగే సో నెక్స్ట్ ఇంకా పూర్ణచంద్రరావు గారు, శైలజ గారు ఆదిలాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాష గారు ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కొండాపూర్ నుంచి రాహుల్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు శరత్ బాబు గారు పెరంబలూరు నుంచి అనమాట. థ్యాంక్ యూ అండి మీకు కూడా. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు. ఓకే, స్టోర్ ఇది మాత్రం భలే ఉందండి మీ ఆన్సర్. స్టోర్ రూమ్ని చూడగానే చంద్రముఖి సినిమా గుర్తొస్తుందంట, అండ్ బాల్కనీ చూడగానే లవ్ స్టోరీ గుర్తొస్తుందా? నాకైతే బాల్కనీ చూడగానే నువ్వు నేను ప్రేమ ఒకటి, అండ్ ఇంకోటి ఏం సినిమా, సో ఏమాయ చేస్తుంది, ఈ రెండు గుర్తొస్తాయి వెరైటీగా. అంటే ఆ సీన్స్ బాల్కనీ అనగానే ఆ రెండు సీన్స్, సినిమా సీన్స్ మంచి హైలైట్ అనమాట. ఎనీవే, వెరీ ఫన్నీ ఆన్సర్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా ముజఫర్నగర్ నుంచి దేవేంద్రబాబు గారు గ్యాంగ్ లీడర్ అంట, ఓ వెరీ నైస్. నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడ నుంచి పంపించారు, అండ్ లక్కవరం నుంచి వెంకటరెడ్డి గారు కూడా పంపించారు. సో ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా ఓకే, వెరీ నైస్ అండి, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రతీక్ అండ్ సాక్షి కళ, బా పేర్లు వెరైటీగా ఉన్నాయండి. నగలదిండి నుంచి పంపించారు స్పైడర్ అంట, బాగుంది మీ ఆన్సర్, అండ్ కన్సిడర్ చేస్తున్నాను కరెక్ట్ కింద. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు అండ్ ఫ్యామిలీ. సో కరెక్ట్ ఆన్సర్స్ మీ కూడా, అండ్ లతా గారు ఊయూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. నెక్స్ట్ ఇంకా పుష్ప టూ శంకర్ గారు రాజోల్ నుంచి, ఓకే బట్ ఆన్సర్ అవ్వకపోవచ్చు. అండ్ రాజోల్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఉమ్మడి నుంచి జయనదిన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. రురోకొండ నుంచి ఈశ్వరయ్య గారు ఒక్కడు అంటున్నారు, ఒక్కడా బట్ అవ్వకపోవచ్చు అండి. నెక్స్ట్ ఇంకా అలవైగుండపురంలో అంట, అస్సలు కాదు, సాయికృష్ణ గారు అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి. సో నెక్స్ట్ వడియంపేట నుంచి నాగార్జున గారు, లక్ష్మి గారు.

నెక్స్ట్ ఇంకా సుధాకర్ కొత్తగూడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జగ్గేపేట నుంచి నాగా గారు చంద్రముఖి అంట. అయ్యో, అందరూ చంద్రముఖి దగ్గరికి వెళ్ళిపోయారు ఏంటో. సో చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ గారు పంపించారు, కుబేరా అంటూ ఇందాకటి దానికి. అండ్ ఆన్సర్ కరెక్ట్గా చేశారు శర్మ గారు కర్నూలు నుంచి. అండ్ అలాగే కోసిగి మండలం నుంచి రామలింగప్ప గారు రాజగారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే ఖుషి గోపాల గోపాల అంటున్నారు పిఎస్ రంగారావు గారు వేస్తామర నుంచి. ఓకే, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేశారు, అష్టాచమ్మ అంట రఘువీర్ సింగ్ గారు. వెరీ నైస్ అండి. మరి ఇందుకి ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తున్నా. సో అది హాల్ అవ్వచ్చు, కిచెన్ అవ్వచ్చు, ఏదైనా ఏ రూమ్ అయినా అవ్వచ్చు. బట్ ఒక గదిని చూడగానే మనకి గుర్తొచ్చే సినిమాలు ఏంటి అని అడిగాను కదా, ఇంకెవరు ఆన్సర్ చేయకండి. యాక్చువల్లీ ఇవాళ 6 అడుగుదాం అనుకుంటున్నా, బట్ ఈరోజు 5 ఎండ్ అయిపోతాయేమో. బట్ చూద్దాం ఆన్సర్స్ ఏమేమి అవ్వచ్చు. సో నాగార్జున గారు నటించిన సినిమా అవ్వచ్చు ఫస్ట్ అయితే, రాజుగారి గది. అండ్ వెంకటేష్ గారి సినిమా అంటే వంటిల్లు చూడగానే ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియాల. అలాగే దేవుడి గది చూడగానే కొంతమందికిట దేవుడు చేసిన మనుషులు, దేవుళ్ళు, ఈ సినిమాలు గుర్తొస్తాయిట. అండ్ హాల్ చూడగానే బొమ్మరిల్లు సినిమా గుర్తొస్తుందిట. అండ్ దాంతోపాటు ఇంకొంతమంది మిర్చి పెట్టారు, పేర్లు వెల పెట్టారు అందరూ. ఇంకొన్ని వెరైటీ మెసేజెస్ చేశారు. చంద్రముఖి స్టోర్ రూమ్ అంట బాగుంది, మీ ఆన్సర్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఇవన్నీ కాకుండా ఏ గదిలో అయినా మనకి కనపడే కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి. నేను చెప్పినావేంటో, ఏ గదిలో అయినా మనకు దొరికేది ఏంటిది, ఆక్సిజన్, ఒక సినిమా. ఏ గదిలో అయినా మనకు కనపడేవి ఏంటి, కరెంటు తీగలు, అదొక సినిమా. అందులో దాగున్న మరొక సినిమా కరెంటు. అండ్ ఆ మొత్తానికి కావాల్సింది ఏంటి, పవర్. సో ఇవి కూడా సినిమాలే అనమాట. ఇవన్నీ ఉంటే మనం చూడగలిగేది ఏంటి, కేబుల్ టీవీ. సో కాంచన్మాల కేబుల్ టీవీ అనే సినిమా. అమ్మో, ఎన్ని సినిమాలు ఉన్నాయో అనుకుంటారా. సో మీరు చెప్పినన్నీ కూడా బాగున్నాయి, నాకు నచ్చినాయి యాక్చువల్గా. బట్ ఇవి కూడా సినిమాలే, అది విషయం. మరి ఇది ఆన్సర్స్ అయితే. మరి నేను నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. 6 అన్నదమ్ములం మేము, ఓకే, 6 అన్నదమ్ములం మేము. మాలో రెండో వాడి పేరులోని మొదటి 2 అక్షరాలు, మూడో వాడి పేరులోని చివరి 2 అక్షరాలు కలిపితే వచ్చేది నా పేరు. 3 అక్షరాల నా పేరు, మరది ఏ పేరు, ఇంతకీ నా పేరేంటి అని చెప్పి ఆ అన్నదమ్ముల్లో మొదటి వాడు అడుగుతున్నాడు అన్నమాట. సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 6 అన్నదమ్ములం మేము, మాలో రెండో వాడి పేరులోని తొలి 2 అక్షరాలు, మూడో వాడి పేరులోని చివరి 2 అక్షరాలు కలిపితే వచ్చేదే నా 3 అక్షరాల పేరు. ఇంతకీ ఆ అబ్బాయిలు ఇద్దరు పేర్లు ఏంటి కనుక్కోండి. అందులో ఫస్ట్ 2 అక్షరాలు, ఈ అబ్బాయి దాంట్లో సెకండ్ 2 అక్షరాలు అంటే లాస్ట్ 2 అక్షరాలు, అవేంటో కనుక్కొని ఆన్సర్ చేసేయండి. మరి ఈ అబ్బాయి పేరు వచ్చేసి 3 అక్షరాలు అన్నమాట. సో అది విషయం, కనుక్కోండి, ఆన్సర్ చేయండి. మరి వింటూ ఉండండి ప్యూర్ థర్టీ.

సో నా క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే వస్తూ ఉన్నాయి స్టిల్, బట్ నేనైతే ఈ క్వశ్చన్ కి క్లూ ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా తక్కువ మంది పాపం ఆన్సర్ చేశారు కాబట్టి. ఆరుగురం అన్నదమ్ములం మేము, మాలో రెండవ వాడి పేరులోని తొలి రెండు అక్షరాలు, మూడవ వాడి పేరులోని చివరి రెండు అక్షరాలు కలిపితే వచ్చేదే నా మూడు అక్షరాల పేరు అని చెప్పి మొదటి వాడు అడిగాడు అనమాట, మరింతకి ఆ అబ్బాయి పేరేంటి? సో క్లూ ఇచ్చేస్తున్నాను, ఈయన ఒక గొప్ప లిరిసిస్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఆలోచించండి, మన తెలుగు రచయిత అది కూడా, మరి వాళ్ళ ఆ రచయిత ఎవరై ఉంటారు ఆలోచించి ఇచ్చి ఇచ్చి ఇలా పంపిస్తూ ఉండండి. మరి రిమైనింగ్ ఆన్సర్స్ కూడా చూసేద్దాం ఎవరు పంపించారు. సో పూజ గదిని చూడగానే అట మురారి సినిమా గుర్తొస్తుందట, వెస్తాంబరం చెన్నై నుంచి రంగారావు గారికి. ఓకే అండి, నైస్ ఆన్సర్. మరి ఈ క్వశ్చన్ కి ఫైనల్ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చేశారో చూద్దాం. అప్పలరాజు గారు పడ నుంచి, అలాగే లక్వారి నుంచి వెంకటరెడ్డి గారు. అప్పలరాజు గారు నేను ఇందాక మీ ఆన్సర్ చూసేసాలే అర్జున్ అని పెట్టారు, బట్ ఇట్స్ ఓకే ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రాజుల నుంచి అర్జున్ అంటూ పంపించారు, కనకారావు గారు పడే నుంచి అర్జున్ అంటూ పంపించారు, అలాగే మురళి అంటున్నారు నల్గొండ నుంచి దమ్మోజ్ వెంకటాచారి గారు ఫ్యామిలీ అనమాట, కాదండి. అండ్ రాముడు భీముడు అంటున్నారు సుధా గారు కొత్తగూడెం నుంచి, కాదు. నరసింహారావు గారు, రామారావు గారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు. సో ఇందాక దానికి రాజుగారి గది అంటూ ఆన్సర్ చేశారు, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా అర్జున్ అంటూ గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు పంపించారు. అండ్ అలాగే అన్నవరం అంటూ సిరిహరి, సిరిగిరి, హరికృష్ణ, ఓకే ఇద్దరు కూడా పంపించారు నంద్యాల జిల్లా నుంచి. ఓకే నెక్స్ట్ ఇంకా అయితే రమేష్, గీత, ఆకాష్, పోతే ప్రకాష్ అంటూ పంపించారు. రఘుబీర్ సింగ్ సిన్న భాగ్యారు ఏలూరు నుంచి. ఓకే ఇంతమంది ఉన్నారనమాట, బట్ వీటన్నిటిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఎస్హెచ్తో ఎండ్ అవడం. బాగుంది ఆన్సర్ అయితే. అండ్ రాఘవ గారు నందికొట్కూరు నుంచి పంపించారు, నాకు అంతే ఆన్సర్ అర్థం కాలేదండి. ఆన్సర్ రాఘవనా? ఓకే, లక్ష్మణ్ గారు నందికొట్కూరు నుంచి ఆన్సర్ చేశారు. ఎనీవే కరెక్ట్గా ట్రై చేయగలిగారు, బట్ త్రీ లెటర్ వర్డ్ అయితే వచ్చింది, బట్ అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మిరెడ్డి గారు భీములపాడు నుంచి పంపించారు. చందనమ్మ నీకు వందనమ్మ, చివరి ప్రశ్న ఈజీగా ఉంటుంది అనుకుంటే దిమ్మ దిగిపోయే ప్రశ్న వేశారు అంటున్నారు. అరే రేమి క్లూ కూడా ఇచ్చా నేను, అందుకే ఒక గొప్ప లిరిసిస్ట్. అసలు ఆయన పాటలు ఉంటాయి మామూలుగా ఉండవండి, చాలా బాగుంటాయి. అండ్ మన తెలుగు ఆయన, అండ్ అది కూడా అలనాటి పాటలు రాసిన అలనాటి రచయిత. ఆలోచించండి, మీకు ఇంతకన్నా పెద్ద క్లూ నేను ఇంకా ఇవ్వలేనేమో. నెక్స్ట్ ఇంకా చిలుకు నారాయణ గారు, అన్సయ్య గారు కూడా అర్జున్ అంటూ పంపించారు. అండ్ పోలయ్య గారు ఆలగడ్డ నుంచి అర్జున్ అంటూ పంపించారు. ఆత్రేయ గారు అంటూ అనుకుంటున్నారట శాంతినగర్ నుంచి, ఒకే అక్కడ గారు. ఆల్మోస్ట్ ఆలోచించారు బాగానే, కానీ ఇంకొక రచయిత ఆలోచించుకోండి. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు? శర్మ గారు కర్నూలు నుంచి. అండ్ అలాగే అర్జున్ అంటూ ఉమ్మడి నుంచి జయనదిన్ గారు, స్నేహభాను గారు పంపించారు. ఆత్రేయ అంటూ ఆశ శ్రీనివాస్ గారు పంపించారు. చందనకి వందనం అంటున్నారు కానూర్ నుంచి తాతారావు గారు. ఓకే అండి. అండ్ అలాగే బాలాజీ నగర్ నుంచి తమన్ అనుకుంటున్నారట మలంబి గారు, కాదు. అండ్ అర్జున్ అంటున్నారు కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు ఫ్యామిలీ. అండ్ దమ్మోజ్ వెంకటాచారి గారు కూడా అదే ఆన్సర్ చేశారు చిత్రియాల నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు? హాయ్ అంటూ మధు గారు పంపించారు. ఓకే హాయ్ అండి, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు? నేతాజీ తిరుపతి జిల్లా నుంచి పంపించారు, ఎంఎం కీరవాణి గారట. ఆయన సంగీత దర్శకుడు, యాక్చువల్లీ నేను అన్నది రచయిత. ఆలోచించండి, రాఘవేంద్ర గారు దర్శకులు కదా, నన్నయ్య, రాముడు అంటున్నారు, కానీ ఇవేవి కాదు యాక్చువల్లీ ఆన్సర్. ఇవన్నీ కాదండి, తేజస్వరి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. నెక్స్ట్ ఇంకా బ్రహ్మం గారు ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వేటూర్ గారట శాంతినగర్ నుంచి ఒకడు పంపించారు, కాదండి. అండ్ కట్ల సతీష్ గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు కూడా వేటూరి అంటున్నారు, కాదు. అండ్ అలాగే కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మీరు టీ తాగండి, నిమ్మరసం తాగండి, లేదా బటర్ మిల్క్ తాగండి. చివరి ప్రశ్న చాలా ఘాటైన ప్రశ్న అడిగారు, దానికి వచ్చే సమాధానం వచ్చేసి రచయిత రాజశ్రీ అంటూ ఆన్సర్ చేశారు అనుకుంటున్నాం అన్నారు, కాబట్టి అదైతే ఆన్సర్ కాదు. వెంకటేష్ గారు, శ్యామల గారు, తప్పకుండా తాగుతా అండి మీకోసం ఏదో ఒకటి. అండ్ అనంత్

నుంచి నాగేశ్వరరావు గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు లక్ష్మి గారు వడియంపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడని నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే వేటూరు గారు అనుకుంటున్నారట ఆదిలాబాద్ నుంచి పూర్ణచంద్రరావు గారు, శశి శైలజ గారు. అండ్ కాదు, అండ్ ఇదే ఆన్సర్ని నరసింహారావు గారు దేవరగట్ల నుంచి పంపించారు, అది మీ ఇంటి పేరు అయి ఉంటుంది. సో పంపించారనమాట. అండ్ రాహుల్ గారు కొండాపూర్ నుంచి పంపించారు, సేమ్ వేటూరి అంటుంది పంపించారు కానీ కాదు. అండ్ వెంకటలక్ష్మిరెడ్డి గారు సినారే అనుకుంటున్నారు, కాదండి. అండ్ అశోక్ తేజ గారు అనుకుంటున్నారు చిలక నారాయణ గారు, అన్సూయ గారు నిజామాబాద్ నుంచి, కాదు. అండ్ ఘంటసాల గారు అనుకుంటున్నారు సాయి కృష్ణ గారు ఫ్యామిలీ కర్నూలు నుంచి, కాదు. అండ్ సుధా గారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, కాదు కాదు సినారే గారు కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా కిషోర్ గారు నంద్యాల నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ నుంచి మురహరి యశోదయ గారు ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. మొత్తానికి నాకు వచ్చిన ఆన్సర్స్ అన్నీ కూడా నేను ఫినిష్ చేసేసాను. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో చెప్పేనా? ఆరుద్ర గారు. మొదటి వాడి పేరు మూడు అక్షరాలు, అందులో తొలి రెండు అక్షరాలు రెండో వాడి పేరు, ఆరు అనే పేరు వచ్చేలాగా వచ్చిన పేరు అనమాట. మూడో వాడి పేరేంటి? చివరి రెండు అక్షరాలు రుద్ర, ఆరుద్ర, అది ఆన్సర్. సో అది ఇవాళ మన సందడే సందడి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వివిధాలు మళ్ళీ కలుస్తాను న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. సో వింటూ ఉండండి వివిధ్ భారతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని, ప్రజాస్వామ్యానికి మన దేశం మాతృదేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఈరోజు ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో గుంటూరు జిల్లా మంగళగిరి పౌర గ్రంథాలయంలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహిస్తున్న వేసవి తరగతులలో కార్టూన్స్, డ్రాయింగ్, చెస్, పేపర్ క్రాఫ్ట్, మట్టితో బొమ్మలు తయారీ, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విజ్ఞానం వంటి విభాగాల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్న ఈ వేసవి శిక్షణా శిబిరం జూన్ 6వ తేదీ వరకు కొనసాగనుందని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణంతో పాటు ప్రజలపై ఆరోగ్యం తీవ్ర ప్రభావం చూపుతుందని, ఈ మహమ్మారిని అరికట్టే మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలని, కార్పొరేషన్ పరిధిలోని ప్రతి కుటుంబం ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, డీజిల్ కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ఇంధన పొదుపు కార్యక్రమాలను చేపట్టినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు నిత్య జీవితంలో ఇంధనాన్ని ఆదా చేసేందుకు వీలైనంత వరకు సైకిళ్లను ఉపయోగించాలని కోరారు. జూన్ 15 నుంచి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 3వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం 2026 సంవత్సరానికి సంబంధించిన ప్రత్యేక షెడ్యూల్ను విడుదల చేసినట్లు తెలిపారు. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి, ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో విస్తరించే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి వివరించారు. మే 21 నుండి జూన్ 4వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 సెషన్లుగా ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో మొత్తం 1471 మంది విద్యార్థులకు హాజరు కానున్నట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. తాష్కాంట్లో జరిగిన ఆసియా అండర్-17 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత యువ బాక్సర్లు మొత్తం 17 పతకాలు సాధించారు. ఇందులో మహిళల విభాగంలో 2 స్వర్ణం, 6 రజతం, 4 కాంస్యాలు సహా మొత్తం 12 పతకాలు సాధించగా, బాలుర విభాగంలో 1 రజతం, 4 కాంస్య పతకాలు లభించాయి. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

0: హాట్ సమ్మర్ లో
1: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
0: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
1: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
0: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
1: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
0: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
1: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
0: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
1: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
0: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
1: కూల్ టిప్స్.
2: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

4:07:23 అయిపోయింది టైం. మనం ఎంట్రీ చేసాం వివిధ ప్రోగ్రామ్కి. మరి ఈరోజు ఒక కథానాయికి నటించిన చిత్రాల్లోంచి పాటలు అయితే మనం వినబోతున్నాం. మరి ఇంతకీ ఎవరో తెలుసా, తన చార్మింగ్ యాక్టింగ్తో మనందరికీ మన ఎంతగానో అలరించిన యాక్ట్రెస్ చార్మి అన్నమాట. మరి చార్మి గారి పాటలు అయితే వస్తూ ఉంటాయి, వింటూ ఆనందించండి. ముందుగా అయితే అనుకోకుండా ఒకరోజు మూవీ నుంచి మంచి పాట వినిపించేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: పౌర్ణమి సినిమా నుంచి చిత్ర గారి వాయిస్ లో చార్మి నటించగా మంచి పాట అయితే నేను మీకు వినిపించేశాను వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ నెక్స్ట్ మీకోసం మరొక మంచి పాట వచ్చేస్తోంది కావ్యాస్ డైరీ సినిమా నుంచి. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి.

0: నా చిన్నప్పుడు నేను ఇంతే.
1: ఒకటో ఏట, రెండో ఏట, మూడో ఏట, నాలుగో ఏట,
2: ఐదో ఏడు వచ్చేసరికి
1: ఆరో ఏట, ఏడో ఏట, ఎందో ఏట,
2: తొందో ఏడు వచ్చేసరికి అవకతవకలు, అష్టవంకరలు అన్ని నాకే ఉండేవి.
3: అమ్మో పిల్లకి ఏంటి కర్మని హడలిపోయి మా అమ్మ
0: అప్పటికప్పుడు అప్పయ్య డాక్టర్ దగ్గరకెత్తుకు వెళ్ళింది.
3: చూపు ఆనని అప్పయ్య డాక్టరు
0: వంకర టింకర గీతలతోటి మందుల చీటి రాసిచ్చాడు. రాసిందేది మందుల షాపులో కాసింతైనా అర్థం కాక పిప్పరమెంట్లు చాక్లెట్లిచ్చి చప్పరించమని పంపించారు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, చార్మీ సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. మరి నెక్స్ట్ వివిధాలో మీకోసం చుక్కల్లో చంద్రుడు అండ్ చిన్నోడు, ఈ రెండు మూవీస్ నుంచి సాంగ్స్ వస్తూ ఉంటాయి. వింటూ స్టే ట్యూన్డ్.

చార్మి గారు యాక్ట్ చేసిన సినిమా చిన్నోడు నుంచి సాంగ్ వినేశారు. వేణుగారు సునీత గారు పాడగా సుద్దాల అశోక్ తేజ గారు లిరిక్స్ అందించగా. సో మనమైతే ఉన్నాం వివిధాలో చార్మి గారు నటించిన సినిమాల్లోంచి సాంగ్స్ అయితే వింటున్నారు. అండ్ నెక్స్ట్ మీకోసం శ్రీయాంజనేయం అండ్ రాఖీ ఈ టూ మూవీస్ నుంచి సాంగ్స్ వస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్డ్.

రాఖీ మూవీ నుంచి చార్మి గారు యాక్ట్ చేసిన పాట అయితే వినేశారు. అండ్ చివరిగా ఈ వివిధాల్లో చార్మి గారు నటించిన భలే దొంగలు అండ్ నాయక్ నుంచి సాంగ్స్ వస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్.

ఆకాశవాణి విజయవాడ. స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఏ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్. నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: రైట్, ఇది మన వివిధ ప్రోగ్రామ్ అయితే. అండ్ నెక్స్ట్ మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనిలా అయితే వస్తుంది. అండ్ దీంతో నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అండ్ త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి 101.3.

Hi dear friends, welcome to Vanilla program with me your RJ Chetan. Today I'm going to talk about healthy bones. ఎముకల దృఢత్వం కోసం ఏం చేస్తే బాగుంటుందో చేతన్ మీతో చెప్తాడు. ఎముకలు బలపడాలంటే ఎక్కువ కాల్షియం అవసరం. కాల్షియం బాగా ఉండే ఆహార పదార్థాలను రోజూ తీసుకుంటే బోన్స్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ ఉంటాయి. మరి ఇవి ఏ ఫుడ్స్లో దొరుకుతాయంటే పొన్నగంటి కూర, బచ్చలి కూర, కొత్తిమీర, తోటకూర, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, ఇవన్నీ మనము తగిన మోతాదులో తీసుకుంటే చాలా మంచిది. మార్నింగ్ అండ్ నైట్ 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్కను మెత్తగా చూర్ణంలాగా చేసుకుని పాలలో కలిపి తాగితే కూడా మంచిది. 1 కప్పు వేడి పాలల్లో 1 టీ స్పూన్ నువ్వుల పొడిని కలిపి రోజుకు 3 సార్లు తాగితే ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. 1 గ్లాస్ పాలలో అల్లం రసం, తేనెలను 1 టీ స్పూన్ చొప్పున రోజూ తాగాలి. మునక్కాయలు కూడా మీ ఎముకలకు ఎంతో మేలు చేస్తాయి, కాబట్టి వాటిని బాగా ఉపయోగించండి. మునక్కాయలే కాకుండా ఆ మునగ ఆకును కూడా యూజ్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్గా మోరింగా పౌడర్ అని షాప్స్లో కూడా అమ్ముతున్నారు. కొన్ని బాదం పప్పులను నీటిలో నానబెట్టి మార్నింగ్ పొట్టు తీసి ఆవుపాలలో కలిపి 1 గ్లాస్ తాగితే కూడా మంచిది. టొమాటోస్లో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఎముకలు బలపడతాయి. ఈ లైకోపిన్ అనేది ఎర్ర రంగులో ఉండే క్యారెట్, పసుపు పచ్చ రంగులో ఉండే బొప్పాయ, పింక్ కలర్లో ఉండే ద్రాక్ష పళ్ళలోనూ ఉంటుంది. కాబట్టి టమాటో జ్యూస్, క్యారెట్, బొప్పాయ, ద్రాక్షాల జ్యూస్లను తాగితే మంచిది. బోన్ డెన్సిటీ పెంచే ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం చాలా మంచిది. ఎందుకు అంటే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతమంది మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాం? అందులో వ్యాయామం, డైట్ అండ్ ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి ఎంతమంది శ్రద్ధ తీసుకుంటున్నారు? కొంత వయసు దాటిన తర్వాత జీవనశైలి మరింత కష్టమవుతుంది, ముఖ్యంగా బోన్ డెన్సిటీ సమస్య కలిగిన వారు. మన శరీరంలో ఏ అవయవం నిలబడాలన్నా అందుకు ఎముకల సపోర్ట్ చాలా అవసరం అవుతుంది. బోన్ డెన్సిటీ తగ్గిపోతే లైఫ్ స్టైల్ అస్తవ్యస్తం అవుతుంది. బోన్ డెన్సిటీని కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ ద్వారా ఇంప్రూవ్ చేయవచ్చు. అవి తెలుసుకోవాలంటే వినండి వెన్నెల విత్ చేతన్.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. లో బోన్ డెన్సిటీ అని వినే ఉంటారు, అంటే ఎముకల్లో సాంద్రత తగ్గిపోయినప్పుడు దాన్ని లో బోన్ డెన్సిటీ అంటారు. అది మిమ్మల్ని మరింత కృంగదీయడం, ఎముకలు విరగడానికి దారితీస్తుంది. అంతేకాదు ఆస్టియోపోరోసిస్ కి కూడా దారితీస్తుంది. మన బాడీలో పాత ఎముకల స్థానంలో కొత్త ఎముకల ఉత్పత్తి వయసు పెరిగే కొద్దీ తగ్గుముఖం పడుతుంది. చిన్న పెద్ద అందరిలో ఎముకల బలాన్ని పెంచే మ్యాజిక్ ఫుడ్, హెల్తీ డైట్ని మెయింటైన్ చేయడానికి అది మీ ఎముకల మీద ఏ విధంగా ప్రభావితం చూపుతుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలు శరీరం యొక్క సామర్థ్యం పెంచడంలో అండ్ కాల్షియం గ్రహించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయినా వీటిలో కొన్ని ఇతర న్యూట్రియంట్స్ కూడా అధికంగా ఉంటాయి. అలాంటి ఆహారాలను మనం తీసుకోవాల్సిందే. అధిక న్యూట్రియంట్స్ కలిగి బాడీలో బోన్ డెన్సిటీని పెంచడానికి ప్రత్యేకమైన ఆహారాల లిస్ట్ చేతంతో వింటూ ఉండండి వెన్నెలా. ఫస్ట్ వీ హ్యావ్ సోడియం. ఉప్పు మన శరీరంలో అవసరమయ్యే సోడియంని అందిస్తుంది. అదేవిధంగా ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల కూడా శరీరంలో కాల్షియం మూత్రం ద్వారా అండ్ ఇతర బహిర్గత రూపాల్లో తగ్గిపోవడానికి కారణమవుతుంది. సాల్ట్ ఇంటేక్ తగ్గించడం ద్వారా ఎముకలు సాంద్రత నష్టపోవడాన్ని అరికట్టొచ్చు. ఆక్సలేట్స్ని కొన్ని ప్రత్యేకమైన ఆహారాల్లో కనుగొనడం జరిగింది. ఇవి కాల్షియం అధికంగా ఉన్న ఆహారాల్లో జోడించడం వల్ల కాల్షియంను గ్రహించకుండా చేస్తుంది. ప్రోటీన్స్ చాలా ప్రయోజకరమైనవి. కొన్ని రీసెర్చ్ ద్వారా ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఎముకలను డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ప్రోటీన్స్ తీసుకోవడం బ్యాలెన్స్ చేయగలిగితే ఈ సమస్యను నివారించడానికి సాధ్యమవుతుంది. వీట్ బ్రాన్ అంటే గోధుమ గడ్డి బోన్ డెన్సిటీ తగ్గించడంలో వీట్ బ్రాన్ 100% సహాయపడుతుంది. ఇది శరీరంలో కాల్షియం పోషణ చెందించి ఫైట్స్ అనే అధికంగా ఉంటుంది. బీన్స్, పచ్చి బఠానీలు అండ్ ఇతర లెగ్యూమ్స్ ఫుడ్స్లో ఫైట్స్ అధికంగా ఉంటాయి. ఇది కాల్షియం శరీరంలో గ్రహించడానికి సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి సహాయపడే ఆహారాల్లో ఇది ఒక బెస్ట్ ఫుడ్, ఎందుకంటే ఇందులో ఇతర న్యూట్రియంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని వండటానికి ముందు నీటిలో నానబెట్టాలి. దీనివల్ల ఫైట్స్ తగ్గుతాయి. మష్రూమ్స్ బోన్ ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది. అదేవిధంగా వీటిని తీసుకోవడం పూర్తిగా నివారించాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్డ్ గా భోజనంలో చేర్చుకోవడం మంచిదే. పొటాటో, టమాటో లాగా మష్రూమ్ కూడా ఒక వెజిటేబుల్ లాగానే యూజ్ చేయాలి. ఆకుకూరల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఆక్సలేట్ ఎఫెక్ట్ వల్ల కాల్షియం గ్రహిస్తుంది. రెడ్ మీట్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి బోన్ డెన్సిటీని తగ్గించడంలో బాగా సహాయపడతాయి. శరీరానికి ప్రోటీన్స్ చాలా అవసరమైతే ప్రోటీన్స్ రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా హై ప్రోటీన్ మీట్ శరీరంలో కాల్షియం కోల్పోవడానికి కారణమవుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్లో సోడియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలకు చాలా హాని కలిగిస్తుంది. అందువల్ల ప్రాసెస్డ్ మీట్ అండ్ క్యాన్ ఫుడ్ని నివారించడం మంచిది. ఫ్రెష్ ఫ్రూట్స్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. బేక్డ్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇవి తినడానికి రుచికరంగా ఉంటాయి. సాల్ట్ అధికంగా ఉండే సోడియం ఫుడ్స్ అండ్ ఇతర ఆహారాలను తినడం నివారించాలి. ఆల్కహాల్ వల్ల మీ బాడీకి చాలా నష్టం కలుగుతుంది. అంతేకాకుండా ఇతర ఎన్నో ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. కాఫీ, టీ తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది. ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని. ఏరియేటెడ్ అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఆర్ డేంజరస్ టు యువర్ హెల్త్. ఇది ఎముకల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది ప్రేగుల్లో ఫాస్ఫారిక్ యాసిడ్ మీద ప్రభావం చూపుతుంది. కాల్షియం గ్రహించడానికి అడ్డుపడుతుంది. విటమిన్ ఏ సప్లిమెంట్స్ కాల్షియం గ్రహించడానికి దోహదం చేస్తుంది. విటమిన్ ఏలోని రెటినాల్ విటమిన్ డి ఏర్పడటానికి సహాయపడుతుంది అండ్ ఇది ఎముకల కాల్షియం గ్రహించడానికి సహాయపడుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బోన్ డెన్సిటీ గురించి మాట్లాడుకున్నాం. మనం బోన్స్ ని ఎలా కాపాడుకోవాలి, దీనికి ఏంటి మంచి ఫుడ్, ఏవేవి అవాయిడ్ చేయాలో ఇవన్నీ మీకు వివరంగా చెప్పాను. సో ఫాలో ఆల్ దీస్ స్టెప్స్ అండ్ లీడ్ అ హెల్తీ లైఫ్. మా ఈ ప్రోగ్రామ్ సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback
amc1@gmail.com. This program is sponsored by Adventist Media Center.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారి మూలాలను ఎన్నడూ మర్చిపోరని, భారత్ నెదర్లాండ్స్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. నెదర్లాండ్స్ పర్యటనలో ది హేగ్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. రాష్టంలో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలను రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. మొత్తం ఈ ఏడాది ఐసెట్ ఫలితాల్లో కాకినాడ జిల్లాకు చెందిన వైష్ణవి 166 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. అభ్యర్థులు ర్యాంకు కార్డులను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్సైట్ APSCHE.AP.GOV.IN వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. స్వచ్ఛపదం కార్యక్రమం కింద రాష్ట వ్యాప్తంగా రహదారులు శుభ్రంగా ఉంచేలా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి గన్ని లేదా క్లాత్ సంచులు వినియోగించాలని చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నుండి యువతను కాపాడేందుకు కళాశాలలు, పబ్లిక్ స్థలాల్లో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ర్యాపిడ్ డ్రగ్ టెస్టింగ్ కిట్లతో తనిఖీలు చేపడతామని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఈరోజు పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు. విజయవాడలో రేపు భారీ డప్పుల ప్రదర్శనలో సామాజిక కేంద్ర మంత్రి వీరేంద్ర సింగ్ కుమార్ పాల్గొంటారని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ డప్పు కళాకారుల కోసం ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం ఈరోజు. ప్రతి సంవత్సరం May 16 జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహిస్తారు. వర్షాకాలం ప్రారంభానికి ముందు డెంగ్యూ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం, దోమల నివారణ చర్యలు చేపట్టడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది డెంగ్యూ దినోత్సవాన్ని ఐకమత్యంతో చర్యలు తీసుకుని డెంగ్యూ నిర్మూలిద్దాం అనే థీమ్తో జరుపుకుంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహించారు. కనెక్ట్ విత్ కమ్యూనిటీ, కంట్రోల్ డ్రగ్ కంట్రోల్ డెంగ్యూ అనే నినాదంతో ఈ ఏడాది అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పట్టణాల రూపురేఖలను మార్చే సాసా కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఈరోజు మున్సిపల్ పార్కును సందర్శించారు. వ్యర్థాల నిర్వహణలో భాగంగా పనికిరాని పాత టైర్లను రీసైకిల్ చేసి సృజనాత్మకంగా రూపొందించిన ఆట పరికరాలను కలెక్టర్ ప్రత్యేకంగా తిలకించారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 6 గంటలకు.

0: ఎంపీ ఎఫ్ఎం 101.3.
1: సమయమా భలె సాయం చేసావమ్మా ఒట్టుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
2: 101.3. అసలు ఏంజల్ ఆనా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
4: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
2: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆనని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
4: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనకు, ఏదో చిరాగ్గా ఉంది.
2: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
5: ఆకాశవాణి
6: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
5: మన భారతదేశం విన్న తొలి స్వరం
6: ఆకాశవాణి.
5: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
6: కోట్లాది గుండెల చప్పుడుగా.
5: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
6: సమాజ స్వరం
5: మన ఆకాశవాణి.
6: సమాచారాన్ని అందించడమే కాదు
5: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
6: 9 దశాబ్దాల విశ్వసనీయత,
5: 90 ఏళ్ల అనుబంధం,
6: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
5: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
6: గ్రామం నుంచి నగరం వరకు
5: సమాచారం,
6: వినోదం,
5: విజ్ఞానాన్ని అందిస్తూ
6: సంస్కృతికి అద్దం పట్టింది.
5: మారుతున్న కాలంతో పాటు
6: సరికొత్త సాంకేతికతతో
5: మీ ముందుకు సరికొత్తగా
6: ఆకాశవాణి వినండి,
5: ఆస్వాదించండి.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్ వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా హార్ట్లీ యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఈ సరదా సాయంత్రం సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరి లేట్ చెక్ను స్టార్ట్ చేసేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. ఆల్రెడీ స్టూడియోలో సమయం చూస్తే 5 గంటలు దాటి 13 నిమిషాలు అయిపోయింది. మరి ఈ టైంలో మనమంతా 5 to 6 అంటే గీత్ గాథ చలంటో సూపర్ హిందీ సాంగ్స్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ గీత్ కథ చల్లి. మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ కమాండో 2 మరియు బాద్షాహ్. మరి ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

వెల్ మడియర్ ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా గీత్ కథ చల్ ప్రోగ్రాంలో మరి నెక్స్ట్ మీకు సరబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ మీర్జా మరియు ఇష్క్ హై తుమ్సే. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మరి మనం వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో మరి ఇప్పుడు నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ తలాష్ అండ్ అలాగే ఎనిమి. ఈ మూవీస్ నుంచి రాబోతున్న సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం, వింటూ ఎంజాయ్ దీస్ సాంగ్స్ అండ్ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం గీత్ గాథాచల్ ప్రోగ్రాంలో మరిపు నెక్స్ట్ మీకు సరాబోతున్న సాంగ్ అయితే రెడీగా ఉంది ఫ్రమ్ ది మూవీ బొంబాయి టాకీస్. ఈ మూవీని చూస్తున్న సూపర్ హిట్ సాంగ్ మీకోసం వీడియో. ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిద్ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. 9-10 తరగతుల విద్యార్థులకు త్రిభాషా అధ్యయనాన్ని తప్పనిసరి చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. 2026 జులై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 1679 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 17.47 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరించి 167,257 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలు జమ చేసి రికార్డు సృష్టించామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో తెలిపారు. యువతకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జపాన్, దుబాయ్, ఇజ్రాయిల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి పి లోక్మాన్ భీమవరంలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు నైపుణ్యం.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. అర్హులైన కౌలు రైతులందరికీ బ్యాంకు రుణాలు సకాలంలో అందేలా చూడాలని సీసీఆర్సీ కార్డుల నిర్వహణ పునరుద్దరణ ప్రక్రియలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను వెంటనే అధిగమించాలని పార్వతీపురం మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే శ్రీ మోదుకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ అమిత్ భర్దర్ తెలిపారు. పోలవరం జిల్లా చింతూరు మండలం గొందిగూడెం గ్రామంలో అరణ్యశ్రీ అటవీ ఆధారిత అభివృద్ది సమృద్ది పేరుతో స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా వెదురు సేకరణ, స్థిరమైన జీవనోపాధి, అటవీ ఆధారిత ఆర్థిక సాధికారత లక్ష్యంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టును ఈరోజు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. జాతీయ స్థాయిలో విపత్తు నిర్వహణ రంగంలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్కు నామినేషన్లను ఆహ్వానిస్తున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 23వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఈ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్కు నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ అవార్డుల పోర్టల్ ద్వారా ఎప్పుడైనా నామినేషన్లు సమర్పించవచ్చని సూచించారు. ఆసుపత్రిలో ఓపీలో వచ్చే ప్రతి రోగికి అబా ఐడి నమోదు తప్పనిసరి చేయాలని, సంజీవని కార్డులను ఆశా వర్కర్ల ద్వారా అందజేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 7 గంటలకు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వల్మరియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోల సమయం చూస్తే 6:05. మరి ఈ టైంలో మనమంతా కృష్ణా తీరం అంటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాలు మరియు సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. మరి మీకోసం సరికొత్త చిత్రాల నుంచి మంచి మంచి పాటలైతే ఎంపిక చేసి మరి తీసుకొచ్చేసాను మీకు వినిపించడానికి. మరి మనమంతా చక్కగా ఈ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాలను వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో మరి అంతకంటే ముందు మీకోసం కనుక ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ అయితే కనుక స్టార్ట్ చేసేస్తున్నాను ఈనాటి మన ఈ కృష్ణ తీరాన్ని. మరి ముందుగా రాబోతున్న సాంగ్ అయితే ఓజీ. మరి ఓజీ నుంచి వచ్చేస్తుంది మన తమన్ గారి సంగీతం నుంచి మరి మీకోసం వచ్చేస్తున్న ఈ ఫైర్ స్టోన్ సాంగ్ వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. వార్తల వివరాలు. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో యువతకు 24 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. పిల్లలు సంపదని గుర్తించాలని, తల్లికి వందనం కింద అందిస్తున్న 15,000 రూపాయలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. స్వచ్ఛంద్రలో భాగంగా ఈ రోజు నుంచే ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభిస్తున్నామని, అన్ని ప్రాంతాల్లో 4 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని, ఇందులో భాగంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పేదరికం లేని సమాజం ఉండాలని, సమాజం మారితే స్వచ్ఛంద్ర సాకారమవుతుందని తెలిపారు. సంపద సృష్టించి పేదవాళ్లకు పంచి ఆర్థిక అసమానతలు తగ్గించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ,
2: 60 సంవత్సరాల మీ అందరి కల నేరేడి బ్యారేజ్, ఇప్పుడు హామీ ఇస్తున్న ఈ టర్మ్ లోనే వీలైతే పని ప్రారంభించడం కాకుండా రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ప్రతి ఒక్క ఆఫీస్ పైన కరెంటు ఉత్పత్తి చేయాలి, సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరం కూడా ఆలోచించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని చేసి ఆంధ్రప్రదేశ్ ని 1 చేయడానికి మీరు సహకరించండి. నేను ఎప్పుడూ అండగా ఉంటానని మీ అందరికీ మీకు తెలియజేస్తున్నా.
1: అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో 5,56,00,000 రూపాయలతో నిర్మించనున్న రహదారులు, వంతెనలు, కాలువలకు రక్షణ గోడల పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు 3 విడతలుగా 8,965 కోట్ల రూపాయలు అందజేస్తున్నామన్నారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్రంలో 1679 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 67,257 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలను జమ చేశామని చెప్పారు. ప్రస్తుతం ఇంధన సంక్షోభ సమయంలో పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించి వారానికి ఒకరోజు నో వెహికల్ డే పాటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంటిపైనే సౌరశక్తి ద్వారా విద్యుత్తును తయారు చేసుకుని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 6 లక్షల సౌరశక్తి కనెక్షన్లు, ఒక్కో ఇంటిపైన 2 కిలోవాట్ల విద్యుత్ ఉచితంగా పేదలకు ఇచ్చేందుకు పీఎం సూర్యగారి పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 20 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజలపై భారం ఉండకుండా ఉండేలా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. గడిచిన 2 సంవత్సరాల నుంచి విద్యుత్ బిల్లులు పెంచకుండా ఎటువంటి ఖర్చులున్నా ప్రభుత్వమే భరించిందని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి పెంచి ప్రజలపై భారం పడకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే లక్ష్యంగా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందులో భాగంగానే తమ ప్రోటోకాల్ వాహనాలను కూడా తగ్గిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు విడుదల చేశారు. ఈ పరీక్షలో మొత్తం 91.41% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. మొత్తం 26,219 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 23,193 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 21,205 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

0: చారు. కాకినాడ జిల్లాకు చెందిన వైష్ణవి 166 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించారు. అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను cets.apshe.ap.gov.in ద్వారా పొందవచ్చని మంత్రి లోకేష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయనగరం జిల్లాలో జూన్15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 3వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రామసుందర్రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జూన్5 నుంచి 14వ తేదీ వరకు శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని, జూన్15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తారని, ఓటర్ల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరిస్తారని తెలిపారు. జూలై 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండే వారంతా తమ పేరు నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాలని కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు పలు జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ప్లాస్టిక్ను నిషేధిద్దాం అనే ఇతివృత్తంతో కాకినాడ నగరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి కుటుంబం ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించడానికి సంకల్పించాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను సంపూర్ణ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అమలాపురం రైతు బజార్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విశాఖపట్టణాన్ని నిలుపుతామని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్, ప్లాస్టిక్ రహిత విశాఖ నినాదంతో రూపొందించిన అవగాహన ప్రోచర్ను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రజలతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల కూడా ఒక వినూత్నమైనటువంటి థీమ్ తో ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. ఈ నెల ఈ 3వ శనివారం ప్లాస్టిక్ నిర్మూలన మీద అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు పట్టణంలో ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.
0: ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 21 నుండి జూన్ 4వ తేదీ వరకు సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు ఆయన పరీక్షల నిర్వహణ కమిటీతో సమావేశమై పలు సూచనలు చేశారు. పరీక్షలు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆర్ఏఆర్ఎస్లో ఈ నెల 18వ తేదీ నుండి ఎంటీయు రైస్ 13/18 ఫౌండేషన్ విత్తనాలు విక్రయించనున్నట్లు పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కిలో 42 రూపాయల ధరతో 25 కిలోల బస్తా విత్తనాలు 1,050 రూపాయలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. విత్తనాలు అవసరమయ్యే రైతులు ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఆర్ఏఆర్ఎస్ కేంద్రం వద్ద కొనుగోలు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. వాతావరణం. మే 26 ప్రాంతంలో కేరళంను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు 4 రోజులు ముందుగానో లేదా 4 రోజులు ఆలస్యంగానో కేరళంలో ప్రవేశించే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. మరిన్ని వాతావరణ విశేషాలు వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ అందిస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. స్వర్ణ.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
2: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
1: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఇతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
3: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనమున కృష్ణా తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మనం మాట్లాడేసుకుంటూ, భయ్య మీ అందరికీ కొన్ని ఊరి పేర్లు చెప్తాను. ఆ ఊరి పేర్లు చెప్తే మీకేం గుర్తొస్తాయి చెప్పండి, నాకు గుర్తొచ్చి కూడా చెప్తాను మీకు. నాసిక్, ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయం. హైదరాబాదు, ఎంత చూసినా ఇంకా ఏదో ఉంది చూడాలనిపించేలా ఉంటుంది. బెంగళూరు, ఎప్పుడు వెళ్ళినా కానీ చల్లగా పలకరిస్తూ ఉంటుంది. మైసూరు, ఒక చక్కటి పర్యాటక కేంద్రం. ఇంతకీ ఇప్పుడు ఊరి పేరు నేను ఎందుకు చెప్తున్నాను, మీకు అంతా ఒక మంచి టూరిస్టింగ్ స్పాట్లా చెప్తున్నాను అనుకుంటున్నారేంటి? కాదుగా, అంతకు మించి ఇంతకీ మ్యాటర్ ఏంటి భయ్య? ఇవన్నీ ఒకప్పుడు ఏంటో తెలుసా మీకు? కనీసం గెస్ చేయగలరా ఇవన్నీ ఇంతకుముందు ఏమై ఉంటాయా అని? నేను కూడా ఈ మధ్య తెలుసుకున్నాను భయ్య, అందుకే మీకు చెప్పేస్తున్నాను. ఇంతకీ మ్యాటర్ ఏంటి భయ్య? ఇవన్నీ కూడా ఒక పెద్ద అగ్నిపర్వతంలో భాగాలట. అవునండి బాబు, మీరు విన్నది నిజమే. ఇవన్నీ కూడా, ఈ నగరాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పానే, ఈ నాసిక్, హైదరాబాదు, బెంగళూరు, అలాగే మైసూర్, ఈ ప్రాంతాలన్నీ కూడా, ఈ నగరాలన్నీ ఒకప్పుడు అగ్నిపర్వతంలోని అంతర్భాగంగా. అది కూడా ఎప్పుడనుకుంటున్నారా? నిన్న మొన్న కాదండి, 10 లక్షలేళ్ళ కిందట ఇవంతా అగ్నిపర్వతమేనట. అది మ్యాటర్. సో ఒకప్పుడు అగ్నిపర్వతమైనా కానీ ఇప్పుడు ఎంత చక్కటి డెవలప్మెంట్ చూసారా? అది మరి మన మనుషులు తెలుసుకుంటే చేయలేదంటూ ఏముందంటారు, దానికి ఉదాహరణ ఇదన్నమాట. అది మ్యాటరు. సో మరి ఎంత మంచి విషయం ఉన్న తర్వాత ఒక మంచి చిన్ని పాట వింటే బాగుంటుంది కదా. అందుకే మీకోసం డాక్ మహారాజ్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేస్తుండీ. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం నామ కృష్ణ తీరంలో. మనం ఇప్పుడు విన్న ఈ పాట ఉంది చూసారు, భీమ్లా నాయకులో. నిజంగా ఈ పాటని వీడియోగా చూస్తూ ఉంటే అసలు సినిమాలో ఆ లొకేషన్స్ కానీ అదంతా అసలు సూపర్ భయ్యా. కేవలం ఆ లొకేషన్స్ చూడడం కోసం ఎన్నిసార్లు వినొచ్చు. దానికి తగ్గట మ్యూజిక్ కానీ అదర్ కొట్టేశారు తమన్ గారు. అంటే అదే మాట సంగతి. సో ఫ్రెండ్స్, మరి మనము నామ కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ అనిపించుకునేటువంటి విషయాల గురించి మాట్లాడుకుంటూ ఇదికి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న మరొక ఆ మ్యాటర్ ఏంటిపై, లిఫ్ట్లో ఉపయోగించుకున్నటువంటి తొలి ప్రసిద్ధి కట్టడంగా మన ఈఫిల్ టవర్ అనేది ఎప్పుడో గిన్నీస్ రికార్డులోకి ఎక్కేసింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కానీ అప్పట్లో అంటే 1889లోనే అందులో 5 లిఫ్టులను ఏర్పాటు చేశారట. అంటే 18th-19th centuriesకే లిఫ్ట్లను అంత బాగా క్యారీ చేశారంటే మామూలు విషయం కాదు కదా. ఇంతకీ దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ చెప్తాను భయ్యా. ఆ 1889లో పెట్టినటువంటి ఆ 5 లిఫ్టుల్లో స్టిల్ ఇప్పటికీ 2 లిఫ్టులు చాలా చక్కగా వాడుకలో ఉన్నాయట. మీకు అంతగా డౌట్ ఉంటే మీరు ఈసారి ఈఫిల్ టవర్ వెళ్ళినప్పుడు ఈ లిఫ్ట్లను ఎక్కి ట్రై చేయండి. ఇది ఎప్పటిదో కనుక్కోండి, మీకే అర్థమైపోద్ది అవి ఎంత బాగా పనిచేస్తున్నాయో. స్టిల్ ఇప్పటికీ అవి రోజు పనిచేస్తున్నాయంటే ఎంత బలంగా దృఢంగా ఉన్నాయండి. మామూలు కాదు, ఎంతైనా కానీ భయ్య చాలా గ్రేట్ కదా. ఇలాంటి అప్పట్లో చేశారంటే సూపర్, అదనమాట సంగతి. సో మరి ఇప్పుడు మీకోసం డెకాయిట్ మూవీ నుంచి రూబారు సాంగ్ వచ్చేస్తుంది. మరి మీరు కూడా వింటూ ఎంజాయ్ చేస్తుండండి. స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.
1: మోసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినా. మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్.
1: డాడ్,
0: రిటర్న్ గిఫ్ట్.

వెల్ మై ఫ్రెండ్స్, మరి అలా వైకుంఠపురం మూవీ నుంచి ఒక మంచి బ్యూటిఫుల్ మెలోడీ విన్నాం కదా. కొన్ని కొన్ని పాటలు ఉంటాయి భయ్యా, ఆ పాటలు వింటూ ఉంటే మనం ఇక్కడే ఉంటాం కానీ మన మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది, ఇక్కడ రానట్టుది. అందుకే దాన్ని తాడేస్ కట్టేసి ఇక్కడ లాక్కొచ్చాను. అదనమాట సంగతి. వెల్ మై ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ భయ్యా, బేసిక్గా కొన్ని సౌండ్స్ అవి ఉంటాయి భయ్యా, ఆ వైబ్రేషన్స్ ఇన్ఫ్రారెడ్ సౌండ్స్ అంటారన్నమాట. అవి కొన్ని శబ్ద తరంగాల్లో ఉంటాయన్నమాట. అవి మన మనుషులకి వినపడవు, కనబడవు. వీటిని వినాలంటే మనం మాత్రం ఎంతో కొంత ఏంటి, చాలా సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తే మాత్రమే కాస్త వీటి గురించి మనకి తెలుస్తుందన్నమాట. కానీ ఈ జంతువులకు ఉన్నటువంటి ఒక వరం ఏంటి తెలుసు భయ్యా, ఇవి బై బర్తే ఈ టెక్నాలజీతో, వాటి పుట్టుకతోనే అవి గ్రాస్పింగ్ చేసుకుంటాయి అన్నమాట. అంటే ఐ మీన్ బై బర్తే వాటికి ఇవి మిళితమై ఉంటుందన్నమాట. అంతెందుకు భయ్యా, ఇవి ఈ ఇన్ఫ్రా సౌండ్స్ ద్వారానే మాట్లాడుకుంటాయంటే మీరు నమ్ముతారా? ఇంతకీ ఆ జంతువు ఏంటా అంటారా? అదేనండి, మన ఎలిఫెంట్స్, ఏనుగులు. ఏనుగులకి ఈ ఇన్ఫ్రా టెక్నాలజీ అంటే మనం ఎట్లా వస్తుంది కానీ భయ్యా, అవి ఈ టెక్నాలజీ ద్వారా ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయట. ఈసారి ఎప్పుడన్నా మీరు అటుగా వెళితే ఏనుగులు మాట్లాడుకున్నా ఏమైనా వింటే కనుక అబ్జర్వ్ చేయండి, మనకేం అర్థం కాదు. ఎందుకంటే వాటి భాష వాటిది, మన భాష మనది. అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం కూలి మో నుంచి మన మోనిక గారు వచ్చేస్తున్నారు. మరి మీరు కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టేట్ యూన్ టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వెల్ ఫ్రెండ్స్, మరి ఇదండి మరి ఈనాటి మన ఈ కృష్ణా తీరం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదూ. మరిక నేనైతే ఈనాటి కృష్ణా తీరానికి బై బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. తర్వాత మనం అంతా కలుసుకుందాం మనసున మనసైలో. మరి లోపుగా మీకోసం అయితే కనుక మిస్టర్ మజ్ను మరియు వాల్తేరు విరయ్య ఈ మూవీస్ నుంచి వస్తున్న సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మరొక ఎంజాయ్మెంట్ యోలో మన దాసు ఇట్లా వచ్చాడంటే ఏసుకు దుస్టప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing.
2: Ponagalu loading.
1: Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kundi zonu. Hey, kitak kitak lepi kattu mogi poddi downu. Hey, salam kattu chillam kattu manatera place. Hey, teen maru yela kattu pench zara dosu.
3: Hey, liri giri pakam pek, kiti kiti lepe lepe.
1: Hey, don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Aba ponagalu loading.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం, వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని, ప్రజాస్వామ్యానికి మన దేశం మాతృదేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ లో ది హేగ్ లో ఈరోజు ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, డీజిల్ కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో రాష్ట వ్యాప్తంగా ఇంధన పొదుపు కార్యక్రమాలు చేపట్టింది రాష్ట ప్రభుత్వం. ఈ మేరకు ప్రజల నిత్య జీవితంలో ఇంధనాన్ని ఆదా చేసుకునేందుకు వీలైనంత త్వరగా సైకిళ్లను ఉపయోగించాలని కోరింది. రానున్న రోజుల్లో ఇంధన పొదుపు అనేది ఎంతో కీలకం కానుందని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ, సూర్యగర్ కనెక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లోనూ సోలార్ విద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర తెలిపారు. విశాఖ నగరం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ను మిషన్ మోడ్లో చేపట్టి జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిషక్త కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా పడుచూరు నియోజకవర్గం చినగంజా మండల పరిధిలోని సముద్ర తీర ప్రాంతాన్ని అన్ని హంగులతో పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్టంలో పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాల్పులు, ఉక్కపోత, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాల పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ సూచించారు. మరోవైపు మన్యం జిల్లా సీతంపేట మండలంలో 34 మండలాల్లో, శ్రీకాకుళం జిల్లా హీరమండలం, పాతపట్నం, విజయనగరం జిల్లాలోని కొన్ని మండలాలు, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ జిల్లా గండేపల్లి, జగ్గంపేట, ఏలేశ్వరం, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. మే 21 నుండి జూన్ 4వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లుగా జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో మొత్తం 14,171 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు.

0: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలను వింటారు.
4: చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

0: నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. వార్తల వివరంగా, భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ, పారదర్శక, భవిష్యత్తు సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్నదని నరేంద్ర మోదీ చెప్పారు.
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమైతే భౌగోళిక అభివృద్ధి తిరోగమనం చెందుతుందని, భారీ సంఖ్యలో ప్రజలు పేదరికంలో పడిపోతారని హెచ్చరించారు. ఆర్థిక పునరుత్తేజ చర్యలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషిని ప్రస్తావిస్తూ, భారత్, నెదర్లాండ్స్ సరఫరా క్రమబద్ధంగా జరగడంపై ఉమ్మడిగా పాటుపడుతున్నాయని నరేంద్ర మోదీ వివరించారు. హేగ్లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి మోదీ తమకు లభించిన హార్దిక స్వాగతం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అక్కడి వారితో కలవడం భారత ఉత్సవంలో పాల్గొన్నట్లుందని అన్నారు. నెదర్లాండ్స్ సామాజిక ఆర్థిక పటిష్టతలో అక్కడి భారతీయులు చేస్తున్న కృషి పట్ల భారత్లోని ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారని అన్నారు. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో రాజు విలియం అలెగ్జాండర్, రాణి క్వీన్ మాక్సిమాలను కలుసుకున్నారు. ఇరాక్ ప్రధానమంత్రిగా అలీ ఫలీ ఖతీమ్ అల్ జైదీ అధికారం చేపట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరాక్తో భారత్కు సుదీర్ఘకాలపు స్నేహపూర్వకమైన ఒప్పందాలున్నాయని, అన్ని రంగాల్లో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలు మరింత పటిష్టవంతంగా అమలు జరిగేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ సామాజిక మాధ్యమంలో తెలిపారు. ప్రధానమంత్రి రేపు స్వీడన్ సందర్శిస్తారు. భారత్, స్వీడిష్ ఆర్థిక కార్యకలాపాల భాగస్వామ్యం, ద్వైపాక్షిక వాణిజ్యంపైన ప్రధానమంత్రి పర్యటన దృష్టి సారిస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరడం, స్వీడిష్ పారిశ్రామిక దిగ్గజాలు సైతం భారతీయ విపణిని గమనిస్తూ పెట్టుబడులు పెట్టడం గురించి ప్రధానమంత్రి పర్యటనలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత 12 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మన దేశ వాణిజ్యంగంలోనే కాకుండా అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లోనూ సంతృప్తి సాధించడం ఒక విజయంగా భావిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రితో స్వీడన్ నాయకత్వం పలు అంశాలపై చర్చలు సాగిస్తుంది. నరేంద్ర మోదీ ఐరోపా యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లేయన్తో కలిసి అక్కడి పారిశ్రామిక దిగ్గజాలతో కూడిన యూరోపియన్ రౌండ్ టేబుల్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీతో వాణిజ్యం, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన వెల్లడైంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్సాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి.

0: చేసుకోండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సీబీఐ ఈరోజు అరెస్టు చేసింది. మహారాష్ట్ర పూణెకు చెందిన ఈ వ్యక్తి పేరు మనీషా గురునాథ్ మంధారే అని పేర్కొంది. ఆమెకు నీట్ యూజీ పరీక్ష ప్రక్రియతో ప్రమేయం ఉందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆమెను నిపుణురాలిగా నియమించిందని సీబీఐ తెలిపింది. నిందితురాలికి బాటనీ జువాలజీ ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ నెల 14 పూణేలో అరెస్ట్ అయిన మనీషా వాగ్మారే ద్వారా నీట్ అభ్యర్థులను సమీకరించి తన నివాసంలో శిక్షణ ఇచ్చిందని సీబీఐ పేర్కొంది. ఇప్పటి వరకు నీట్ పేపర్ లీక్ కేసులో ఢిల్లీ, జైపూర్, నాసిక్, పూణే, అహిల్యానగర్లలో 9 మందిని అరెస్ట్ చేశారు. 5 మందిని ఇప్పటికే న్యాయస్థానంలో హాజరుపరిచి 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వారిని సవివరంగా ప్రశ్నించారు. నిన్న అరెస్టు చేసిన మరో ఇద్దరిని పూణేలోని న్యాయస్థానంలో హాజరుపరిచి ఢిల్లీకి తరలించారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులు జూన్ 20 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి పరిశీలన జరుపుతారన్నారు. 20 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తారని, ఇంటివారు వాటిని పూర్తి చేసి రసీదుగా ఒక పత్రం తమ దగ్గర ఉంచుకుని ఒకదాన్ని అధికారికి ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రజలు ఆన్లైన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చని అన్నారు. మన దేశ మాదక ద్రవ్య నిరోధక సంస్థలు ఎన్నడూ లేని రీతిలో 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ రేజ్ పిల్ ద్వారా ఈ ఘనత సాధించినట్లు హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమంలో తెలిపారు. దేశాన్ని మాదక ద్రవ్యరహితంగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, మధ్యప్రాచ్యానికి వెళుతున్న ఈ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుని విదేశీయుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 1 గ్రాము పరిమాణంలోని మాదక ద్రవ్యాన్ని సైతం మన దేశంలోకి తీసుకువచ్చేందుకైనా, మన దేశం ద్వారా తీసుకువెళ్లేందుకైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమిత్ షా స్పష్టం చేశారు. హోంమంత్రి ఈరోజు, రేపు గుజరాత్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం అనంతరం మొదటిసారిగా గుజరాత్ వచ్చిన హోంమంత్రి అహ్మదాబాద్లో ఈరోజు అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హరియాలీ, గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్న పలు నగరపాలక సంస్థల అభివృద్ది కార్యక్రమాల పనుల సమీక్ష ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. మధ్యప్రదేశ్లో ధార్లోని భోజశాల సరస్వతీదేవి ఆలయమని గుర్తిస్తూ హైకోర్టు ఇందోర్ ధర్మాసనమిచ్చిన తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతించారు. వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అయోధ్య మాదిరిగా సౌభ్రాతృత్వంతో మెలగాలని రాష్ట్ర ప్రజలను కోరారు. కేరళం రాజధాని తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 42వ వార్షిక స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. ఈ ఉత్సవంలో 130 మంది సీనియర్ రెసిడెంట్లు, విద్యార్థులు డిగ్రీలు, డిప్లొమాలు అందుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ది స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సీబీఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:40 వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే కరెక్ట్గా 7:17 అయిపోయింది. సో మరి ఈ టైంలో మనమంతా మనసును మనసే అంటూ సినీ ఫిల్మ్ క్విజ్ షో ఆడేస్తూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మనసును మనసేలో. నేను అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం పంపించడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా? మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, నేనైతే ప్రశ్నతో సిద్ధం, మీరు కూడా జవాబుల కోసం సిద్ధంగా ఉన్నారనే అనుకుంటున్నాను. చూద్దాం మరి నేను అడిగే ప్రశ్నలకు మీరు ఏ రీతిలో సమాధానాలు పంపిస్తారు. నేను అడిగే ప్రశ్నలకు మీకు సమాధానం తెలిసినట్లయితే కనుక 0866243814 ఈ నెంబర్కి మీకు తెలిసిన సమాధానం, మీ పేరు, ఊరు, జత చేసి వాట్సాప్ చేసేయండి. మీ జవాబు ఏంటో నేను చెప్పేస్తాను. ఇంతకీ మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, బలంగా కోరుకునేది భవిష్యత్తు, ఇష్టంగా అనుకునేదే అదృష్టం, ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది? ప్రశ్న మరొకసారి, బలంగా కోరుకునేదే భవిష్యత్తు, ఇష్టంగా అనుకునేదే అదృష్టం, ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి అయితే కనుక మీకు తెలిసిన సమాధానం, మీ పేరు, ఊరు, జత చేసి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే వస్తున్న సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఫ్రమ్ ది మూవీ మహానటి నుంచి స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నమ్మనసిన మనసులో ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? బలంగా కోరుకునేది భవిష్యత్తు, ఇష్టంగా అనుకునేది అదృష్టం అని. ఈ సినిమా ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది అని మరి దానికి గారు మన మిత్రులు పంపించే సమాధానాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచో కానూరు నుంచి తాతారావు గారు పంపించేసారు, గుడ్ ఈవినింగ్ అన్వర్ గారు అంటూ, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. బట్ మన ప్రశ్నకి సమాధానం కూడా పంపించుంటే ఇంకా బాగుండేదేమో అండి. వంశీ రాజ్గుంటూరు నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలు నుంచి అప్పలరాజు గారు పంపించేశారు, అలా వైకుంఠపురం మూవీలో డైలాగ్ సార్ అంటున్నారు. కాదండి, రాంగ్ ఆన్సర్. కనకరావు ఫ్రమ్ పెడన నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. అస్సలాం వలైకుమ్ అజీ అంటున్నారు, వలైకుమ్ అస్సలాం అండి. మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రాంగ్ ఆన్సర్. తో నెక్స్ట్ దస్తగిరి సంధ్యా పొద్దుటూరు నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఏళ్ళ సుబ్బారావు గారు పంపించారు, ఆత్మకూరు నుంచి, రాంగ్ ఆన్సర్. గణగులూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి అంటే పంపించారు, రాంగ్ ఆన్సర్ని. సార్ గుడ్ ఈవినింగ్ అన్వర్ గారు అంటున్నారు, సివి శ్రీనివాసరెడ్డి పొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి అంటూ, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించేశారు. ఏమంటే నేను సినిమాలో యాక్టర్ ఎవరు డైరెక్టర్ ఎవరు కూడా పంపించారు, కానీ ఈ సినిమా ఏ సినిమాను పంపించలేదు మీరు ఇంతకీ, కాబట్టి మీద 50-50 ఆన్సర్ గానే పరిగణిస్తున్నాను. తదుపరి పాలం పోలే గారు పంపించేశారు అలగడ్డ నుంచి, రాంగ్ ఆన్సర్ని. ఈయన హిమంత్ కుమార్ గారు పంపించేశారు విజయవాడ నుంచి, రాంగ్ ఆన్సర్ని. మల్లికార్జున విజయవాడ నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్ని. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, ఇట్స్ అ లై లై జులాయి. అవునండి, మన జులై మూవీలోనే ఈ డైలాగ్ ఇది, అదనమాట సంగతి. సో మరి నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోతాం. మరి నెక్స్ట్ మీకోసం రాబోతున్న మరొక క్వశ్చన్ ఏమిటి అంటే, అదృష్టం వెనక్కి తిరిగి చూస్తే అట్టి పండుతున్నా పన్నిరుగుతుంది, ఈ డైలాగ్ రాసిన రచయిత ఎవరు? ప్రశ్న మరొకసారి, అదృష్టం వెనక్కి తిరిగి చూస్తే అరటి పండు తిన్నా పన్నిరుగుతుంది, ఈ డైలాగ్ రాసిన రచయిత ఎవరు? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే యాస్టిస్గా 0866243814కి మీకు తెలిసిన సమాధానం, మీ పేరు ఊరు జత చేసి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: సారీ ఫర్ ద లేట్. లేట్ అయింది ఫ్లైట్. మై డియర్ ఆడియన్స్, మ్యారేజ్ జగిరి ఫ్యాన్స్, గజ్జె కట్టి మీకోసం మొదలెడతన్న డాన్స్, ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఛాన్స్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 మనమున మనసున మనసైలో. మరిపుండు, ఇందాకడ ఒక ప్రశ్న అయితే అడిగాను కదా, గుర్తున్నదా? అదృష్టం వెనక్కి తిరిగి చూస్తే అట్టి పండు తిన్నా పన్ను విరుగుతుంది. ఈ డైలాగ్ రాసిన రచయిత ఎవరు అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడ నుంచి అంటే, బనానా యోషిమోటో విజయవాడ మల్లికార్జున అంటూ పంపించారు. ఏంటో భయ్యా, కొంచెం ఫన్నీగా ఉంది కానీ అర్థం కాలేదు. నెక్స్ట్ మనకి కనకరగా ఫ్రమ్ బెడ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్, మై నేమ్ ఈజ్ స్వరూప్ అంటున్నారు, ఐఎమ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ అంటున్నారు. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ త్రివిక్రమ్ బై ఏళ్ళ సుబ్బారావు ఆత్మకూరు నుంచి అంటున్నారు. కాదు భయ్యా, రాంగ్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు ఆదిశేషు గారు ఆత్మకూరు నుంచి, రాంగ్ ఆన్సర్ తో. తదుపరి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జరుగుతుంది పంపించేశారు. సినిమా పేరు పంపించారు కానీ ఆ రచయిత గారు ఎవరో పంపించలేరు. ఓకే, నెక్స్ట్ నన్నుండి శోభారాణి గారు పంపించేశారు అనుకో, ఫ్యామిలీ. రాంగ్ ఆన్సర్. పాలం పోలయ్య ఆలగడ్డ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్ సార్. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు పంపించేశారు, సినిమా పేరు పంపించారు కానీ ఆ రచయిత ఎవరు పంపించలేదు. తదుపరి పడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించేశారు. రైట్ ఆన్సర్. తదుపరి ఎన్ని హిమంత్ కుమార్ గారు పంపించేశారు విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ దస్తగిరి సంధ్యా ఫ్రమ్ పొద్దుటూరు నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, ఈ గ్యాప్లో ఇంకో మెసేజ్ వచ్చేసింది. కొండాపూర్ హైదరాబాద్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్ రాహుల్. ఓకే, నెక్స్ట్ అదన్నమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే. ఓకే, మరలా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జయంతి స్నేహబాను జయంతికి పంపించేశారు. రైట్ ఆన్సర్ అని. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, క్రిష్ జాగర్ల మూడి గారు. సినిమా వేదం. ఈ వేదం సినిమాలో మన అల్లర్జున్ గారు చెప్తారనమాట, బాగుంటుంది డైలాగు, సినిమా కూడా సూపర్ ఉంటుంది భయ్యా. మన క్రిష్ గారు ఒక ఆణువత్యాన్ని తీశారనుకోవచ్చు, బాగుంటుంది. అదనమాట సంగతి. మరి నెక్స్ట్ మూడో

ప్రశ్న ఏమిటి అంటే, పాపం మన హీరో గారు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూర్చోబెట్టి మరీ ఒక చేపల చెరువును మునుక్కున్నారు. తీరా మరుసటి రోజు వెళ్ళి చూస్తే అక్కడ చేపల చెరువు లేదు. ఇంతకీ ఆ చేపల చెరువును పోగొట్టుకున్నటువంటి ఆ హీరో గారు ఎవరు? ప్రశ్న మరొకసారి, మన హీరో గారు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి దాచుకొని ఒక చేపల చెరువును కొనుక్కున్నారు. తీరా మరుసటి రోజు వెళ్ళి చూస్తే అక్కడ చేపల చెరువు లేదు. ఎవరో దొంగతనం చేశారట. ఇంతకీ ఆ చేపల చెరువును పోగొట్టుకున్నటువంటి మన హీరో గారు ఎవరు? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే మీ పేరు ఊరు జత చేసి 0866243814 అయితే కనుక మీకు తెలిసిన సమాధానాన్ని పంపించేసేయండి. ఇప్పుడైతే వస్తున్న సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 మనమున మనసున మనసైలవు. మరి ఇందాక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? పాపం మన హీరో గారు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి దాచుకొని ఒక చేపల చెరువును కొనుక్కున్నారు. తీరా మరుసటి రోజు వెళ్ళి చూస్తే అక్కడ చేపల చెరువు లేదు, ఎవరో దొంగతనం చేశారట. ఇంతకీ ఆ చేపల చెరువును పోగొట్టుకున్న మన హీరో గారు ఎవరు అని అడిగాను. చూద్దాం మరి దానికి మన మిత్రులు ఏం పంపించారు సమాధానాలు. అనంతపురం నుంచి అండ దగ్గర పంపించేశారు ఇందాక ప్రశ్నకి సరైన సమాధానాన్ని. సాంబశివరావు గారు పంపించేశారు వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్. వేటపాలెం రమ్మానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించేశారు ఛాలెంజ్ అంటూ. ఛాలెంజ్ హౌ సార్? నెక్స్ట్ పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ సార్, విత్ సినిమా టోటల్గా అయితే చూపించేశారు మీరు ఈ సమాధానంలో. నెక్స్ట్ రాహుల్ ఫ్రమ్ కొండపూర్.

హైదరాబాద్ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. కనకారావు ఫ్రమ్ పెడ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పల రాజు గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. తదుపరి దస్తగిరి సంధ్య పొద్దుటూరు నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. ఏళ్ళ సుబ్బారావు గారు ఆత్మ గురించి పంపించేశారు, రాంగ్ ఆన్సర్ సార్, బట్ సినిమా పేరున మీరు కొంచెం పంపించుంటే బాగుండేదేమో. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. ఎన్ హేమంత్ కుమార్ గారు పంపించేశారు విజయవాడ నుంచి, హీరో రాజా అంటూ. సార్ హీరో రాజా హౌ సార్? తదుపరి అన్వర్జీ ఆన్సర్ వచ్చేసరికి రైట్ ఆన్సర్ పంపించేశారు శ్రీనివాస్ రెడ్డి పొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి. నెక్స్ట్ నున్న నుండి శోభారాణి రంగారావు అనుకో ఫ్యామిలీ గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. ఎం మురహరి యశోద జానకి గారు పంపించేశారు నిజామాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే? ఈ గ్యాప్లు ఇంకో మెసేజ్ వచ్చింది, రైట్ ఆన్సర్ పంపించేశారు వన్స్ అగైన్ శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ కడప డిస్టిక్ నుంచి. ఇంతకీ రైట్ ఆన్సర్ భయ్యా చెప్పేస్తున్నాను, మన పూసాని మురళీకృష్ణి గారు చేసినటువంటి రాజావారి చేపల చెరువు. సినిమా పేరు రాజావారి చేపల చెరువు, సినిమా ఉంటుంది భయ్యా, ఒక రేంజ్లో ఆడేసుకుంటారు మన పూసాని గారు, సూపర్ ఉంటుంది సినిమా, చూసేయండి బాగుంటుంది, అదనమాట సంగతి. సో మరి మన మిత్రులంతా చాలా కష్టపడి ఇష్టపడి పంపించిన మెసేజ్లు అయితే కనుక మనం చదివి వినిపించేసాం, అందులో రైటు రాంగులు ఉన్నాయి, ఏదేమైనా కానీ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం, అదనమాట సంగతి. మరిప్పుడైతే మీకోసం మంచి సూపర్ హిట్ సాంగ్ వినిపించేస్తూనే అయితే ఈనాటి మనసులో మనసైకైతే బై బై పలికేస్తున్నాను, నెక్స్ట్ మనం కలుసుకుందాం డ్యూయెట్ డ్యూయెట్లో. అంతవరకు ఇప్పుడు రాబోతున్న ఈ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ రాజు కింగ్ విల్లెం అలెగ్జాండర్,

రాణి క్వీన్ మాక్సిమాతో ఆమ్స్టర్డామ్ లో సమావేశమయ్యారు. భారత్ నెదర్లాండ్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, నీటి నిర్వహణ తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. న్యాయ వ్యవస్థ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, కోవిడ్ సమయంలోనూ విధులు నిర్వర్తించిన ఏకైక న్యాయ వ్యవస్థ భారత్ మాత్రమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. సామాన్యుల సమస్యలను పరిష్కరించేందుకు న్యాయస్థానాలు 24 గంటలు ఆసుపత్రుల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల వారి వెంట ప్రణాళిక అవసరమని, ఇందుకోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం యూట్యూబ్ ఛానల్ ఒకదాన్ని నెలకొల్పి మండల వారీగా రైతులకు నిరంతరం అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ ఇకపై 9, 10 తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు చదివే ఆ 3 భాషల్లో ఖచ్చితంగా 2 భారతీయ భాషలు ఉండాలి. అలాగే 3వ భాషకు సంబంధించి ఎలాంటి బోర్డు పరీక్షలు ఉండవు. 3వ భాషలో విద్యార్థులు పాఠస్థాయిలో చూపే ప్రతిభ ఆధారంగానే మార్కులు కేటాయిస్తారు. ఈ నూతన నిబంధన జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చే స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర, పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలు, జనాభా సమతుల్యత, భూ రికార్డుల ప్రక్షాళన తన జీవిత ఆశయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపును పాటించాలని, ఇది అందరి బాధ్యతని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పేర్కొన్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి వారానికి ఒకరోజు నో వెహికల్ డే పాటించాలని సూచించారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ రహిత రాష్టం అనే ఇతివృత్తంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బహిష్కరణ, పర్యావరణ హిత వస్తువుల వినియోగంపై అవగాహన ర్యాలీని నరసరావుపేటలోని మున్సిపల్ కార్యాలయం నుండి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వరకు ఈ రోజు నిర్వహించినట్లు పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజయ్ సిన్హా పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం కూడెల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపే దిశగా సమగ్ర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిషక్త కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ద్వారా తాలీం ఏ హానర్ అనే పథకం కింద ప్రతిభావంతులైన ముస్లిం విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ రెసిడెన్షియల్ ఇంటర్ విద్యా ప్రవేశాలకు రేపు పరీక్ష నిర్వహిస్తున్నట్లు మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూక్ వెల్లడించారు. ఎఫ్ఎంఎస్ హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు

0: అలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
1: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా అర్చన చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 8:06. మరి ఈ సమయంలో మనమంతా డ్యూయిట్ డ్యూయిట్ అంటూ బ్యూటిఫుల్ డ్యూయిట్స్ అండ్ మెలోడీస్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన డ్యూయిట్ డ్యూయిట్ని. శ్రీదేవి లాంటి వారు ఒక్కోసారి మన కంటి ముందు నుంచి ఎదురుగా వెళ్తున్నా సరే మన కంట్లో పడనే పడరు. కానీ ఒకరంటూ ఉంటారండి, వారు గనక ఒక్కసారి ఎదురైతే ఇక రకరకాల కలవరాలు మతిపోయేలా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. గుండెల్లో ఏదో ఒక గంట మోగినట్టు, ఇక మన సమయం ఆసన్నమైంది అన్నట్టు. వారే మీ వారు అన్నట్లు, ఇదిగో వీరు కూడా ఇదే బాపతో. కావాలంటే ఒకసారి మీరే వినండి.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం జ్యూవెట్ జ్యూవెట్లో. ప్రేమ అనేటువంటి ఒక పరిమళం ఒక్కసారి గనుక మనసును తాకిందంటే ఇక దాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ఆ సోకుల గాలంలో పడిన తరువాత అంత మత్తుగా అదేదో మాయగా ఎదలో అల్లరి చేస్తున్నట్టుగా అదంతా ఒకటే హైరానాగా అనిపిస్తూ ఉంటుందట. అయినా అదంతా బాగానే ఉంటుంది కదా. అదేంటో మీరే వినండి ఘర్షణ చిత్రం నుంచి.
1: చెలిమను పరిమళం

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ కోల్కతా నైట్ రైడర్స్

0: జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్లోని ది హేగ్ నగరంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. విశ్వసనీయమైన, పారదర్శకమైన, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా ఉండే సప్లై చైన్ నిర్మించేందుకు భారత్ నెదర్లాండ్స్ కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రపంచం కోవిడ్, అంతర్జాతీయ యుద్ధాలు, తీవ్రమవుతున్న ఇంధన సంక్షోభం వంటి సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఈ సవాళ్లను సకాలంలో పరిష్కరించకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సాధించిన అభివృద్ధి తిరోగమనం చెందుతుందన్నారు. దాంతో జనాభాలో ఎక్కువ భాగం మళ్లీ పేదరికంలోకి నెట్టబడే ప్రమాదం ఉందని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేస్తూ,
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: అదేవిధంగా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ప్రధానమంత్రి అన్నారు. నెలకు $20 బిలియన్ విలువైన డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని, భారత్లో ఒకప్పుడు కేవలం 4 యూనికార్న్ సంస్థలే ఉండేవని ఇప్పుడు 100కి పైగా ఉన్నాయని వెల్లడించారు. భారతదేశంలో సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటు జరుగుతున్నాయని, ఇప్పటికే కొన్ని చోట్ల మేడ్ ఇన్ ఇండియా చిప్లు తయారవుతున్నాయని తెలిపారు. ఏఐ సమ్మిట్, G20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు. 21వ శతాబ్దంలో సాంకేతికత, మానవీయ విలువల కలయికతో సాగుతున్న భారతదేశం ప్రపంచానికి ఒక అపారమైన అవకాశాల భూమిగా అవతరించిందని ప్రధాని పేర్కొంటూ,
1: 21వీ సదీ కా భారత్ అవసరం కి భూమి హై. భారత్ టెక్నాలజీ డ్రివెన్ భీ హై ఔర్ హ్యూమనిటీ డ్రివెన్ భీ హై. భారత్ జితనా ఎన్షియంట్ హై ఉతనా హి మోడర్న్ బన్ రహా హై. और विकसित भारत की जर्नी में भागीदारी का भी है. मैं नेदरलैंड्स में भारतीय समुदाय के सभी साथियों से कहूंगा, आप भारत में ज्यादा से ज्यादा सहयोग बढ़ाएं. इससे भारत का सामर्थ्य भी बढ़ेगा और आपके इन्वेस्टमेंट पर रिटर्न भी ज्यादा मिलेगा.
0: డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి స్పందిస్తూ, పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, పరీక్షల సామర్థ్యాన్ని విస్తరించడం, చికిత్స సౌకర్యాలను మెరుగుపరచడం, విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా డెంగ్యూ నియంత్రణకు ప్రభుత్వం తన ప్రయత్నాలను నిరంతరం ముమ్మరం చేస్తోందని పేర్కొన్నారు. డెంగ్యూపై జరిగే ఈ పోరాటంలో సమాజంలోని ప్రతి ఒక్కరి క్రియాశీలక భాగస్వామ్యం ఎంతో అత్యవసరమని జేపీ నడ్డా పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారతదేశ దర్యాప్తు సంస్థలు ఆపరేషన్ రేజ్పిల్ ద్వారా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ సమాచారాన్ని పంచుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పశ్చిమాసియా దేశాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్న ఈ డ్రగ్స్ రవాణా ఉదంతాన్ని ముందుగా పసిగట్టడం, అలాగే ఒక విదేశీ పౌరుడిని అరెస్ట్ చేయడం డ్రగ్స్పై భారతదేశానికి ఉన్న జీరో టాలరెన్స్ విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత భూభాగాన్ని రవాణా మార్గంగా వాడుకుంటూ దేశంలోకి ప్రవేశించే లేదా దేశం దాటి వెళ్లే డ్రగ్స్పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నీట్ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పీవీ కులకర్ణి, మరో నిందితురాలు మనీషా వాగ్మరేలను ఢిల్లీ కోర్టు దర్యాప్తు నిమిత్తం 10 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, విచారణకు వీరిద్దరినీ దేశ రాజధాని ఢిల్లీ దాటించి ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి ఉందని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. దీనిని పరిశీలించిన ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి అజయ్ గుప్తా నిందితులకు సీబీఐ రిమాండ్ విధించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ మేరకు నీతి ఆయోగ్ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, పశ్చిమ బెంగాల్లో సహకార సమాఖ్య స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్లడంపై నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం ఈ సమావేశాన్ని నిర్వహించింది. నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ రోహిత్ కుమార్, ప్రోగ్రాం డైరెక్టర్ రాజీవ్ కుమార్ సేన్ ఈ సమావేశానికి నాయకత్వం వహించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రణాళిక గణాంకాల శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ పీకే మిశ్రాతో పాటు 9 మందికి పైగా రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్టేట్ సపోర్ట్ మిషన్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ ప్రోగ్రాం, అటల్ ఇన్నోవేషన్ మిషన్, రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే నీతి ఆయోగ్ ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను ఈ సమావేశంలో సమీక్షించినట్లు నీతి ఆయోగ్ ఆ ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో మార్కుల పునఃపరిశీలన, రీవాల్యుయేషన్కు నోటీసు జారీ చేసింది. తమ ఫలితాల పట్ల సంతృప్తి చెందిన విద్యార్థులు 2 అంచెల సమీక్ష విధానాన్ని ఉపయోగించుకోవచ్చని బోర్డు ఆ నోటీసులో పేర్కొంది. విద్యార్థులు మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల స్కాన్డ్ కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జవాబు పత్రాలలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వాటి పరిశీలన కోసం లేదా బోర్డు మార్కింగ్ విధానం ఆధారంగా నిర్దిష్ట సమాధానాలను తిరిగి మూల్యాంకనం చేయాలని విద్యార్థులు కోరవచ్చని తెలిపింది. స్కాన్ చేసిన కాపీల కొరకు ఈ నెల 19 నుండి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకు ఒక సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. పునఃపరిశీలన, రీవాల్యుయేషన్ దరఖాస్తులను ఈ నెల 26 నుండి 29 తేదీల మధ్య సమర్పించాలని సీబీఎస్ఈ తెలియజేసింది. ఈరోజు సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సిక్కిం అద్భుతమైన నైసర్గిక అందాలు, సంపన్న సాంస్కృతిక వారసత్వం, పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధత ఆ రాష్ట్రాన్ని దేశానికే పర్యావరణ హితమైన సుస్థిర అభివృద్ధికి ఒక మార్గదర్శిగా నిలిపాయని రాష్ట్రపతి కొనియాడారు. భారతదేశ అభివృద్ధిలో సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాబోయే కాలంలో కూడా సిక్కిం అభివృద్ధి, ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వం తన పూర్తి మద్దతును నిరంతరం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతా 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 116 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, భారతదేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించడం తక్షణమే నిలిపివేయాలని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సేనా సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్పష్టం చేశారు. పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలను తక్షణమే విరమించాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వాతావరణం. ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ స్పష్టం చేసింది. రాగల 2 రోజుల్లో కేరళం, మాహే, దక్షిణ కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఈశాన్య భారత ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా అచీవ్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్లో. అతనెవరో తెలియనంత వరకు, అసలు అతను నచ్చనంత వరకు కూడా తను చేసే ప్రతీదీ కోతి పనులుగానే అనిపించేవట. ఎప్పుడైతే ఆ ప్రేమలో మునిగాక ఆ ప్రతీ కోతి పని కూడా ఎంతో కళాత్మకంగా చాలా గొప్పగా కనిపిస్తున్నాయట. బహుశా ప్రేమలో పడితే ఇంతేనేమో, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఈ చిత్రం నుంచి సిరివనెల గారి రచనలో వచ్చినటువంటి మెలోడియస్ డ్యూయెట్ మీకోసం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3. మనమున్నాం డ్యూయెట్ డ్యూయెట్లో. ఇద్దరి మధ్యన ప్రేమ కలగాలి అంటే ఒక యుద్ధం ఏమైనా జరగాల. ఆ ఇద్దరి మధ్యన ఒక చక్కటి సఖ్యత కుదిరితే సరిపోదు. అయినా ఎన్నో ప్రేమలు వారి మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాకే కదా మొదలయ్యేది. అలానే వీరు కూడాను. ముందు అల్లరి యుద్ధాలు, ఎత్తుకు పై ఎత్తు, ఆపై ఒకరంటే ఒకరికి విడదీయలేనంత ప్రేమ. అయినా ప్రేమంటే ఇదే కదరా అంటారు వీరు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 9:03 కా వస్తుంది. మరి ఈ టైంలో మనమంతా మధుర స్వరాలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మధుర స్వరాలని. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ వారసుడు మరియు మెకానికలుడు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 10:03. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆ పాత మధుర గీతాలని వినిపించిన రాకాలి అంటూ ఈ సమయంలో వింటూ ఆనందిస్తూ ఉంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, ప్రారంభించేద్దాం ఈనాటి మన ఈ వినిపించిన రాకాలి కార్యక్రమాన్ని. ముందుగా మీకోసం రాబోతున్న గీతాలు అగ్గిదొర మరియు అవేకళ్ళు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి పెట్టున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించని రకాలి కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు గోపాలుడు, భూపాలుడు మరియు గృహలక్ష్మి ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రకాలి కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు మరుపురాని కథ మరియు నిర్దోషి. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాగాలే కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు పూలరంగడు మరియు ప్రయాణమిత్రులు ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.